0: జప యజ్ఞములయందే జన్మలెన్నియో పోయే మనసుకు దురదాయ మానవునకు. జన్మ యజ్ఞలియందే జప యజ్ఞములయందే జన్మలెన్నియో పోయే మనసుకు దురదాయ మానవునకు. జపయజ్ఞములు స్వల్ప జన్మవీడేరునా, జపయజ్ఞములు స్వల్ప జన్మవీడేరునా, మనసు నిలుపకున్న మందమతికి జప యజ్ఞములయందే జన్మ అన్నియు పోయే మనసు కుదురదాయే మానవునకు.
1: ఇన్ రిపిటేషన్ ఆఫ్ ద నేమ్ జప అండ్ ఇన్ పర్ఫార్మింగ్ ఆఫ్ సాక్రిఫైసెస్ సో మెనీ లైవ్స్ హవ్ బీన్ స్పెండ్ and wasted. He has not been able to steady his mind, make his mind steady. Can man achieve the purpose of his life through japas and yajnas, repetition of the name and sacrifices? If only one cannot steady his mind, he is not going to achieve the purpose of life at all. Oh, foolish one, know this truth.
0: Divyatma Sarupulara.
1: Embodiments of divine Atma.
0: Yajna Yagadi Kratavulaku.
1: For yajnas, that is, sacrifices, yagas and various other types of
0: Dana, Dharmadi, Karmalaku.
1: For actions associated with charity,
0: japa tapadi sadhanalaku.
1: For other sadhanas like repetition of the name
0: alavalamai alavalamai,
1: having become the home of all these things,
0: puttina illuga pettina peruga prasiddhiganchinatvanti yokka treta yugamulandu.
1: The age of Treta, which was renowned for all these things which have been mentioned just now,
0: manavatvani prakatinche nimittamu,
1: in order to express the human life and
0: divyatvani vyapimpajese nimittamu,
1: in order to spread divinity,
0: janaka chakravarti goppa yajnamunu prarambhinchadu.
1: King Janaka undertook a very great sacrifice.
0: Aneka mandi mulunanu yogulanu rajayogulanu brahma yogulanu panditulanu aahvaninchadu.
1: He invited for this sacrifice renowned munis, yogis, rajayogis, brahma yogis and great scholars.
0: Veerala dwara yajnamu atyanta vaibhavuga digvijayanni pondaru.
1: He was able to perform this sacrifice in a supremely grand way and make it a very grand success.
0: Kadapati dinamu గొప్ప సమావేశము సలిపాడు ఈ జనక చక్రవర్తి.
1: కింగ్ జనక అరేంజ్డ్ ఫార్ ఎ వెరీ గ్రాండ్ అసెంబ్లీ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ది సాక్రిఫైస్.
0: ఇందులో ఎవరైనా బ్రహ్మవేత్తగా ఉండినటువంటి వారు ముందుకు రావాలని ప్రార్థించాడు.
1: హీ ప్రేడ్ దట్ ఎనీ వన్ అమంగ్ దెమ్ హూ ఈజ్ ఎ బ్రహ్మవేత్త, ద నోర్ ఆఫ్ బ్రహ్మ,
0: అనేక మంది మహనుషులందు మహనీయులు ఎందు కొన్ని విధములైనటువంటి సంశయాలు ప్రారంభమైనాయి.
1: ఇమ్మీడియట్లీ డౌట్స్ అరోజ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: కానీ ఎట్టి సంశయము లేక ధైర్యముతో యాజ్ఞవల్కుడు ముందుకు వచ్చాడు.
1: యాజ్ఞవల్క కేమ్ ఫార్వర్డ్ వితౌట్ ఎంటర్టైనింగ్ ఎనీ డౌట్ ఇన్ హిస్ మైండ్. వెరీ కరేజియస్లీ హీ కేమ్ ఫార్వర్డ్.
0: జనక చక్రవర్తి దీనికి పూర్వమే ఏర్పాటు గావించినట్టుగా 1000 గోవులను సర్వాలంకారంగా కావించి వాటిని ఈ బ్రహ్మవేత్త తీసుకుని పోవాలని ఆశించాడు.
1: కింగ్ జనక ప్రేడ్ దాట్ 1000 కౌస్ ప్రాపర్లీ డెకొరేటెడ్ అండ్ సెలెక్టెడ్ ఫర్ ది పర్పస్ విల్ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై దిస్ బ్రహ్మవేత్త.
0: ఈ మాట విన్న తక్షణమే యాజ్ఞవల్కుడు తన శిష్యులను లేపి ఈ యొక్క గోవులను తన ఆశ్రమంలోకి తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించాడు.
1: ఆన్ హియరింగ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ కింగ్ జనక యాజ్ఞవల్క కమాండెడ్ హిస్ డిసైపుల్స్ టు టేక్ దిస్ కౌస్ టు హిస్ హెర్మిటేజ్.
0: యజ్ఞమునకు యజమాని అయినటువంటి యొక్క అశ్వరుడు లేచి యాజ్ఞవల్క నీవు బ్రహ్మవేత్తమనేటువంటి దానిని రుజువు పరిచిన తర్వాతనే ఈ గోవులను నీవు తీసుకుని పోవుటకు అధికారం ఉన్నది, కాని నీవు బ్రహ్మవేత్త అనేటువంటి యొక్క దీనిని రుజువు చేయక పూర్వమే ఈ గోవులను తీసుకుని పోవుటకు నీకు అధికారం లేదని అడ్డగించాడు.
1: అశ్వనుడు హూ యాక్టెడ్ యాజ్ ది బ్రహ్మ ఫర్ దట్ సాక్రిఫైస్ గాట్ అప్ అండ్ టోల్డ్ అడ్రస్ యాజ్ఞవల్క అండ్ సెడ్ ఓన్లీ ఆఫ్టర్ యు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ బ్రహ్మవేత్త యు హావ్ గాట్ ఎ రైట్ టు టేక్ అవే దీస్ కౌస్. Without that, you have no right to take away.
0: ఈ యొక్క దీనిని పురస్కరించుకుని యాజ్ఞవల్కుడు అనేక మంది పండితులను ఋషులను అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: Accepting this particular challenge, యాజ్ఞవల్క began putting questions to various people who have assembled there.
0: ఎవ్వరు కూడాను ఈ యాజ్ఞవల్కుని యొక్క ప్రశ్నలకు సరియైన జవాబునివ్వలేకపోయారు.
1: నో వన్ ఇన్ ద అసెంబ్లీ వాజ్ ఏబుల్ టు గివ్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ టు ది క్వశ్చన్స్ పుట్ బై యాజ్ఞవల్క.
0: ఈ విధముగా సభ నిశ్శబ్దముతో నిర్మలమైన భావముతో నిలిచి ఉండినటువంటి సమయంలో అశ్వరుడు లేచి
1: అట్ ఎ టైమ్ వెన్ ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ ఎంజాయింగ్ పిన్ డ్రాప్ సైలెన్స్ అశ్వరుడు గాట్ అప్.
0: ఈ మృత్యువును అధిగతించడానికి ఏది మార్గము అన్నాడు.
1: హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ది వే టు కాంకర్ డెత్.
0: దానికి యాజ్ఞవల్కుడు వాక్కు అని సంజయించాడు.
1: యాజ్ఞవల్క్స్ రిప్లై వాస్ ఇట్ ఈస్ వాక్ వర్డ్.
0: ఈ వాక్కే అగ్ని.
1: దిస్ వర్డ్ ఆర్ ద స్పీచ్ ఈజ్ ఫైర్.
0: వాక్కు ద్వారా ఈ అగ్ని ద్వారా అగ్ని సహాయం చేత అగ్ని రూపముతో మృత్యువును అధిగమింపవచ్చును అన్నాడు.
1: హీ సెడ్ త్రూ దిస్ వర్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫైర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కాంకర్ డెత్.
0: ఈ అధిగమించడం లోపల ఇదియే ముక్తి అని ఇదియే అధిముక్తి అని ఇప్పుడు జవాబిచ్చాడు.
1: Once a person conquers death, it amounts to liberation and adimukti.
0: దీని సరియైన రీతిగా జవాబులు చెప్పమని మరొకటి ప్రశ్నించాడు అశ్వరుడు.
1: అశ్వరుడు ఆస్క్డ్ ఫర్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్లారిఫికేషన్.
0: పుట్టినప్పుడు తల్లి గర్భము ఒక అగ్నిగుండము.
1: వైల్ బీయింగ్ బోర్న్ మదర్స్ వూమ్ ఈజ్ ఎ ఫైర్ ప్లేస్.
0: దీని అంటే ఈ శరీరము అనేక విధములైనటువంటి అంగములు కూడి ఉంది.
1: ఇన్ దిస్ వూమ్ ఇట్ సెల్ఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ దేర్ విత్ ఆల్ ఇట్స్ లింబ్స్.
0: ఇది ఒక గర్భాగ్ని.
1: దిస్ ఈజ్ ది ఫైర్ ఆఫ్ వూమ్.
0: అంచమొందిన తరువాత చితాగ్ని ఈ యొక్క శరీరమును భస్మంగా విస్తుంది.
1: ఆఫ్టర్ డెత్ ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ బర్న్స్ దిస్ బాడీ.
0: ఇది రూపమును గావించున్నది అగ్నియే, రూపమును నిర్మూలము గావించున్నది అగ్నియే.
1: ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ గివ్స్ ఫార్మ్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. ఇట్ ఈస్ ది ఫైర్ అగైన్ విచ్ డిస్ట్రాయ్స్ ది ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ బాడీ.
0: అగ్నికి మించినటువంటిది మరొకటి ఈ జగత్తునందు లేదు అని జవాబిచ్చాడు.
1: హీ రిప్లైడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సుపీరియర్ ఆర్ గ్రేటర్ టు ఫైర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇంకను ఈ సభయంతుంటున్నటువంటి వారు ఈ బ్రహ్మవేత్త అనేటువంటి దానికి సరైన రీతిలో రుజువు గావించే నిమిత్తమై అనేక మంది అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
1: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది అసెంబ్లీ గాట్ అప్. దే వాంటెడ్ టు సాటిస్ఫై దెమ్సెల్వ్స్ వెదర్ యజ్ఞవల్క్య వాజ్ ఎ రియల్ బ్రహ్మవేత్త. దే పుట్ క్వశ్చన్స్ టు హిమ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: తదుపరి ఉద్దాలకుడు లేచాడు.
1: ఉద్దాలక గాట్ అప్ లేటర్ ఆన్.
0: యాజ్ఞవల్క, గ్రహములన్నీయో చెప్పగలవా అన్నాడు.
1: హీ ఆస్క్ యాజ్ఞవల్క, కెన్ యూ మెన్షన్ హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్?
0: ఈనాడు రాహువు కేతువు అని ఇలాంటి గ్రహములంతా మనము ఉచ్చరిస్తూ ఉంటాము. ఆనాడు ఈ పేర్లు లేవు.
1: టుడే వీఆర్ ఐడెంటిఫైయింగ్ దీస్ 9 ప్లానెట్స్ ఆర్ ప్లానెట్స్ అండ్ వీ కాల్ దెమ్ యాజ్ గ్రహాస్, బట్ దేర్ వర్ నో నేమ్స్ లైక్ దాట్ డ్యూరింగ్ దోస్ డేస్.
0: అప్పుడు యాజ్ఞవల్కుడు ప్రాణము వాక్కు జిహ్వ కన్ను చెవులు చేయి మనసు చర్మము ఇదే అష్టగ్రహములు అన్నాడు.
1: యాజ్ఞవల్క సెడ్ ది లైఫ్ ప్రిన్సిపుల్ ద వర్డ్ ద టంగ్ ది ఐ ద ఇయర్ ద హ్యాండ్ ద మైండ్ అండ్ ద స్కిన్ దీస్ ఆర్ ద 8 గ్రహాస్ హీ సెడ్.
0: దానితో ఉద్దాలకుడు కూర్చున్నాడు.
1: ఉద్దాలక వాస్ క్వైటెండ్ అండ్
0: ఆనాడు జనక చక్రవర్తి యొక్క ఆస్థానములో అద్వితీయమైనటువంటి పండితురాలు గొప్ప వేదవేత్త మహాసాధ్వీమణి గార్గి.
1: ఇన్ ది కోర్ట్ ఆఫ్ జనక డ్యూరింగ్ దోస్ డేస్ దెర్ వాజ్ దట్ ఫేమస్ స్కాలర్ రినూన్ అండ్ అన్ ఎక్స్ట్రాడినరీ చేస్ట్ ఉమెన్ బై నేమ్ గార్గి.
0: ఆమె సున్నితమైనటువంటి స్వరముతో మధురమైనటువంటి వాక్కులతో యాజ్ఞవల్క దేవతలు ఎందరో నీవు చెప్పగలవా అని ప్రశ్నించింది.
1: విత్ ఎ మెల్లిఫ్లూయస్ స్వీట్ వాయిస్ అండ్ యాక్సెప్టబుల్ టోన్ షీ క్వశ్చన్డ్ యాజ్ఞవల్క, కెన్ యూ మెన్షన్?
0: మంచివారి నుండి మంచి మాటలే వస్తుంటాయి.
1: గుడ్ వర్డ్స్ ఫ్లో ఫ్రమ్ గుడ్ పీపుల్.
0: దేవతలు ఎందరో చెప్పమని ఆమె అడిగింది.
1: షీ ఆస్క్డ్ ది క్వశ్చన్, హౌ మెనీ గాడ్స్ దేర్ ఆర్, కెన్ యూ టెల్ మీ?
0: అటు ఇటు విచారించక 3,306 మంది దేవతలు అని జవాబిచ్చాడు.
1: వితౌట్ టేకింగ్ ఈవెన్ ఎ మినిట్ టు థింక్ హీ ఇమ్మీడియట్లీ స్పాంటేనియస్లీ రిప్లైడ్ దట్ దేర్ ఆర్ 3,306 గాడ్స్.
0: అప్పుడు ఆ గార్గి ఇంకను ఈ దేవతలను కొంచెం తగ్గించి చెప్పడానికి వీలవుతుందా అని అడిగి తదుపరి ఈమె 33 దేవతల మందిలో దీనిని ముగించమని చెప్పని ప్రశ్నించింది.
1: షీ సజెస్టెడ్ వెదర్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు రెడ్యూస్ ద నంబర్ స్టిల్ ఫర్దర్ అండ్ సెడ్ దట్ కెన్ యూ రెడ్యూస్ ది టోటల్ నంబర్ ఆఫ్ గాడ్స్ టు
0: 33 మంది దేవతలతో నీవు దీనిని ముగించమని ఆమె ప్రశ్నించేటప్పటికీ
1: వెన్ షీ సెడ్ దట్ యూ షుడ్ కన్క్లూడ్ ది నంబర్ ఆఫ్ గాడ్స్ విత్ 33
0: 8 మంది వసువులు
1: 8 వసూస్
0: 11 మంది రుద్రులు
1: 11 రుద్రాస్
0: 12 మంది ఆదిత్యులు
1: 12 ఆదిత్యాస్
0: 1 ఇంద్రుడు
1: 1 ఇంద్ర
0: 1 ప్రజాపతి
1: 1 ప్రజాపతి
0: ఇవే 33 మంది దేవతలు అన్నాడు.
1: హీ సెడ్ దీస్ ఆర్ ద 33 గాడ్స్.
0: మరి ఈమె దీనిని వదలలేదు. యాజ్ఞవల్క, 33 మంది దేవతల నుంచి 6 మందిగా నీవు వీరిని తగ్గించి చెప్పడానికి వీలవుతుందా అనింది.
2: She did not keep quiet with that. She asked him, can you reduce this number to 6 gods?
0: చెప్పాడు. అగ్ని
2: ఫైర్ గాడ్,
0: వాయువు
2: విండ్ గాడ్,
0: ప్రకృతి
2: నేచర్,
0: ఆదిత్య
2: సన్ గాడ్,
0: ఆదిత్య మండలము, దిలోకము, ఇవే 6 అన్నాడు.
2: ఆదిత్య మండలం అండ్ దిలోకం, దీస్ ఆర్ ద 6 గాడ్స్, హి సెడ్.
0: ఆమె మరింత తెలివితేటలు కలిగినటువంటిది. ఆమె బ్రహ్మవేత్తని.
2: She is an extraordinarily
0: దీనితో తృప్తి పడక దీనిని 3గా మార్చడానికి వీలవుతుందా అనింది.
2: బీయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పర్సన్, బీయింగ్ హర్ సెల్ఫ్ ఎ బ్రహ్మవేత, షీ ఆస్క్డ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రెడ్యూస్ టు 3 గాడ్స్?
0: త్రిలోకములే త్రిమూర్తి స్వరూపములు అన్నాడు.
2: దీస్ 3 వరల్డ్స్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ 3 గాడ్స్, హీ సెడ్.
0: దేవలోకము, మానవలోకము, దైత్యలోకము. దేవలోకమునకు దమము, మానవలోకమునకు ధర్మము, దైత్యలోకమునకు దయ, ఇవే దేవతలు అన్నాడు.
2: హీ సెడ్ వన్ ఈజ్ ది వరల్డ్ ఆఫ్ గాడ్స్, ది వరల్డ్ ఆఫ్ మెన్ సెకండ్, వరల్డ్ ఆఫ్ డెమన్స్ థర్డ్. ఫర్ వరల్డ్ ఆఫ్ గాడ్స్ దమ ఈజ్ ఇంపార్టెంట్, కంట్రోల్, సెన్స్ కంట్రోల్. ఫర్ మానవ ధర్మ రైచియస్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ ఫర్ డెమన్స్ దయ కైండ్నెస్.
0: కానీ గార్గి అంత తృప్తి పడేటువంటిది కాదు. మరీ ప్రశ్న వేసి దీన్ని 2గా మార్చడానికి సాధ్యమవుతుందా అనింది.
2: గార్గి కెనాట్ బి సో ఈజీలీ సాటిస్ఫైడ్. షీ ఆస్క్డ్, కెన్ ఇట్ బి రెడ్యూస్డ్ టు 2 గాడ్స్?
0: ప్రాణము అన్నము అన్నాడు.
2: హీ సెడ్ ది లైఫ్ ప్రిన్సిపల్ అండ్ ఫుడ్.
0: మరొక ప్రశ్న కింద ఆమె చాలా చిక్కు ప్రశ్న వేసింది. 2 దేవతల నుండి 1.5 దేవతగా నీవు మార్చడానికి సాధ్యమవుతుందా అనింది.
2: షీ పుట్ ఎ వెరీ ఇన్కన్వీనియంట్ అండ్ క్రిటికల్ క్వశ్చన్, కెన్ యూ రెడ్యూస్ 2 ఫ్రమ్?
0: సభలో ఉండినటువంటి పండితులు కానీ ఋషులు కానీ ఈ యొక్క ప్రశ్నకు చాలా కొంతవరకు కంగారు పడ్డారు.
2: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ అండ్ స్కాలర్స్ ఇన్ ది అసెంబ్లీ,
0: దేవతలు 2 ఉండవచ్చును, 3 ఉండవచ్చును, 30 ఉండవచ్చును, 1.5 దేవత అనేటువంటిది ఉంటుందా అనేటువంటి అందరికీ ఒక ఆపోహలు గురి చేసింది.
2: హీ సెడ్ ది లైఫ్ ప్రిన్సిపల్ అండ్ ఫుడ్.
0: మరొక ప్రశ్న కింద ఆమె చాలా చిక్కు ప్రశ్న వేసింది.

0: ಇಂಟಿಗ್ರಲ್ ನಂಬರ್.
1: ಮಹಾ ಬ್ರಹ್ಮವೇತ್ತ ಗಣಕ ಯಾಜ್ಞವಲ್ಲಿ ಕೊಡು. ಇದು ವಾಯುವು ಅನ್ನಾಡು.
0: ಬೀಯಿಂಗ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್ ಎ ಗ್ರೇಟ್ ಬ್ರಹ್ಮವೇತ್ತ ಈ ಸೆಟ್
1: ಅವನು ತಿರುಗಿ ಪ್ರಶ್ನಿಸಿಂದು, ವಾಯು అయితే ఒకే దేవుడు ఉంది కానీ ఒకటున్నర దేవుడు కావడానికి వీలు లేదే అనింది.
0: ఇఫ్ ఇట్ ఈస్ విండ్ ఇట్ కెన్ బి ఓన్లీ వన్ గాడ్, హౌ కెన్ ఇట్ బి వన్ అండ్ హాఫ్ గాడ్స్.
1: వాయువు సర్వ పదార్థములు ఎందు కూడాను ఉంటుంటాది. గణపనే దీనిని అద్వరం అంటారు. అద్వరం అనగా ఒకటున్నర అని దీనికి అర్థం.
0: విండ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్, దేర్ ఫోర్ ఇట్ హెస్ గాట్ ద నేమ్ అద్వనర. దట్ మీన్స్ వన్ అండ్ హాఫ్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ వన్ అండ్ హాఫ్ గాడ్స్.
1: తదుపరి, ఒకే దేవతనిగా నీవు చెప్పగలవా, మార్చగలవా అన్నాడు.
0: హి పుట్ ది నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ మేక్ ఆల్ దిస్ ఇన్ టు వన్ గాడ్?
1: అదే ప్రాణము అన్నాడు.
0: హి సెడ్ దట్ ఇట్ ఈస్ లైఫ్, ప్రాణం.
1: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక విధములుగా తానే రూపమును ధరించి తనం తానే సంకల్పించుకొని భిన్న రూపములుగా రూపొందింప చేసుకుంటాడు.
0: There is only one God, but by his self will he manifested himself into so many forms.
1: Unnadi okkate ainappatikini aneka mandi viprulu danani aneka roopamuluga darshinchi aneka naamamulu dani sthapistaru.
0: There is only one God, but those brahmins, vipras, they
1: ekam satt vipra bahuda vadanti, unna satyam okkate కానీ దానిని అనేక రూపములుగా దానిని రూపొందింప చేసుకుంటారు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వన్ ట్రూత్, అండ్ దట్ హెస్ బీన్ పర్సీవ్డ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ పీపుల్ అండ్ డిక్లేర్డ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్.
1: దీనికి గార్గి చాలా సంతసించి, ఇతను బ్రహ్మవేత్త జనక మహారాజు యొక్క ఆస్థానములో కేవలము ఒక వ్యక్తిగా ఇందులో ఉండడానికి వీలవుతుందని, అద్వితీయమైనటువంటి ఒక పండితుడిగా రూపొందింపు చేయించడని ఆమె జనకుని ప్రార్థించింది.
0: గార్గి వాజ్ సుప్రీంలీ సాటిస్ఫైడ్ విత్ ది ఆన్సర్స్ గివన్ బై యాజ్ఞవల్క్య. షీ ప్రేడ్ టు కింగ్ జనక దట్ హీఈస్ వర్ది ఆఫ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ కింగ్ జనకాస్ కోర్ట్ బికాస్.
1: అంతటితో యాజ్ఞవల్కుడు తన యొక్క ప్రసంగమును మానక ఇక్కడ అందరికి కూడా ఒక విధమైనటువంటి ఒక ఉపన్యాసము సుబోధన గావించడానికి పూనుకున్నాడు.
0: హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బై మియర్లీ గివింగ్ దీస్ ఆన్సర్స్. యాజ్ఞవల్క్య వాంటెడ్ టు గివ్ ఏ షార్ట్ డిస్కోర్స్ ఆన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
1: తల్లి బిడ్డను ప్రేమిస్తుండాలి.
0: మదర్ లవ్స్ చిల్డ్రన్.
1: బిడ్డ తల్లిని ప్రేమిస్తున్నాడు.
0: చైల్డ్ లవ్స్ ఈక్వలీ.
1: భార్య భర్తను ప్రేమిస్తుండాలి.
0: హస్బెండ్ లవ్స్
1: భార్యను ప్రేమిస్తున్నాడు.
0: సిమిలర్లీ వైఫ్ లవ్స్ హస్బెండ్.
1: అన్న తమ్ముడిని ప్రేమిస్తున్నాడు, తమ్ముడు అన్నను ప్రేమిస్తున్నాడు.
0: ఎల్డర్ బ్రదర్ లవ్స్ యంగర్ బ్రదర్ అండ్ యంగర్ బ్రదర్.
1: ఇదే విధముగానే కొంతమంది ధనమును ప్రేమిస్తున్నారు, కొంతమంది వస్తువులను ప్రేమిస్తున్నారు, కొంతమంది విద్యను ప్రేమిస్తున్నారు.
0: సిమిలర్లీ సమ్ పీపుల్ లవ్ మనీ అండ్ వెల్త్, సమ్ పీపుల్ లవ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కంఫర్ట్.
1: ఎవరి నిమిత్తమై వీరు ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమిస్తున్నారు?
0: ఫర్ హూ సేక్ ఆర్ ద లవింగ్, హూమ్ ఆర్ ద లవింగ్?
1: భార్య నిమిత్తమై భర్త భార్యను ప్రేమించటం లేదు.
0: హస్బెండ్ ఈజ్ నాట్ లవింగ్ వైఫ్ ఫర్ హర్ సేక్.
1: తల్లి తన బిడ్డ నిమిత్తమై తల్లి బిడ్డను ప్రేమించటం లేదు.
0: మదర్ ఈజ్ నాట్ లవింగ్ ద చైల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ చైల్డ్.
1: ఎవరి నిమిత్తమై వారు వారిని ప్రేమించుకుంటున్నారే కానీ ఒకరు ఒకరిని ప్రేమించటం లేదు అని ఒక నిర్ణయం చేశాడు.
0: హీ కన్క్లూడెడ్ దట్ ఎవ్రీవన్ ఈజ్ లవింగ్ ఎవ్రీవన్ ఎల్స్ ఫర్ హిజ్ ఓన్ సేక్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది బిలెవెడ్.
1: ఈ అనురాగములన్నీ కూడాను ఆత్మానురాగముతో కూడినటువంటివే కానీ దేహానురాగంతో కూడినటువంటివి కాదు.
0: All these affections and love is associated with Atma. It is not with reference to the physical bodies.
1: ఇప్పుడు నేను ఈ వస్తువును ప్రేమిస్తున్నాను.
0: Now I am loving this
1: ఈ వస్తువు నిమిత్తమై నేను వస్తువును ప్రేమిస్తున్నానా, నా నిమిత్తమై నేను ఈ వస్తువును ప్రేమిస్తున్నానా?
0: Am I loving this article for the sake of the article or for my own sake?
1: అదే విధంగానే ప్రపంచంలోని ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను వ్యక్తులు ప్రేమిస్తున్నారంటే పదార్థముల నిమిత్తమై వస్తువులను ప్రేమించడం లేదు, తమ నిమిత్తమై ఆ వస్తువులు ప్రేమిస్తున్నారు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ పీపుల్ ఆర్ లవింగ్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఇన్ ద వరల్డ్

0: They are loving for their own sake, not for the sake of the horticulture.
1: తమను తాము ప్రేమించుకోవటం అనగా ఏమిటి? తమ ఆత్మానురాగమనే తాము నిరూపిస్తూ వస్తున్నారు.
0: When we say each one loves himself most, it means he is loving his own atma.
1: ఈ ఆత్మ అనగా ఏమిటి?
0: What is the meaning of atma?
1: కేవలం వాక్కు, మనసు, ప్రాణము ఈ బృహత్తరమైనటువంటి మూడింటి యొక్క స్వరూపమే ఆత్మ అన్నారు.
0: ఆత్మ కన్సిస్ట్ ఆఫ్ ఏ యూనిటీ ఆఫ్ వాక్, మనస్ అండ్ ప్రాణ, వరల్డ్ మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణము ఎక్కడ నుంచి వచ్చింది?
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ లైఫ్ ఫోర్స్ కమ్?
1: ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది?
0: వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ మైండ్?
1: అదే చెప్తాడు యాజ్ఞవల్కుడు.
0: యాజ్ఞవల్క్య డిక్లర్డ్ ఇన్ దీస్ టర్మ్స్,
1: మానవుడు భుజించేటువంటి ఆహారములో స్థూలమైనటువంటిది మలరూపకంగాను, అతి సూక్ష్మమైనటువంటిది ప్రాణరూప ఒక దేహరూపక మనస్సు రూపకంగా రూపొందుతుందాది.
0: యాజ్ఞవల్క్య సెట్, ఫ్రమ్ ది ఫుడ్ పార్ట్ టేకన్ బై మ్యాన్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ బికమ్స్ ది ఎక్స్క్రీటా అండ్ ది సటిల్ ఆస్పెక్ట్ బికమ్స్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: మానవుడు బోలేటువంటి ఒక జలము ద్వారా అతి స్థూలమైనటువంటిది మూత్ర రూపంగాను, సూక్ష్మమైనటువంటి ప్రాణరూపమును ధరిస్తుండాలి.
0: ఫ్రమ్ ది వాటర్ విచ్ మ్యాన్ డ్రింక్స్ ది గ్రాస్ ఆస్పెక్ట్ బికమ్స్ యూరిన్ అండ్ ది సటిల్ ఆస్పెక్ట్ బికమ్స్ ది ప్రిన్సిపల్.
1: వాక్కు తేజోమయమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: వాక్ బికమ్స్ ద స్ప్లెండర్ ఇన్ మ్యాన్.
1: వాక్ అనేటువంటి తేజస్సు అన్నమయమైనటువంటి యొక్క దేహమును, రసమయమైనటువంటి యొక్క ప్రాణములో అంకితము గావిస్తుండాలి.
0: దిస్ స్ప్లెండర్ విచ్ కమ్స్ ఫ్రమ్ వాక్ గెట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మైండ్ అండ్ ఇన్ లైఫ్ ఫోర్స్ ఈక్వలీ.
1: ప్రాణము, వాక్కు, మనస్సు మూడింటి యొక్క చేరికనే ఆత్మగా అంటున్నారు కదా. ఆత్మకు ఒకే రూపం కాని ఈ మూడు ఆకారములు ఉండటకు వీలు కాదే అని గార్గి అడ్డు తిరిగింది.
0: గార్గి క్వశ్చన్ బ్యాక్ యజ్ఞవల్క్య, వెన్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ ఎంటిటీ, హౌ కెన్ ఇట్ టేక్ ది ఏ కాంబినేషన్ ఆఫ్ త్రీ ఎంటిటీస్ లైక్ వాక్, మనస్ అండ్ ప్రాణ?
1: అప్పుడు చెప్పాడు, నలుపు, తెలుపు, ఎరుపు ఇవి అగ్నికి సహజ గుణములు.
0: He said that black, white and red are three colors which are natural to fire. These are not three different things.
1: Agni ఎర్రగా కనిపిస్తుంది.
0: Fire looks reddish.
1: తెల్లని స్వరూపాన్ని ధరిస్తుంది.
0: It takes the form of whiteness.
1: ఆరినప్పుడు నల్ల స్వరూపాన్ని పొందుతుంది.
0: Once it is extinguished, it becomes black.
1: నలుపు రాత్రి యొక్క చిహ్నము.
0: Black is the
1: indication of chinamu.
0: Red is the symbol of
1: telupu pagati chinamu.
0: White is the indication of day.
1: Ee moonu yendu undinatvanti oka suryudu okkade.
0: The sun who exists in all these three times is the same sun.
1: Kanukane itti ekatvamga undinatvanti oka aatma aneka samayamulandu అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంటాది.
0: సిమిలర్లీ ఆత్మ ఈజ్ వన్ బట్ ఇట్ ఈస్ సీన్ ఇన్ త్రీ డిఫరెంట్ టైమ్స్ ఇన్ త్రీ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కనుకనే ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని ఎవరు కూడాను ఇట్టిది అట్టిదని నిర్ణయించుటకు అధికారం లేదు అని గర్జించాడు.
0: హీ రోడ్ విత్ ఎ డిక్లరేషన్ దట్ నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు డిస్క్రైబ్ ఆత్మ దస్ అండ్ దస్ యాజ్ ఇట్ ఈస్ ఇన్డిస్క్రైబుల్.
1: అయితే దీనితో గారికి తృప్తి పడక, ఎన్ని విధములైనటువంటి యొక్క మనుష్యులు ఈ జగత్తునందు ఉన్నారు అని మరొక ప్రశ్న వేసింది.
0: గార్కి పుట్ వన్ మోర్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్?
1: ఆయన నాలుగు విధములైనటువంటి యొక్క మనుష్యుడు ఈ జగత్తునందు ఉన్నారని.
0: హీ సెట్ దట్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ పర్సన్స్.
1: ఒకటి మనుష్య దేవత.
0: One is the man god.
1: Rendavadi manushya manishi.
0: The second one is man man.
1: Moodavadi manushya daitya.
0: The third one is man demon.
1: నాలుగోది మనిష్య పశువు.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ మ్యాన్ ఎనిమల్.
1: కనుక ఈ నాలుగు విధములైన యొక్క మనుషులు ఈ జగత్తులో ఉన్నారని కూడా తాను నిర్ణయించాడు.
0: He declared and decided that there are these four types of persons.
1: Brahmagna, Daivam.
0: Brahmagna is God.
1: Satyam, Dharmam, Ratho, Matyaha. Satya Dharmam Ratho Kudre 21 Manavudu Annadu.
0: Man is associated with truth and righteousness.
1: Surapano, Ratho, Daityaha.
0: Demon is one who is associated with
1: Dhanena Sunyaha Pashivistamanaha Annadu.
0: Animal is one which does not have any wisdom whatsoever.
1: Brahmagna Uttamto Undi Nirantaramu Brahmabhavamune Chintistu Sarvatra Kudanu Brahmamune Darshistu Swarthamu Sapriyojanamu Lekunda Kalamunu Gadipetuvanti Vadu Brahmagnudainatuvanti Yokka Manishi.
0: That particular person who may be called a Brahmagna or a Godman is one who always is associated with Brahma in his feelings, in his thoughts, in his...
1: Sarvula yendu kudanu undinatuvanti yokka divyattam okkate aneetuvanti satyanni gurtinchi roopanamamunu visarjinchi nitya chaitanyamunu maatrame taanu anubhavincheetuvanti yokka swabhavu Brahmagnam.
0: Brahmagnam is one who takes aside all the name and form, experiences one and sees only one thing.
1: ఈ విధమైనటువంటి ప్రవర్తన చేత మానవత్వాన్ని ఈ జగత్తునందు అనుభవించేటువంటి వాడు మానవ దైవత్వము అన్నాడు.
0: That particular person who enjoys divinity in this particular fashion may be called man.
1: మానవ మానవత్వం అనగా సత్య ధర్మ రతో మత్యః. సత్యము చేతను ధర్మము చేతను తన కాలమును పవిత్రము గావించుకుంటూ.
0: Man is such a type of person who sanctifies his time by following the path of truth and right
1: కర్తవ్య కర్మలను ఆచరించుకుంటూ.
0: And performing his duties conscientiously.
1: స్వార్థము తన యొక్క స్వార్థమే తన యొక్క జీవిత రహస్యమని భ్రమించినటువంటి వాడు మానవ దైత్యుడు.
0: Drunk with madness, abusing every person that he comes across, behaving in a demonic way, he is a man demon.
1: Inka manava pashu.
0: The last one is man animal.
1: Ahara nidra bhayam aidunadulayende tana yokka jeevitamunantai kodunu gadupatu.
0: The one who spends his entire life in food, drink, sleep,
1: tindi teethadule tanaku pradhanamainatuvanti lakshyamulani bhavistu,
0: considering food and drink as the very purpose of life,
1: ఇంకా జగత్ సంబంధమైన విషయంలో దేని ఎందుకు ప్రవేశించక,
0: నాట్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్ అదర్ దాన్ దీస్ థింగ్స్,
1: విచక్షణాజ్ఞాన హీనుడై,
0: లూజింగ్ హిజ్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్,
1: దాన ధర్మములు అనేటువంటి భావములు తాను ఏమాత్రము చింతించక,
0: నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్ట్స్ ఆఫ్ చారిటీ,
1: సత్య మార్గం అంటే ఏమో గుర్తించలేక,
0: నాట్ రికగ్నైజింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్,
1: పశువుల వలె
0: బిహేవింగ్ లైక్ ఎన్ యానిమల్,
1: తన దేహం యొక్క భోగ భాగ్యములు మాత్రమే దృష్టి అందించుకుని జీవించేటువంటి వాడు,
0: పర్సన్ లివింగ్ విత్ ఆల్ దీస్
1: మానవ పశువు అన్నాడు.
0: లైక్ ఎన్ యానిమల్ హీఈస్ ఎ మ్యాన్.
1: ఈ విధముగా కూడాను బ్రహ్మవేత్త అయినటువంటి యాజ్ఞవల్కుడు నిత్య జీవితంలో మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్య రహస్యాలను చక్కగా ఆ సమావేశంలో అందరికి తెలుపుతూ వచ్చాడు.
0: ఇన్ దిస్ బ్యూటిఫుల్ అనాలిసిస్ Yajnavalkya told the assembly there the different types of persons and convinced them.
1: Yetavata deeni yokka rahasyanni manam chakkaga vicharinchinappudu,
0: when you inquire the quintessence of all these things,
1: yajna yagadi kratavulu deeni nimittamai acharistu vacharu anetuvanti danni vicharana chesthe,
0: if you inquire the purpose of performing various types of sacrifices,
1: manavatvanni prakatatam gavinche nimittamu,
0: in order to express the humanity in human beings,
1: divyatvanni gurtincheetuvanti nimittamu,
0: for the purpose of recognizing the inherent divinity in man,
1: pavitranni gadipe nimittamu,
0: for the purpose of living life in a sacred way,
1: paravartyanni artham chesukune nimittamu,
0: for the purpose of understanding the supreme goal of life,
1: manavatvanni marachi,
0: ఫర్గెటింగ్ హ్యూమన్ నేచర్
1: దైవత్వములో లీనము గావించేటువంటి నిమిత్తమై ఈ అగ్ని యాగాదులు ప్రారంభమైనాయి.
0: దీస్ సాక్రిఫైసెస్ ఆర్ అండర్టేకన్ టు మర్జ్ హ్యూమన్ నేచర్ ఇన్ డివినిటీ.
1: ఏ స్వర్గమో కావాలని కానీ,
0: నాట్ ఆస్పైరింగ్
1: ఏ మనోవిష్టమో నెరవేరని కానీ,
0: నాట్ ఫర్ గెటింగ్ ది విషస్ ఆఫ్ ది మ్యాన్,
1: ఆనాడు అగ్ని యాగాదులు సల్పలేదు.
0: ఈ సాక్రిఫైసెస్ ఫర్ నాట్ అండర్టేకన్
1: దురదృష్టవశాత్తు,
0: అన్ఫార్చునేట్లీ,
1: కాలము గడిచే కొలది ఈ పవిత్రతలంతా కూడాను కేవలం మరుగుపడిపోతూ వచ్చాయి.
0: యాజ్ టైమ్ పాసెస్ బై ఆల్ దిస్ సేక్రెడ్నెస్ ఈజ్ లాస్ట్.
1: ప్రతి దానికి స్వార్థము స్వార్థము స్వార్థము.
0: ఫర్ ఎవ్రీథింగ్ సమ్ సెల్ఫిష్
1: త్యాగం అనేటువంటి భావము ఏ కొస ఎందుకును కనిపించడం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సీ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఈవెన్ ఇన్
1: త్యాగమే ప్రధానమైనటువంటి యజ్ఞంగా రూపొందుతూ వచ్చింది.
0: Sacrifice is the real appropriate name.
1: మానవ జీవితం అంతా ఇప్పుడు ఒక యజ్ఞ స్వరూపమే.
0: మ్యాన్స్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ
1: తాను చేసేటువంటి ప్రతి కార్యములు కూడా యజ్ఞం యొక్క ప్రతిబింబములే.
0: ఆల్ ది యాక్ట్స్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఆర్ ది సింబల్ ఆఫ్ యజ్ఞ.
1: ప్రతి దాని ఎందుకును ఒక త్యాగం అనేటువంటి భావమును అభివృద్ధి పరచుకోవాలి.
0: ఎవ్రీ వన్ హాస్ టు డెవలప్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ఎవ్రీ యాక్ట్ హీ డస్.
1: ఏ పని చేసినా కూడా తన యొక్క నిమిత్తంగా తాను భావించాలి.
0: Whatever work is done, he should say that it is for his own
1: sake. Tanante evaru taru atma swarupudiga viswasinchali.
0: When you say that it is for his own sake, for the sake of
1: evaru kosamo inta tyagam chesanu, nenu evari kosamo sevalu chesanu ani bhavinchetunte vaadu parama ajnani.
0: That person who thinks that he is serving someone else, he is making sacrifices for others, he is a foolish one.
1: Nenu chestunnanu anekunti bhavam anekunti ahankaraniki karanam avutundi.
0: If one thinks that he is doing, he becomes egoistic.
1: Ahankara rahitudai,
0: being free from ego,
1: abhimanamunu tyajinchi,
0: giving up attachment,
1: kartavya karmanu nirvartinchetuvanti yokka deeni yendu satya dharmamunu lakshyamunduchukovali.
0: While performing and discharging human duties, truth and right conduct must always be remembered.
1: Itti manavatvanni ee naadu lokamulo sthapinche nimittame.
0: In order to establish this kind of
1: ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కర్మలన్నీ కూడా ఆచరించడానికి ఒక కారణమైనాయి.
0: ది స్పిరిచువల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్ యాజ్ ఇన్స్ట్రుమెంటల్.
1: ఎక్కడ చూసినా ఈనాడు యజ్ఞములు యజ్ఞములు యజ్ఞములు అని చెప్తున్నారు.
0: టుడే పీపుల్ గో ఆన్ టెలింగ్ దట్ సాక్రిఫైసెస్ ఆర్
1: ఈనాడు కూడా కేవలం ఒక వ్యాపార రంగంగా రూపొందుతున్నాయి.
0: బట్ టుడే సాక్రిఫైసెస్ ఆర్ బికమింగ్ ఎ టైప్ ఆఫ్ బిజినెస్.
1: ఎప్పుడు కొన్ని చేతిలో తన యొక్క డబ్బు తగ్గిపోతుందో అప్పుడంతా ఏదో ఒక యజ్ఞం అని ప్రారంభిస్తున్నారు.
0: Whenever people need a lot of money,
1: కారణం ఏమిటి? ధన నిమిత్తమై యజ్ఞం ఆచరించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ అర్నింగ్ వెల్త్ దే
1: యజ్ఞం అని చెప్తేనే అమాయక ప్రజలంతా కూడా ధనం అందిస్తారు.
0: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ గివ్ చారిటీ అండ్ మనీ
1: ఆ వచ్చిన ధనం సాక్రిఫైస్ తన కొంతవరకు ఖర్చు పెట్టి మిగిలిన తన యొక్క స్వార్థంగా ఉపయోగించుకుంటాడు.
0: దీస్ పీపుల్ హూ అండర్టేక్ సాక్రిఫైసెస్ కీప్ ఎ లాట్ ఆఫ్ మనీ.
1: ప్రతి కార్యములు కూడాను ఇదే విధమైనటువంటి వ్యాపారంగా రూపొందుతూ ఉంటున్నాయి.
0: టుడే ఎవ్రీ యాక్షన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ బిజినెస్.
1: కర్మలన్నీ కూడాను త్యాగ భావము చేత స్వార్థరహితమైనటువంటి యొక్క తంపు చేత తాము ప్రారంభించాలి.
0: ఎవ్రీ గుడ్ యాక్టివిటీ షుడ్ బి అండర్టేకన్ బీయింగ్ టోటలీ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్.
1: త్యాగం లేని మానవులకు ఏనాటికి కూడా శాంతి లభించదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సాక్రిఫైస్ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: పైన నవ్వినట్టుగా కనిపిస్తాడు కానీ లోపలంతా కూడా కుమిలిపోతుంటాడు.
0: అవుట్ సైడ్ హీ మే బి ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ పీస్ఫుల్ బట్ ఇన్సైడ్
1: ఒక్కటి కూడా తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించినటువంటి రాత్రిగా రూపొందాలి.
0: Everything should be performed for his own joy.
1: Prema swarupulara,
0: embodiments of divine love.
1: Pradhanamainatundi vishayamulu meeru gurtinchali.
0: A few important things will parama bhaktulamani
1: sadhakulamani gnanulamani meeru bhavistu untavachu.
0: You may be considering yourself as great devotees and
1: mottamota meeru ahankarani nirmulam gavinchukondi.
0: In the very first place, destroy your ego.
1: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
0: Do not give room for any pomposity.
1: త్యాగ భావం చేత సేవలు చేయండి.
0: Serve with sacrifice.
1: ఇది ఒక పెద్ద యజ్ఞం.
0: This is a great sacrifice.
1: ఇది కేవలం కర్మయజ్ఞము.
0: This is a sacrifice based upon action.
1: లోపలిది బ్రహ్మయజ్ఞము.
0: Inside there is
1: బ్రహ్మయజ్ఞము యొక్క ప్రతిబింబమే కర్మయజ్ఞము.
0: ది ఎక్స్టర్నల్ యజ్ఞ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ యజ్ఞ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు పవిత్రమైనటువంటి వేదము జ్ఞానమయమైనటువంటిదిగా ఉండేటువంటిది, కానీ దినదినములకు మారుతూ వచ్చి ఒక వాంగ్మయంగా మారిపోతూ వచ్చింది.
0: సాక్రిఫైస్ విచ్ వాజ్ సో సేక్రెడ్ టు స్టార్ట్ విత్ హ్యాస్ బికమ్ ఎ మియర్లీ సాక్రిఫైస్ ఇన్ వర్డ్స్.
1: వేదము వాంగ్మయం కాదు, బ్రహ్మమయం.
0: వేద ఈజ్ నాట్ ఎ కాంగ్లమరేషన్ ఆఫ్ వర్డ్స్.
1: ఈనాడు వాక్కుతో మాత్రమే ఉచ్చరిస్తున్నారు, కానీ క్రియారూపంలో దీనిని ఏమాత్రం కూడా మేము నిరూపించడం లేదు.
0: పీపుల్ ఆర్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్ విత్ మియర్లీ వర్డ్స్. దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ట్రాన్స్లేటింగ్ థింగ్స్ ఇన్ టు దర్ ప్రాక్టీస్.
1: అదే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: ఎ గ్రేట్ వన్ ఇస్ వన్ హూ హార్మోనైజెస్ హిస్ థాట్
1: అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
0: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: లోపల ఒకటి బయట ఒకటి, ఇది కేవలము ఒక విధమైనటువంటి దానవత్వం కంటే హీనమైనటువంటి స్థితి.
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సంథింగ్ ఇన్సైడ్ అండ్ సంథింగ్ ఎల్స్ అవుట్ సైడ్ హీఈస్ వర్స్ దాన్ ఎ డెమన్.
1: ఏది చేసినా దైవాజ్ఞగా నీవు రూపొందింప చెయ్యాలి.
0: వాట్ ఎవర్ యు డూ కన్సిడర్ దట్ యాజ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: దైవాజ్ఞను తూచా నీవు పాటించాలి.
0: యు హ్యావ్ టు అబ్జర్వ్ ది కమాండ్ ఆఫ్ ది లార్డ్.
1: అదే నీ ఫలితము.
0: Absolutely.
1: దేనికి మించిన ఫలితం మరొకటి లేనే లేదు.
0: దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్.
1: దైవం స్వార్థరహితమైనటువంటి భావము.
0: గాడ్ ఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
1: ఏది చేసినా జగత్ కోసమే చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ హీ డస్ దిస్ ఫర్ ది సేక్ ఆఫ్ ద వరల్డ్.
1: అకారణంగా తాను ఏది కూడా ఆచరించడు.
0: హీ డస్ నాట్ డూ ఎనీథింగ్ విచ్ డస్
1: కళ్యాణమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: ఇట్టి భావాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే ఇది మానవత్వం సార్థకమవుతుంది.
0: If you want to sanctify your life, recognize this truth, conduct in this life.
1: కనుక త్యాగ భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Develop the habit of sacrifice.
1: మనం ఎవరినో ప్రేమిస్తున్నాం అనుకుంటాము, చాలా పొరపాటు.
0: It is a great mistake to think that we are loving someone else.
1: తన ఆనంద నిమిత్తమే తనను తాను ప్రేమిస్తున్నాడు.
0: For the sake of his own joy, he loves others.
1: కనుక ఎవరిని ప్రేమించినప్పటికీ ఆత్మను ప్రేమించినట్టుగా భావించుకోవటం అది సరి అయిన ప్రేమ.
0: కన్సిడర్ హూమ్సోఎవర్ యు లవ్ యాజ్ ద లవ్ ఆఫ్ ఆత్మ.
1: ఒక వ్యక్తిని కానీ ఒక విషయమును కానీ ఒక విధమైనటువంటి పదార్థమును కానీ ప్రేమిస్తున్నానని భావించటము అది ఒక అజ్ఞానం.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ దట్ యు ఆర్ లవింగ్ సమ్ పర్సన్ సమ్ ఆర్టికల్ సమ్ ఆబ్జెక్ట్.
1: నేను దప్పి అయి నీరు తాగుతున్నాను.
0: I am feeling thirsty. I am drinking
1: water. నీ తృప్తి కోసం నేను నీరు త్రాగుతున్నాను, నా తృప్తి కోసం నేను నీరు త్రాగుతున్నాను.
0: Am I drinking water for the sake of water or for quenching my own
1: thirst? ఆకలి అన్నాన్ని భుజిస్తున్నాను.
0: Being hungry, I
1: partake. ఇది అన్నం తృప్తి కోసం భుజిస్తున్నానా, నా తృప్తి కోసం నేను భుజిస్తున్నానా?
0: Am I partaking food for the sake of food or for my own?
1: ఈ విషయం లోపల చిన్న చిన్న విషయాన్ని కూడా మనం చక్కగా పరిశీలన చేస్తూ పోతే ప్రతి విషయమునందు కూడా తన తృప్తి తన తృప్తి తన తృప్తి తన ఆనందమే తన పరమ లక్ష్యంగా భావించుకుంటున్నాడు.
0: యు మే టేక్ సచ్ స్మాల్ థింగ్స్ అండ్ ఎగ్జామిన్ యుడ్ కన్క్లూడ్
1: తానంటే ఏమిటి, దేహము కాదు.
0: వెన్ యు సే దట్ యు ఆర్ ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్
1: తానే దేహమైతే ఇది నా దేహం అని ఎందుకు చెప్పుకోవాలి?
0: ఇఫ్ యు ఆర్ ద బాడీ, వై డు యు సే దట్ దిస్ ఇస్ యువర్ బాడీ?
1: ఇప్పుడే
0: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మనే సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ ఆత్మ ఈజ్ ఫిలింగ్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీ.
1: బాడీ భేదము తీసివేస్తే నీవు నేను రెండు ఒకటే.
0: రిమూవ్ ది బాడీ డిఫరెన్స్.
1: ఉపాధి వల్లనే ఈ భేదములు అభివృద్ధి అవుతున్నాయి.
0: ఆల్ ది డిఫరెన్సెస్ కమ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ.
1: సత్య జ్ఞానం అనంతం అనేటువంటి తత్వంలో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: వీ హావ్ టు ఆల్సో రికగ్నైజ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క విషయాన్ని మనం విచారణ చేస్తూ పోవాలి, కానీ ఏదో భక్తి భక్తి భక్తి అని ఏదో భజన చేసినంత మాత్రమే కాదు, జపం చేసినంత మాత్రమే కాదు, యజ్ఞం చేసినంత మాత్రమే కాదు, ధ్యానాన్ని కూర్చున్నంత మాత్రమే కాదు, మనసును అరికట్టాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: కంట్రోల్ ద మైండ్, డెవలప్ ఫెయిత్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: విశ్వాసం లేకుండా ఎన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించినప్పటికీ అవన్నీ కూడా నువ్వు వ్యర్థములే.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ యాక్షన్స్ యు పర్ఫార్మ్ ఆల్ దట్ ఈస్ అ షియర్ వేస్ట్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో నీవు ఏ చిన్న కార్యం చేసినప్పటికీ అదే మహత్తరమైనటువంటి యజ్ఞంగా రూపొందుతుంది.
0: హావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, వాట్ ఎవర్ లిటిల్ యాక్ట్ యు డు,
1: భగవంతుడు ఎప్పుడు క్వాలిటీని చూస్తూ ఉన్నాడే కానీ నీవు చేసే క్వాంటిటీని కాదు.
0: God always looks for quality. He is not concerned with the quantity of your work.
1: Okka amrutam okka chukkaina kodunu adi e parama pavitram.
0: Even if it is a drop, nectar is very precious.
1: కనుక ఇక్కడ చుక్కన ఒక స్పూనా ఒక టంబ్లరా అనేటువంటి విచారణ చేయనక్కర్లేదు.
0: వన్ నీడ్ నాట్ ఎన్క్వైర్ వెదర్ ఇట్ ఇస్ ఎ డ్రాప్ వెదర్ ఇట్ ఇస్ స్పూన్ ఫుల్ ఆర్ వెదర్ ఇస్ ఎ
1: కనుక నీవు నిర్మలమైన హృదయంతో నిస్వార్థమైన భావంతో చిన్న కార్యం ఆచరించినప్పటికీ అది ఒక పెద్ద యజ్ఞంగా రూపొందుతుంది.
0: ఈవెన్ ఇఫ్ యు పర్ఫార్మ్ ఎ స్మాల్ యాక్షన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ వితౌట్ సెల్ఫిష్నెస్
1: ప్రేమ
0: బికమ్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్
1: ఎంబాడీమెంట్. మీరు ఉపన్యాసంలో విన్నప్పటికీ
0: for any number of days you may hear the discourses
1: manalo manasu enta varaku marpu chendindi aneetunti vishayanni meeru vicharana cheyali.
0: Each one has to inquire for himself, for what extent have you changed in your own
1: kevalam vinatamu aa vinnanta varaku matram santosha padatamu tirigi ikkada nunchi vellinta shame danni marchipovatamu.
0: Hearing, getting satisfied at that moment and forgetting once you leave this particular place is no good.
1: Idi sariyadeetunti yokka pani kaadu.
0: This is not a proper thing to do.
1: Nijamainatti bhaktulu cheyavalsinatti pani kaadu.
0: This is not a thing to be done by the devotee.
1: Ye okkati rendaina kudunu aacharanalo petti
0: practice at least one or two things.
1: Kamakamina praaptamainatti bhavalu kontha varaku dooram gaavinchukoni
0: gradually give up the things which relate to the nature. Paratattu
1: vaipuna prayanam chesinappudu
0: travel towards
1: sahajanga ee divyatvam meelo vikasistundi.
0: Naturally and spontaneously divinity blossoms in you.
1: Ante kaani dina dinamunaku praaptamainatvi vishayalni balaparchukuntu
0: on the other hand if you go
1: praaptamainatvi sambandhalni penchukuntu
0: if you go on strengthening
1: ee aashalu vittimiri povatam vallane
0: and if you develop excessive desire
1: manavattvam anetundi cheeninchi
0: you lose humanity in
1: kevalam pasutvanga maaripothuntundali.
0: You tend to become an animal.
1: Manavattvam nunchi daivatvaniki povali kaani manavattvam nunchi pasutvaniki digijararadu.
0: Travel from humanity to divinity. Don't get degenerated.
1: Idi moola karanamu vaanchale aasale aasale aasale.
0: It is the desires which put you to
1: downward. Aasaleku oka antamainatuvantide ledu.
0: There is no limit for the desires whatsoever.
1: అనిల్ కుమారు కట్ట కనపడి ఒక ప్రార్థన చేశాడు.
0: అనిల్ కుమార్ ఆఫర్డ్ ఎ ప్రేయర్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్
1: నాకు ఎంత ఇచ్చావో అంతే నాకు చాలు.
0: వాట్ ఎవర్ యూ హావ్ గివెన్ మీ దట్ ఈ
1: కృప ఒక్కటి ఉంటే నాకు అదే చాలు.
0: మే ఐ హావ్ యువర్ గ్రేస్ దట్ ఈస్ సఫిషియంట్
1: కానీ అన్నాడు.
0: బట్ హీ హాస్ టోల్డ్ దాట్
1: అది ఉన్నదో లేదో అది తరువాత విషయము.
0: వెదర్ హీ హావ్
1: మనము కోరవలసింది అదే.
0: All that we should aspire is only that.
1: Unnadaniki trupti padali.
0: We should be contented with whatever we have.
1: Nimittamai vicharam cheyakoodadu.
0: We should not worry ourselves about things which you do not have.
1: Poyinappudiki idi kudanu oka vidhamainatuvanti oka tyagame bhavinchali.
0: Even if something is lost, you should always consider that as
1: ee manaviki ashantiki moola karanam emiti.
0: What is the reason for lack of peace of the modern man?
1: Unnadani paina alakshyamu,
0: not caring for what he has,
1: leri dani pai aaratamu,
0: aspiring to have things
1: dani valle ashanti abhirudhi avutundadu.
0: Therefore there is lack of peace.
1: Unna dani anubhavinchadam ledu.
0: Enjoy what you have.
1: Unna dani alaksham chestunnadu.
0: You are ignoring what you
1: have. Leri dani vishayame praguladutunnadu.
0: You are aspiring to have things which you do not have.
1: Idi ekkattu cheppandi. Unna dani na anubhavinchu.
0: What stupidity it is. Why don't you enjoy what
1: idi anubhavinchadam ledu. లేని దానికై ఆకులాడటము ఇది ఎంత వెర్రితనం.
0: ఇట్ ఇస్ రాదర్ ఫూలిష్నెస్ టు ఆస్పైర్ ఫర్ థింగ్స్ విచ్ యు డు నాట్
1: హావ్. ఎంత సంపాదించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు ఎర్న్,
1: ఎన్ని పదవులు నేలినప్పటికీ,
0: వాట్ ఎవర్
1: ఎన్ని కీర్తులు సాధించినప్పటికీ,
0: వాట్ ఎవర్ నేమ్ అండ్ ఫేమ్ యు గెట్,
1: ఇవన్నీ ఒకనాటికి వ్యర్థమయ్యేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు ఎన్ ఎండ్
1: వన్ డే
0: ఆర్ ది అదర్. స్వామి హస్ ఆల్రెడీ జస్ట్ టోల్డ్ ది అదర్ డే.
1: ఏమితా కొని వచ్చే,
0: what have you brought with you?
1: Yemita konipovu,
0: what are you going to take with you?
1: Puttunappudu mari gittunappudu,
0: at the time of work and at the time of
1: danamu yachchatikegu,
0: where would the money go?
1: Taneegu nechchatiki,
0: where would you go?
1: Teluparayya meere oppukondu,
0: I would accept, come forward and give me the answer.
1: Chepparayya meere oppukondu,
0: you tell, I am prepared to.
1: Evaraina cheppagalara?
0: Can any person answer this?
1: Idi ee naatiki mana venta raadanu telusu.
0: We know certainly well
1: that we are going to get this. ఎక్కువ ఇంత ఎందుకు శ్రమలు పడాలి?
0: Why should we take so much of
1: ఉన్నంత వరకు సుఖజీవనం చేయాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్ లెట్ అస్ ఎంజాయ్.
1: ఏదో ఉన్న దానిలో కొంచెం దానము ధర్మము గావించాలి.
0: Within what we have, we can perform some acts of charity.
1: పెంచుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు మనకు వైరాగ్యం ప్రాప్తించేది?
0: If you go on accumulating day after day, where are you going to develop
1: వైరాగ్యం? అనగా కేవలం అన్ని వదిలిపెట్టడం అని కాదు.
0: Detachment doesn't mean
1: ఆస్తి ఆలి వీడి అడవి కేకుట కాదు.
0: Giving up wife and wealth and home and going
1: భావమందు భావం వీడుంటే త్యాగమగును, అది యోగమగును.
0: It would become sacrifice and yoga if you give up bad feelings in your thinking and in your behavior.
1: దురాశకు మనకు గురి కారాదు.
0: Do not have greed.
1: దురాశ మనకు దుఃఖమునే అందిస్తుంది.
0: Greed will fetch you only misery.
1: తృప్తిపడి
0: be contented with
1: what you have. ఉన్నదానిలోనే ఒక దాన్ని కొంతవరకు మంచి కార్యంలో ప్రవేశపెట్టి
0: within what you have do something good.
1: త్యాగభావం పెంచుకుని
0: develop sacrifice.
1: దైవ విశ్వాసమును అభివృద్ధి గావించుకోవాలి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క యజ్ఞం.
0: దిస్ ఈజ్ ట్రూ యజ్ఞ.
1: ఇట్టి బోధనలు గావించే నిమిత్తమై ఆనాడు జనక చక్రవర్తి అనేక రకములైనటువంటి యోగములు యజ్ఞములు గావిస్తూ వచ్చాడు.
0: కింగ్ జనక అండర్టుక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ఆర్డర్ టు టీచ్ పీపుల్ అండ్
1: ఆనాటి యజ్ఞములకు నేటి యజ్ఞములకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: వాట్ ఎ గ్రేట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద sacrifices of those days.
1: ఆడంబరముతో గావించేటువంటి యజ్ఞములు.
0: The sacrifices of today
1: ఆత్మానంద నిమిత్తమే చేసేటువంటి యజ్ఞములు.
0: The sacrifices of those days are full of
1: చేసేవారికి మాత్రమే కాదు చూసేవారికి కూడా ఇట్టి ఆత్మతత్వాన్ని వారికి అర్థమయ్యే రీతిగా బోధించటం జరిగేది.
0: In those days, not merely for people who performed sacrifice, but for all those who saw this lesson.
1: భగవంతునికి అర్పితము గావించాలి.
0: Offer your heart to the Lord.
1: చిత్తమును శుద్ధి చేసుకోవాలి.
0: Purify your heart.
1: కనుకనే ఈ చిత్తమును సరైన రీతిగా అందించమని ప్రార్థించేటువంటిది నిజమైనటువంటి ప్రార్థన.
0: Real prayer is asking to purify your heart and make you offer that heart to the Lord who has given you back.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
2: డియర్ లిస్నర్, సాయి రామ్ అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prusti, and today's episode was first broadcast in September 2026.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్ ఉండి

Subramanyam, Subramanyam, Subramanyam, Subramanyam.

人满眼，主人满眼，真满眼。वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो।

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: మానవులకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు.
0: In this faculty of his heart can be found such virtues as mercy, kindness, compassion, sympathy, piety and the like.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okati unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు, ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanamu ledu.
0: The light will be there, there is this effulgence around it, that itself again is not enough.
1: Aa velugunu aadharamu chesukoni manam munduku nadachali.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండిన మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it, we are as good as blind.
1: ఒకానొక సమయములో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me, I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
1: కేవలము చేతల వలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: దే డూ హ్యావ్ ఇయర్స్ యాజ్ బిగ్ యాజ్ యాజ్ ఫిష్ బట్ దే కాంట్ లిసన్ టు ది మెలోడియస్ నోట్స్ దట్ యు ఎమినేట్.
1: ప్రత్యకాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: దే హ్యావ్ ఐస్ యాజ్ బిగ్ యాజ్ కాటన్ సీడ్స్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ యూ.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart and such means of cognizing things.
1: ninnu chuche netramulu nee gaanamu vineetuvanti yokka sootramulu ninnu pratishtha cheskogalsinaatuvanti yokka hrudayanni naaku andinchamannadu.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: kanukane sarva matamulu varu kudanu hrudayam aneetuvantidi భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ ఫెయిత్స్ హావ్ డిటర్మిన్ దట్ హార్ట్ ఈస్ ద ఆల్టర్ ఫర్ ద లార్డ్.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: అకార్డింగ్ టు ద హిందూస్ వన్స్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: ది ఉపనిషత్స్ డిటర్మిన్ మ్యాన్స్ హార్ట్ యాజ్ ఏ కేవ్.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పాడు.
0: వాట్ టైప్ ఆఫ్ కేవ్ ఇస్ దిస్ దాట్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: ద బైబుల్ డిటర్మిన్స్ దట్ వన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ కెన్ సీ ద లార్డ్.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: ది మహమ్మదీన్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: Sikkula guru ainatvanti guru nanak pavitra hrudayam kaliginatvanti vaade hindu ani nirnayam chesadu.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true hindu.
1: ee vidhamuga aaya matamulu aaya yokka bhavamunu puraskarinchukoni hrudayamu భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: సో ఇన్ దిస్ వే ఈచ్ ఫెయిత్ డిటర్మిన్స్ దట్ వన్స్ హార్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: బట్ దిస్ వెరీ సేమ్ హార్ట్ విచ్ ఫైండ్ సచ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫెయిత్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అనదర్ వే బై సాధుస్.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: ది లెర్నెడ్ వన్స్ హ్యావ్ డిటర్మిన్డ్ ద హార్ట్ ఇన్ యెట్ అనదర్ వే.

0: ఓంకారమనే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసేనేటువంటి మహావాక్యమని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: They have determined that the Omkar is the cradle. In the cradle is the bed, the soft mattress of Tattvamasi. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu దైవ మందిరము అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి.
1: సో ది సాధక్స్ షుడ్ హ్యావ్ దిస్ కన్విక్షన్ దట్ ది హార్ట్ ఈస్ వెరీలీ ది ప్లేస్, ఇట్స్ వెరీలీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it, yet the lotus remains pure.
0: Idi kevalamu urdha dasaku tana yokka mukhamunu vikasimpa chesukoni ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: దిస్ లోటస్ ఆల్సో హ్యాస్ దిస్ ఫీచర్ దట్ ఆల్ ద పెటల్స్ అన్ఫోల్డ్ దెమ్సెల్వ్స్ సీమింగ్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద సన్, టర్న్ టువర్డ్స్ గాడ్, ఇంప్లోరింగ్ ద లార్డ్ టు కమ్ అండ్ స్టే అండ్ రిసైడ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: ఇట్ ఈస్ బార్న్ ఆఫ్ డర్ట్ బట్ డర్ట్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద లోటస్.
0: మానిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసుకోదు.
1: ది లోటస్ రిసైడ్స్ ఇన్ ఇంప్యూర్ వాటర్ బట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద ఇంప్యూర్ వాటర్ ఇన్ ద లోటస్.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇది.
1: దిస్ ఈస్ ద ఫండమెంటల్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్ టు మ్యాన్కైండ్.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచం నందు నీ ఉండినప్పటికీ, దురాచారములు దుస్సంగమనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, oh man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ilanti pavitramainatvanti gunamulu kaliginatvanti vyaktulanu chuchinappudu varini oka vidhamuga premistamu.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనం గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't experience anything.
0: అయితే ఈ దయ సహన శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: బట్ వెన్ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బేరెన్స్, యు నో దట్ హీస్ ఎక్స్పీరియన్సింగ్ ద వెరీ సేమ్ క్వాలిటీస్, సో యూ టెన్ టు లవ్ హిమ్.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: సో ద ప్రాక్టీస్ వెరీ నిచ్ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్ది ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాం.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: దేర్ వాజ్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో చెందినటువంటి వాడు.
1: He was a man of a high degree of accomplishment in his intellectual capabilities.
0: కాని అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: But such a person as this would hesitate in putting into practice what he has known.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years, he had a banquet.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు ఈ కరస్పాండెన్స్ అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: అండ్ టు దిస్ హీ ఇన్వైటెడ్ ఆల్ దీస్ కరస్పాండెంట్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద డే.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: హీ హ్యాడ్ దిస్ డిన్నర్ ఇన్ దేర్ ఆనర్.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి వ్రాస్తూ వచ్చారు.
1: ద నెక్స్ట్ డే ద పేపర్స్ వర్ డిస్క్రైబింగ్ దిస్ మ్యాన్ దస్.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: Inta vidya undi kudanu desamunaku e matram kudanu taanu upakari kaalekapoyadu ani andaru visheshincharu.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: Grandhamulanni kudunu kevalamu chadive nimittamai aavirbhavinchinatuntivi kaadu.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, Grandhasa, ilanti grandhamulanni kudanu ee naadu manamu kevalam chadavatam tona danini pooja peetham paina unchatam tone deenini manamu poorthi gadputunnamu deeni aacharanalo pettadaniki e maatram kudanu manamu mundenja veyatam ledu.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: Oka padarthamu manam jeerninchukonavalanna aa tineetundi padarthamu chakkaga namili darini mettabarchi tadupare manamu ee udaraniki ampinchali.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివిలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: నౌ టాకింగ్ అబౌట్ ద బైబిల్ సాల్మన్ వన్స్ హ్యాడ్ దిస్ విజన్ దట్ ఎన్ ఏంజెల్ వాస్ హోల్డింగ్ దిస్ బుక్ ఆఫ్ రివిలేషన్.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికి ఇచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, What use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance.
0: శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents.

0: ప్రతి మతమునందుండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద సీక్రెట్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద వరల్డ్ అపోల్డ్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఆచరణనే ప్రధానమైనటువంటి దృష్టికి తెప్పించాయి.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతా ఇప్పుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
1: Even in the Bhagavad Gita, this law of action or karma
0: నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండిన జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండిన నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: Lopala avirbhavinchetunte aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్ అన్లెస్ దే ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్స్ ప్రాపర్ దే మైట్ కాజ్ యూ హార్మ్.
0: ఆకలి అవుతున్నది.
1: నౌ యు ఆర్ హంగ్రీ.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ee aalochanaku taginatundi annamunu sekarinchetundi margamuni avalambinchakunda undina తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యూ డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్ యూ విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది.
1: లైక్ యు ఆర్ థర్స్టీ.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యూ వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యూ డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్ యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్. అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్ I want, want. This is love. Love that you want.
0: Aithe ee prema etti prema.
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందు కాని పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందు కాని తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవాలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatundi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatundi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇలస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు

0: మాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: కేవలం పారమార్థిక సంబంధమైనటువంటి వ్యవహారం నందే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: కానీ వ్యావహారిక దృష్టితో చూచినటువంటి యొక్క వ్యక్తులు ఈ గోపికల యొక్క భక్తి ప్రపత్తులను కేవలం పెడమార్గముగా ఉండినట్టుగా భావిస్తూ వచ్చారు.
1: బట్ దోస్ హూ హ్యావ్ దేర్ థాట్స్ ఆన్ ద వరల్డ్లీ ఆస్పెక్ట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దట్ చీఫ్ మెరిట్ ఆఫ్ ది గోపీస్ డివోషన్.
0: అదే విధముగానే ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వంను కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హ్యాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండిన ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: నౌ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ లుక్ ఫ్రమ్ యువర్ యాంగిల్ కుడ్ ప్రహ్లాద హ్యావ్ ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ హి వాస్ సబ్జెక్టెడ్ టు?
0: ఎటువంటి బాధలు?
1: What were the types of difficulties he had to undergo?
0: Manavulu bharinchileneetundi baadalanu kodanu thanu bharistu vachadu leta prayamunandi.
1: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
0: Tannu nishachalul poduva daitya kumarudu maati maatikin pannagasayi o danujavanjana ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమీతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema itani bhakti prapattulu praapta sambandhamaintuntive ayi undina ee baadalaku kannu neeru kavali kada.
1: Now
0: baaludu kaabatti bayakampa sameetudu kavali kada.
1: Now if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
0: Kaadu kaadu. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్టయి ఉంటున్నాడు.
1: నో, బికాస్ ఇన్ హిస్ లవ్ దేర్ వాస్ నారాయణ ఇన్స్టాల్డ్.
0: సో నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: అండ్ దేర్ వాస్ ఎ నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్సింగ్ ఆన్ హిస్ లిప్స్.
0: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వం లీనమై ఉంటుండాలి.
1: అండ్ దేర్ వాస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ వెరీ మచ్ a part and parcel of his own being and existence.
0: ee pancha bhautikamainatundi deham yokka badalu tanake ematram kodanu kanipinchaledu.
1: That is why he did not give room for any grief on the part of these
0: tadatma bhavamulo muniginatundi prahladunaku dehatma bhavam ee reetiga labhyamavutundi.
1: Now here is prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: Kanuka తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: హీ వాస్ ఫర్మ్లీ ఇమ్మర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వరల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్.
0: ప్రేమ యందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ee purna prema hrudayam aneetundi kamalam nundi aavirbhavinchinatundi.
1: This pure and total love is born from the heart of the lotus.
0: Kanuka samanyamaintundi premaku bhagavat premaku ee maatram kudunu polika pettaraadu.
1: So there should not be any comparison made between the worldly love and love centered on God.
0: Inka gopikalu chustamu anukunnappudu attalu mottukunna mari bhartalu kattulu nooruchunna నోరెత్తరు కోపగించరు యచకేగరు భీతిలబోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్ ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ద ఎక్స్ట్రీమ్ వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. But these gopikas were steady, unruffled, calm and full of poise because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
0: Veeru kudanu kevalam prakruta sambandhamainte premake sambandhinchina varai undina ee vidhamainatundi yokka baadalanu varu sahinchagaligetundi vara?
1: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండే పెట్టివారా?
1: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
0: స్త్రీలు విద్యాహీనులు.
1: Now these people are ordinary women folk, devoid of any education.
0: ఇలాంటి పరమోన్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రిసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వి అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity. And he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni dukku chesi eruvu vesi neeru katti chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now a true bhakta, he is the cultivator of his heart.
0: Tana hrudayam aneetundi bhoomini prema tattvam aneetundi jalamunu katti sadhana aneetundi kalupulu vesi prema aneetundi okka beejamunu naati naamamu ane beejamunu naati deenini krama shikshana aneetundi kanchane gattukoni kaapaadukunnataku prayatninchali.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get ananda.
0: Itti aanandamu daivattamunaku sambandhinchinatundi de kaani prakrutamainatundi yokka vishayamunaku sambandhinchinatundi de kaadu.
1: This ananda that he will get thus is something which is beyond description. It is pertaining to God, not the ordinary ananda.
0: Kaani ee kaliyuga prabhavamu cheta kevalam grandhamulu patistunnamu sadhanalu chestunnamu hrudaya parivartana ee maatram kudano kalagatam ledu.
1: But under the influence of these kali times we do take up this task of attaining scholarship, read up scriptures, but the sadhana aspect, hrudaya parivartane
0: pradhanamainatundi.
1: The transformation of the heart is not forthcoming. That is the most important thing.
0: హృదయ పరివర్తన జరగక హృదయ పరిశుద్ధం కాక హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మనం యొక్క
0: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యం యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
1: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
0: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
1: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the content and spirit of the song.
0: తాదాత్మ్య స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the song.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము సిరి సంపదల నిమిత్తము ఆయురారోగ్యముల నిమిత్తము ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్ లగ్జరీ కన్వీనియన్సెస్ వెల్త్ హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
0: ఈ కన్నీటి కారుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము భగవంతుని అనుగ్రహ నిమిత్తము భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్ టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్?
0: పురందర్దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize Swami?"
1: Kanuka మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచినదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికీ చూచినదాన్నే చూడాలి.
0: దీస్ ఐస్ ఆర్ బీయింగ్ యూస్డ్ టు సీ ద వరల్డ్ అరౌండ్ us. హౌ లాంగ్ హావ్ యు బీన్ డూయింగ్ ఇట్? రైట్ ఫ్రమ్ ద మోమెంట్ ఆఫ్ యువర్ బర్త్ అండ్ యు ఆర్ సీయింగ్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్.
1: కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకూడను అభివృద్ధి కాలేదు.
0: బట్ నో పర్సన్ సీమ్స్ టు హ్యావ్ దిస్ థాట్ ఆఫ్ ఇంక్రీజింగ్ దిస్ యర్నింగ్ టు సీ దాట్ విచ్ హీ హాస్ నాట్ సీన్ సో ఫార్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka avruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Edanini choodalo దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్ వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హ్యావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హ్యావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకునే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయా అని. నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఎ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్ బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్ ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుమా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: Idi krushincheetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam katta kadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikam,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: Kalitimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: Actually, the one who resides has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: Because he resides in the heart, he is called Dehi. He resides in the body, he is called శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: He is the Paramatma himself. He is in the body as the Atma.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing
1: puja. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your
1: నిరాకారమైన
0: spiritual life.
1: ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But Atma transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies beyond.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you'll be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: ఆన్ జర్నీ. కాని ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it? To get food and
1: minimum comforts. They
0: too have to have sleep, they too have to have food, they have
1: hunger that saturates them.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food,
1: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హైయర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మన ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కానీ దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టంబు.
0: To say is easy, to do is difficult.
1: దాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: కారణం ఏమిటి?
0: The reason,
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయమవుతూ వచ్చింది.
0: To do a thing is very difficult.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: But one who does it, certainly he reaps the
1: fruit.
0: He certainly becomes.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్, దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existence. Mana bhakti prapattulu anta pavitramainatuviga levane manaku drudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Yetti kashtamulu kaligina, yetti dukkhamulu sambhavinchina, yetti aapattulu vachinappatikini manam deenini lekka cheyaka pattina pattunu sadhincheetuvanti okka deentlo manam nimagnulu kavali.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: Mana jeevitam anta kudanu swarthamu swarthamu swarthamu ee swarthamulo munigi telutuntunnamu.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణం కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించాలి.
0: He's coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు. So
0: in every little detail there is this Godhead. That is the truth proper. You must recognize this truth.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: To be selfish, you should regard as one of your misfortunes.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: There is this sacred entity of the divine very much in your heart, but we are not cognizant of this fact. Rather, we go outward and start taking part in these fleeting things which give us grief and sorrow.
1: మనం జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuve unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu chetiyandunchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you going for something which is utterly tasteless.
1: ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు.
0: And what you seek in this world are fleeting and transient.
1: ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది.
0: Gradually these what you are trying to seek in the world will
1: ఈ అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యు విల్ బి డిసాటిస్ఫైడ్, యు విల్ బి డిస్గస్టెడ్. నౌ యు డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యు డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యు కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యు డోంట్ కమ్ టు దట్ స్టేట్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్ స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుల యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us has
1: been?
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎక్కట పుట్టె నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణము ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమని చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: సాయి విచ్ హాస్ బికమ్ యువర్స్, మేక్ ద ఫుల్లెస్ట్ యూజ్ ఆఫ్ హిమ్. డోంట్ వేస్ట్ హిమ్ అవే, డోంట్ వేస్ట్ ఇట్.
1: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
0: వన్స్ ఇట్ గోస్, యు నెవర్ కెన్ సెక్యూర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. దస్
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function. And what your intellect decides, hold firmly on to that realization.
1: Manamu itharulaku banisalu kaaradu.
0: We don't have to become slaves to others.
1: Mana vicharana shaktito mana satyanni manamu vicharana cheyali.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: Ee nirnayam chesukunnatundi vishayanni manamu aacharanalo pettali.
0: Once we decide this, try to put it into practice firmly.
1: Idi kevalamu chana chanamunukunu పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: ఇఫ్ దిస్ రిజాల్వ్ వర్ టు బి లైక్ ది మ్యాడ్ హాపింగ్ మంకీ, యువర్ లైఫ్ ఆల్సో వుడ్ బికమ్ ఎ రెస్ట్లెస్ వన్.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: అండ్ వాట్ హ్యాస్ టు బి డన్ హీ హింసెల్ఫ్ విల్ డూ.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సరెండర్.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ఆనంద దట్ యుల్ గెట్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్ యూ కెనాట్ సెక్యూర్ త్రూ ఎనీ అదర్ మీన్స్.
1: ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow I'll experience ananda. Understand this.
1: నసుకార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ a life of comfort and joy. It is not possible. It is not proper.
1: ee sukham nijamainatundi sukhamu.
0: Are these comforts true sukha or ananda?
1: Chandraraju kuda cheppadu nidhi chaala sukhama ishwara sannidhi chaala sukhama nijamuga telipo manasa annadu.
0: Chandraraju cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: Ee sukhamulo manaku
0: oh mind determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: దీస్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ ఆర్ నాట్ ట్రూ సుఖ.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి. ఆ పెన్నిధి ఎందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచన ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడు అని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant
1: హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

పడనేల కూటి కొరకు ఘనముగా భూమిలోన కడగండ్లు పడుట కూటికేగా క్రిమి మృగం పశుపక్షి కీటకాదులు క్రిమి మృగం పశుపక్షి

మృగ పశు పక్షి కీటకాదులు బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంబులేక బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంబులేక ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పడతూ

0: all of one's endeavors and efforts are directed towards the mastery of skills, to the mastery of all forms and types of education, in order that one might reign supreme. All of one's efforts again are directed towards cultivating land, growing crops, and engaging in such endeavors. All of one's endeavors again are directed towards securing land, securing kingdoms, and ruling over them, or to hold positions of authority, or to hold office, in order that one might secure such things in life. One goes to any extreme degree of effort and trouble. And in the ultimate analysis, all such effort is directed towards eking out a living by way of filling the stomach. If this were to be the purpose of life, are not the insects, the birds, the bees, and the animals also not living, not making a livelihood without any effort whatsoever? What else than this could I possibly communicate to you, O pious and noble members of this august assembly?
1: Vidyadhikarulara, Vidyabodhakulara, Vidyabhimanulara, Vidyarthulara.
0: Educators, teachers, all those who have the cause of education dear to their heart, and students.
1: Lokamudesa okkaturi mana chevulu trippi vindumeni sangeeta shastram, sahitya shastram, vaigyanikamu, విషయ విజ్ఞానము, చిత్ర విజ్ఞానము, శిల్ప విజ్ఞానము ఇత్యాది శబ్దములు అనేకముగా మనం వింటున్నాం.
0: ఇఫ్ ఓన్లీ వన్ వర్ టు టర్న్ ఆర్ ట్యూన్ వన్స్ ఇయర్స్ టువర్డ్స్ ద హ్యాపనింగ్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ us, we would realize that the world sings, that there are such endeavors like the science of music, that literature, science, fine arts, sculpture, and the like are making their way.
1: ఇవన్నీ భౌతిక జ్ఞానములోని విభాగములే.
0: But then all these are part and parcel of what one may garner on the physical plane.
1: ఈ భౌతిక జ్ఞానము ఉండినంత వరకు అంతర్గతమైనటువంటి ఆత్మజ్ఞానము మనకు కలుగదు.
0: So long as we cling to this external vision, the inner vision will not be given to us pertaining to the Atma.
1: ఆత్మజ్ఞానమే కలుగనిది ఆత్మశాంతి, ఆత్మతృప్తి, ఆత్మానందము, ఆకాశ కుసుమములు.
0: Unless we have this innate knowledge or jnana about the Atma, we cannot hope to secure peace of mind or satisfaction.
1: Bhautika jnanamu kevalamu bhuktini chekurchune kani manavata shaktini andinchaledu.
0: Worldly knowledge can certainly suffice in keeping us alive, but it cannot really teach us much.
1: Jeevitamunaku aaharam avasarame,
0: idi
1: evvarunu kadanleru.
0: Certainly in order to live, food is necessary. Nobody can dispute this fact.
1: Kani amulyamainatunti manava janmametti tana kalamunu tana kayamunu tana karmanu kudanu ahara nimittamai ankitamu gavinchatamu idi sariyaina kartavyam kaadu.
0: But then having got this priceless life given to us, it is a tragedy that one wastes one's time, bodily efforts, and all action towards mere livelihood.
1: దుర్లభమైన మానవ జన్మమును దుఃఖం పాలు చేయటమే అవుతుంది.
0: ఇట్ విల్ ఓన్లీ మీన్ దట్ దిస్ లైఫ్ విచ్ ఈస్ సో డిఫికల్ట్ టు గెట్ ఈస్ బీయింగ్ ఫ్రిటర్డ్ అవే.
1: వచ్చిన పని ఏమిటో మరచి నిరంతరము భౌతిక సుఖములకై మనము కాలమును వ్యర్థము చేస్తున్నాం.
0: We have forgotten what we have come for, and all our time is spent in going after things which are not really necessary.
1: భౌతిక సుఖములు అధికమవుకొనది మానసిక చాంచల్యము కూడాను అధికమవుతుంది.
0: Even as these material comforts increase, the wavering nature of the mind also increases.
1: గాలి హెచ్చుకొనది అలలు రెచ్చిపోయినట్టుగా.
0: As the winds grow stronger in intensity, the tides also become more intense.
1: భౌతిక వాసలనేటువంటి వాంఛలనేటువంటి మారుతము అధికముగా ప్రసరించటం చేత చిత్తమనేటువంటి సాగరం నందును చంచలత్వం అనేటువంటి వీచికలు చంచలత్వం అనేటువంటి అలలు ఏమాత్రం కూడాను తగ్గవు.
0: Even as the winds of our material desires become stronger and stronger, so also in the ocean of or the lake of one's heart or mind, the waves in the form of a wavering nature get intensified.
1: Chitta suddhi kaluganadi vyaktittam aneetundi gurtinchutaku veelu kaadu.
0: Unless one has purity of heart, one cannot understand one's own nature.
1: యువకులు తన వ్యక్తిత్వమును గుర్తించుకునే నిమిత్తమై నైతిక విద్యను అభ్యసించాలి.
0: In order that youngsters might get to know their own true personalities, it is necessary that they must have a sense of moral and ethical values.
1: నైతికమనగా క్రమముతో కూడినటువంటి నడతయే.
0: And by this sense of moral values we mean a code of conduct governed by this
1: నైతికమనగ ఉన్నత స్థాయిని చేకూర్చేటువంటి రాజమార్గమే.
0: And this path of moral values is the one which takes you higher up in life.
1: రాజ్యము కాని జాతి కాని వ్యక్తి కాని
0: either a kingdom or a race or an individual
1: నీతి రహితమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడు దేశమే నాశనమవుతుంది.
0: If they transcend what is laid down in the form of the ethical and moral code, they will come to disaster.
1: అంతటితో తీరక అనేక సంవత్సరములుగా ఉండినటువంటి నాగరికతను కూడాను నాశనం చేసుకుంటాం.
0: It wouldn't stop at that. The civilization and the traditions built up over centuries would also come to naught.
1: మానవుడు నేడు కాని రేపు కాని ఏనాటికైనను సాంఘీభావము నైతిక శాస్త్రమును గుర్తించే తీరాలి.
0: Either today or tomorrow, man has to understand this basic truth about his sense of obligation to the society and the upholding of moral values.
1: అట్లు గుర్తించినటువంటి మానవుడు సమాజమునందు మానవునిగా జీవించలేడు.
0: A person who does not recognize these basic tenets can never be a true man.
1: సత్యము ప్రేమ శీలము ఇత్యాది ఆదర్శమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రజల మీద పడినే దేశం యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటున్నది.
0: The prosperity and the well-being of a nation depends very much on these basic tenets of satya, truth, of prema, love, of character of the individuals making up the nation.
1: దయామయునిగా చేసినప్పుడే విద్య యొక్క పరిపూర్ణత ఇందులో రాణిస్తుంది.
0: A person who becomes compassionate as an end product of this education has certainly learned something.
1: ఈనాడు మానవుడు శాస్త్ర సాంకేతికతను ఎంతయో అభివృద్ధి చెందాడు.
0: Today man has made advances in the fields of science and technology.
1: ఇది కేవలము ఒక బాహ్య సంస్కృతిని బాహ్య నాగరికతను మాత్రమే మానవునకు నేర్పుతుంది.
0: This is what this culture or what goes on in the world ultimately teaches you.
1: కాని ఈనాడు మనకు కావాల్సినది హృదయ పరిపాకం.
0: But today what you need is the transformation of the heart.
1: ఈ హృదయ పరిపాకము లేకుండా మానవుడు తన యొక్క అంతర్గతమైన నాగరికతను కాని సంస్కృతిని కాని పోషించుకోలేడు.
0: Without the heart in turn, keeping pace with these developments outside, man cannot really keep himself afloat in the world.
1: కనుక కేవలము భౌతికమునే భోజించుట విద్య యొక్క లక్ష్యమైన ప్రపంచం యొక్క ప్రగతికి ఒమ్ము చేస్తుంది.
0: సో ఇఫ్ దిస్ వరల్డ్లీ ప్రాస్పెరిటీ, మెటీరియల్ ప్రాస్పెరిటీ వర్ టు బి ద ఓన్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ దిస్ సర్టన్లీ ద వరల్డ్ విల్ కమ్ టు గ్రీఫ్.
1: విద్య అనగా కేవలము తెలివితేటలను పెంచడం మాత్రమే కాదు, హృదయ విశాలతను కూడాను గావించాలి.
0: Education does not mean a furthering of one's intellectual capabilities. Rather, it's a case of broadening one's vision and outlook.
1: నిస్వార్థము, నిరహంకారము, వినయము ఇత్యాది సద్గుణములే వ్యక్తి యొక్క అంతర్ప్రభావములు.
0: These good and noble traits like selflessness, not having any sense of ego or being humble, these are the hallmark of a truly educated person.
1: Nijamuga vidyayanaga kevalam edo manaku telinatvanti okka vishayanni gurtimpa chesukovatam ani bhavistunnam.
0: Today we tend to believe that by education we mean getting to know things which we are not aware of.
1: Sa vidya ya vimuktaye mana dukkhamulanu mana baadhalanu mana kashtamulanu ఏది తొలగించునో అది నిజమైన విద్య.
0: యాక్చువల్లీ స్పీకింగ్ అగైన్, ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ కెన్ రిమూవ్ ఫర్ us our sense of sorrow or distress or grief.
1: ఈనాడు దేశము ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది.
0: టుడే ఆల్ నో దట్ ది నేషన్ ఇస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్.
1: దీని వలన దేశమునకు ఒరిగేదేమీ లేదు.
0: This is not a credit which will come in the way of the country.
1: Aithe deenikante maha pramadamulu kaliginchetvantidi okati unnadi.
0: But then there is another danger which could be far more dangerous to the nation.
1: Adi naitika aadhyatmika tirogati.
0: And that is the degradation of moral values and spiritual values.
1: Ee tirogatini purogati gaavinchukundina విద్యయే అధోగతి పాలైపోతుంది.
0: This downward trend has to be checked and pushed in the upward direction. Otherwise, education itself will come to grief.
1: కనుక ఈనాటి విద్యను సరియైనటువంటి మార్గములో ప్రజాసంఘమునందు కొంతవరకును ప్రచార రూపకంగా అందించడానికి ప్రయత్నించాలి.
0: So today we should make an effort to see that the education system is directed towards this further growth of the society and the individuals there.
1: Vichara yugam anetunte peru pondinatunte ee kaliyugamunandu pracharamunaku entaina kudanu balam unnadi.
0: This kaliyuga has come to become akin to grief and sorrow, but certainly there is something which can yet be made of this.
1: Manavudu tattvajnani kavachu.
0: Through the process of preaching, man can become a person who can
1: tattva shastramulo agraganyudu kavachu.
0: He can master the tattva shastra.
1: Kani tattva gnanamuto paatu manavattvam anetunte gnanaanni kudanu kontha sampadinchukovali.
0: But in addition to mastery of such types of knowledge, he should also have a sense of his human values, as we call them.
1: Enni siddhantamulu sadinchinappatikini
0: he might master any number of these siddhantas.
1: ఎన్ని భౌతికమైనటువంటి విషయములను బోధించినప్పటికీ
0: he may also teach all these worldly things.
1: ఎన్ని విధములుగా వైజ్ఞాన శాస్త్రాన్ని పరిశోధనలు సలిపినప్పటికీ
0: he may undertake experiments and observations in the realm of science and technology.
1: మానవుడు తన యొక్క విలువలను ఎంతవరకు రక్షించుకున్నాడో, ఎంతవరకు పోషించుకున్నాడో అనేటువంటి సత్యమునే గుర్తించుకొనకుండా ఈ యొక్క విద్యలన్నీను నిరుపయోగమవుతాయి.
0: The question to be asked is, how far has man been able to protect and safeguard his own values, the human values? Unless we ask this question, all that we have acquired is useless.
1: Bhautikanga, vaigyanikanga, manava jati inaadu entayo pragatini sadinchinadi.
0: The human race at large has made rapid strides on this worldly plane and in the fields of science and technology.
1: Hydrogen bomb nirmanamunandu kani
0: either in the manufacture of the hydrogen bomb
1: అన్వస్త్రములయందు అన్య ఆస్త్రములయందు అభివృద్ధి చేసింది అనేటువంటిది కాని
0: ఆర్ ది అడ్వాన్సెస్ మేడ్ ఇన్ ది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్
1: ఆకాశ గగనమునందు సాధించినటువంటిది కాని
0: ఆర్ వాట్ దే హావ్ అచీవ్డ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ది స్కైస్
1: ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ను అత్యద్భుతమైనటువంటి విషయాలను తాము విజయాన్ని పొందినటువంటి కాని
0: ఆర్ ద ట్రయంఫ్ దట్ మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇన్ ది వండర్ వరల్డ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ది లైక్
1: మానవత్వం అనేటువంటిది అభివృద్ధి కాకుండా ఇవన్నీ కూడాను కేవలము తృణప్రాయమైపోతుంటాయి
0: యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇఫ్ మ్యాన్ డస్ నాట్ ఫర్దర్ ది హ్యూమన్ వాల్యూస్ అండ్ ది బేసిక్ క్వాలిటీస్ నెసెసరీ ఫర్
1: ఒకవైపున విజ్ఞాన శాస్త్రము అతి వేగముకు అభివృద్ధి అవుతున్నప్పటికీ మరొక వైపున దీనికి విరుద్ధమైనటువంటివి శరవేగముతో అభివృద్ధి గాంచుతున్నవి
0: All this would be rendered useless. On the one hand, certainly a rapid progress is being registered. But unless things are done to check what might ultimately contribute to one's downfall, things might go out of hand.
1: Oka vaipuna yuddha bhayam.
0: On the one hand, we have this fear of war.
1: Rendo vaipuna karuvu katakala bhayam.
0: On the other hand, we are plagued by famine and shortages.
1: Moodo vaipuna swarthakam.
0: And on a third front, you have selfishness being rampant.
1: నాలుగు వైపున అధికార దాహము.
0: And in a fourth direction, you have this craze for power.
1: మరొక వైపున ప్రాంతీయ అభిమానము.
0: And then you have affinity towards one's own region.
1: కులమత ద్వేషము.
0: Or distinctions based on caste and
1: రాజకీయ అల్లర్లు.
0: Or political struggles and
1: విద్యార్థుల విప్లవాలు.
0: Or revolutions to be brought by students.
1: ఇవన్నీ కూడాను మరొక వైపున ఈ విజ్ఞాన శాస్త్రమునకు విరుద్ధముగా అభివృద్ధి అవుతున్నది.
0: So all these are also on the increase even as you talk about progress in science and technology.
1: ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఈ రెండింటి అభివృద్ధులకు కారణం ఏమిటి?
0: So here are two entirely different things registering an upward trend. What is the cause for this?
1: మానవుని హృదయ కుహరమునందు లోతుగా నాటుకొని పోయినటువంటి స్వార్థమే.
0: The cause is this deep-rooted selfishness in one's heart.
1: ఈ స్వార్థం అనేటువంటిది మానవుని తన మానవత్వాన్ని గుర్తించకుండా చేస్తున్నది.
0: It is this selfishness which makes man ignorant of his true nature.
1: ఏ పదార్థాన్ని కోరినా ఏ వ్యక్తిని ఆశించినా ఏ విషయాన్ని విశ్వసించినా ఇవన్నీ కూడా తన స్వార్థము స్వప్రయోజనమును లక్ష్యం నందుంచుకొని మానవుడు దీనిని అనుభవిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ వన్ మైట్ లైక్ టు హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ పొసెషన్స్ ఆర్ వన్స్ ఓన్ పొసెషన్స్ ఆర్ బిలాంగింగ్స్ ఇట్ ఈస్ ఆల్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ సాటిస్ఫైయింగ్ దిస్ సెల్ఫిష్ డిజైర్.
1: ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీడు బొమ్మయ్య ఆడుతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ ఎ మియర్ డాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి ఈ కబంతుని హస్తం నుంచి మనము విడుదల కావాలి.
0: We should free ourselves from this firm grip of selfishness.
1: ఇది విడుదల కావాలంటే నైతిక ఆధ్యాత్మిక విషయంలో మన యొక్క చిత్తమును ప్రవేశపెట్టాలి.
0: And in order to free ourselves from this stranglehold, we should have our sight set on moral and spiritual values.
1: మానవుని యొక్క విలువనగా ప్రత్యేకించినటువంటిది కాదు, త్రికరణ శుద్ధియే మానవుని యొక్క విలువ.
0: Now there is nothing very separate or distinct about these human values. It is a case of purifying oneself in three ways.
1: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్కు,
0: word untainted by lies,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: the body which does not commit any violent acts or deeds,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము,
0: and the mind which is not defiled by thoughts of
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యత్వమైనటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: Of thought centered on selfishness and minus. Once you purify yourself in these three ways, you have achieved the human value.
1: ఈనాడు సమాజం యొక్క బాధ్యతలను గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థులు ఎందుకు కానరావు?
0: And today's students, it is not possible for us to see in them the capacity to overcome these obstacles.
1: సమాజం యొక్క బాధ్యతను ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: ఆర్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సొసైటీ. ఎవ్రీ పర్సన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ.
1: నా విషయంలో నాకు స్వతంత్రం ఉన్నది కదాని వ్యక్తిగతమైనటువంటి విషయంలో వెర్రవీగరాదు.
0: You might say, I have freedom as far as I am concerned. You shouldn't become arrogant because of this.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉండినప్పటికీ సమాజం యొక్క బాధ్యతను కూడాను కొంతవరకు మనం గుర్తించాలి.
0: You might certainly have a right to your individual freedom, but also you should become cognizant of your responsibility to society.
1: కనుక మనము వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం కంటే సమాజం యొక్క బాధ్యతను కూడాను గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
0: సో ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ దట్ రాదర్ దన్ గో ఫర్ దిస్ ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ ట్రై టు లుక్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ.
1: ఇక్కడ రెండు ఉంటున్నవి.
0: హియర్ టూ థింగ్స్ ఆర్ టు బి నోటెడ్.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా.
0: ద టూ థింగ్స్ ఆర్ వన్, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, సెకండ్లీ ఫండమెంటల్ లా.
1: లోకముతో నాకేమి భయం లేదు, లోకం ఏమనుకుంటే నాకేమి అనేటువంటి ఒక భావము వ్యక్తి అందు ఉండవచ్చు.
0: Now certainly one might have a feeling that what am I to do with the world? Why should I be bothered or worried about the world?
1: కానీ ఈ వ్యక్తి సమాజంతో బంధింపబడటం చేత సమాజాన్ని కూడాను గుర్తించవలసి వస్తుంది.
0: But he should realize that he is part of the society. As such he has a role to play in the society.
1: సమాజము లేకుండా మానవుడు నీటిపై తేలిపు బొట్టు వలె ఏకాకిగా జీవించుటకు వీలు కాదు.
0: Man is part and parcel of society. It is not possible for him to be like a drop of oil floating on water surface.
1: Tana yokka puttuka, tana yokka jeevitamu, tana yokka aanandamu ante ikkudunu samajamtone kattubadi untunnadi.
0: His birth, his life, all other processes are linked with the society.
1: Atti samayamulo neeku kaani naaku kaani mari evarikaina kudunu ee samajam yokka baadhyata సమానమైనటువంటి యొక్క బాధ్యతగా భావించాలి.
0: When this is the situation, certainly between one individual and the other, there is absolutely no question of their religions or responsibility towards.
1: కనుక ఫండమెంటల్ లా అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి, ఆచరించాలి.
0: So this fundamental law has to be implicitly obeyed and complied with by everyone.
1: అయితే ఈ సామాజిక ధర్మమునందు మనం కొంతవరకు విచారణ చేయాలి.
0: But then in terms of this dharma towards society we have to also to exercise our discrimination.
1: Inaati adhyapakulu leta kudayunnatunti bala balikalaku ee samajam yokka badhyatanu gurtinchukuneetunti vidhanamunu chakkani reetiga variki bodhinchali.
0: The teachers of today should try to know what it is they should teach the youngsters in the society and try devise ways and means of teaching them in an attractive way.
1: Nijamuga tana gruhanni abhivruddhi gavinchukunnappude మన యొక్క సమాజం యొక్క నీతిని కూడాను కొంతవరకును అనుసరించడానికి వీలవుతుంది.
0: Now only when you have the welfare of your house or home at heart you look to the society of in terms of this dharma towards society we have to also to exercise our discrimination.
1: ఈ నాటి అధ్యాపకులు లేత హృదయులైనటువంటి బాలబాలికలకు ఈ సమాజం యొక్క

0: ఇండివిజువల్.
1: ఈ వ్యక్తి యొక్క అభివృద్ధి అంతా కూడా కుటుంబం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీ.
1: ఈ కుటుంబం యొక్క మంచితనమే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మూల కారణమవుతున్నది.
0: అండ్ ద గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఇంటర్ డిటర్మిన్స్ ద షేప్ ఆఫ్ ద నేషన్.
1: ఈ రాష్ట్రం యొక్క సౌభాగ్యమే దేశం యొక్క సౌభాగ్యంగా రూపొందుతుంది.
0: డిటర్మిన్స్ ద షేప్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: కనుక ఏకావాట దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
0: ఆల్ సెడ్ అండ్ డన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎ నేషన్ డిపెండ్స్ అపాన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఇండివిజువల్.
1: కనుక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ ఎండెవర్ టు రికగ్నైజ్ వాట్ ఇట్ ఈస్ దట్ వన్ హ్యాస్ టు డూ అండ్ వన్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ వ్యక్తి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ సచ్ ఎన్ ఇండివిజువల్ రికగ్నైజ్ హిస్ రెస్పాన్సిబిలిటీ?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ప్రతి మానవ దేహమునందు కూడాను అంతర్భూతమై ఉంటుండాలి.
0: దిస్ సెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ పర్సనాలిటీ ఇట్ ఈస్ వెరీ మచ్ డీప్ విత్ ఇన్ వన్ సెల్ఫ్.
1: ఇది అవ్యక్తమై
0: ఇట్ కెనాట్ బి సీన్
1: గూఢముగా
0: అండ్ ఇట్ ఈస్ సీక్రెటెడ్
1: వీలు కాకుండా
0: బియాండ్ కాంప్రహెన్షన్
1: మానవత్వమై ఉంటుండాలి.
0: And in the shape of these values, it exists.
1: Kanuka, itti avyaktamai gurtinchataku veeluga anatvanti oka shaktitvanni evadu vyaktam chesukunno vaade nijamaina vyakti.
0: So this innate strength and power, which is deep within, which cannot be seen, if this is brought to the surface, if it is manifested,
1: acharana roopamainatvanti oka prachara prabodhalvaga undali.
0: That is a person who has really done his bit, and through his practice he has to achieve
1: this. Ee acharana yendu manchini vinali.
0: And what does this practice consist of? Listen to all that is good.
1: Manchini cheppali.
0: Teach that which is noble and good.
1: Manchini aalochinchali.
0: Think good.
1: Kani manchi aalochanalle lekundina manavudu patanam aipothadu.
0: Because without noble thoughts man will come down.
1: Idi Mahabharatam nandu oka chakkani drishtantaram.
0: This is illustrated by this episode from the Mahabharata.
1: Duryodhanudu నిరంతరము కూడాను తన హృదయములో పాండవుల యొక్క చెడ్డను మాత్రమే సంకల్పించుకుంటూ ఉండేవాడు.
0: దుర్యోధన వాజ్ వన్ హూ ఇన్సిస్టెంట్లీ వుడ్ థింక్ అండ్ ప్లాట్ అబౌట్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద పాండవర్స్.
1: నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగి ఉండేటువంటి వాడు.
0: ఆల్ ద వైల్ హీ వుడ్ ఇమర్స్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఈవిల్ అండ్ వికెడ్.
1: ఈ చిత్తము ఎలాంటిదనగా కెమెరా లెన్స్ వంటిది.
0: నౌ దిస్ హార్ట్ ఆర్ మైండ్ ఈస్ లైక్ ద కెమెరా లెన్స్.
1: ఈ లెన్స్ అనేటువంటిది ఏ వైపును త్రిప్పి మనం స్విచ్ ఆన్ వేస్తే ఆ ఎదురు ఉండినటువంటి ప్రతిమ అందులో పొందిపోతుంది, చేరిపోతుంది.
0: నౌ వాట్ ఎవర్ సైట్ యు హావ్ ఇన్ మైండ్ యు టర్న్ ద లెన్స్ టువర్డ్స్ దట్ అండ్ దట్ పిక్చర్ ఈజ్ ఇంప్రింటెడ్.
1: కనుక నిరంతరము కూడాను మనము చెడ్డనే చింతిస్తూ ఉంటుంటే ఆ చెడ్డ మన చిత్తము లోపల చిత్రించుకుని పోతుంది.
0: సో ఇఫ్ యు కీప్ థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆల్వేస్ ద బ్యాడ్ ఇంప్రింట్స్ ఇట్సెల్ఫ్ ఆన్ యువర్ హార్ట్.
1: కనుక ఈ చెడ్డ తలంపులు తననే చెడ్డగా మారుస్తుంది.
0: సో దీస్ బ్యాడ్ అండ్ ఈవిల్ థాట్స్ మేక్ ఎన్ ఇండివిజువల్ బ్యాడ్ అండ్ ఈవిల్.
1: ఒకానొక సమయంలో
0: వన్స్ అపాన్ ఎ టైమ్
1: ద్రోణుడు, గురువైనటువంటి ద్రోణుడు ధర్మజునకు, దుర్యోధనుకు జగత్తులో ఉండినటువంటి మంచి చెడ్డలు గుర్తించుకుని రమ్మని పంపాడు.
0: ద్రోణ హూ వాజ్ ద టీచర్ సమన్డ్ ధర్మజ అండ్ దుర్యోధన అండ్ సెండ్ దెమ్ ఆన్ ఎ మిషన్ టు ఫైండ్ అవుట్ ఆల్ దట్ ఈస్ గుడ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్.
1: ధర్మజుడు జైత్రయాత్ర జరిపాడు.
0: ధర్మజ వెంట్
1: తిరిగి ద్రోణుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, స్వామి జగత్తులో చెడ్డ అనేటువంటిది నాకు ఎక్కడా కనిపించలేదు.
0: ధర్మజ వెంట్ రౌండ్ ది వరల్డ్ కేమ్ బ్యాక్ టు ద్రోణ అండ్ ప్రాస్ట్రేటెడ్ బిఫోర్ హిమ్ అండ్ సెడ్, స్వామి ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్, ఈవిల్ ఆర్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: గురుజీ క్షమించు, నా కంటికి ఎక్కడ కూడా నువ్వు చెడ్డ కనిపించలేదు. ఏదో అంతో ఇంతో చెడ్డ ఉంటే నాలోనే ఉండవచ్చును, కానీ నాకు చెడ్డ జగత్తులో ఎక్కడ కూడా నువ్వు కనిపించలేదని చెప్పని చెప్పుకున్నాడు.
0: He further went on to say, oh Guruji, I have not been able to cite anything that is evil, wicked or bad in the world. If at all there are any traces of wickedness and evil qualities, it's in me maybe, but outside there's nothing whatsoever.
1: Drishti ettido srushti attidi.
0: It is said, the way you look at things, that's how the world would appear to you.
1: నేత్రం ఎట్టిదో శాస్త్రం అట్టిది.
0: Likewise, the eye in turn determines all that you want to picture for yourself.
1: యద్భావం తద్భవతి.
0: Your thoughts

0: తన భావం ఎట్టిదో ఎదుటి పదార్థం యొక్క రూపం కూడాను అట్టిదిగానే ఉంటాయి.
1: యువర్ థాట్స్ డిటర్మిన్ ది షేప్ అండ్ ఫామ్ ఆఫ్ ద థింగ్ ఆపోజిట్ యు.
0: నిరంతరము కూడాను మంచి తెలిసేటువంటి స్వభావము ధర్మజుండి కనుక జగత్తంతా కూడాను మంచిగానే కనిపించింది.
1: ధర్మజ వాజ్ మన్ హూ వుడ్ కంటిన్యూస్లీ థింక్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ ఇన్ ది వరల్డ్. సో ఇన్ ది వరల్డ్ అగైన్ హి థింక్ విత్ఇన్ హిమ్సెల్ఫ్.
0: దుర్యోధనుడు యాత్ర గావించి తిరిగి ద్రోణుడి కడకు చేరాడు.
1: So in the world he saw everything which was good and noble. Duryodhana also completed his mission and came back to
0: Duryodhana. Neevu telusukunnatundi oka vishayam emti annai prashninchadu Dronudu.
1: So Drona asked Duryodhana, what have you learned in this world? See,
0: Duryodhanudu cheppadu, Guruji ekkada chusina kani chaddane kanipistuntundadu.
1: Then he answered, Guruji, wherever I looked I saw only bad and wicked.
0: Vishayamulu kani vyakti kani samajam kani ఏ యొక్క పదార్థము కాని సర్వములు ఎందు కూడాను దోషమే నాకు కనిపిస్తున్నది కాని మంచి ఏమాత్రము కనిపించలేదు.
1: Either in material things or in individuals or in society at large, I have been able to see only evil qualities, only bad tendencies. I have never been able to see anything good.
0: ఏదో అంతో ఇంతో మంచి ఉన్నదంటే ఈ దుర్యోధను ఎందు తప్ప మరెక్కడా కనిపించలేదన్నాడు.
1: He further went on to say, if at all there is any trace of good and noble things, it's in this Duryodhana, but not in the world outside.
0: Kanaka Duryodhana yokka chintalu nirantaramu kudanu chedda aalochanle.
1: So this was what Duryodhana was, thinking always bad and in an evil way.
0: Yetti rangu addala mana kannulaku dagilichukunte atti rangu gaane jagattu kanipistundi.
1: The color of the spectacles that you wear determines the color of the world.
0: కనుక దుర్యోధను నిరంతరం కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగిపోవటం చేతనే కట్టగలప్పటికీ ఈ దుర్యోధనుడు తన వంశంని నాశనము సాధించుకున్నాడు.
1: సో దిస్ దుర్యోధన హూ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఈవిల్ అండ్ బ్యాడ్ అల్టిమేట్లీ లెడ్ టు ఎక్స్టర్మినేషన్ ఆఫ్ హిస్ క్లాన్.
0: ఇట్టి సమాజమునకే ఒక అపకీర్తిని తెచ్చుకున్నాడు.
1: హీ ఆల్సో బ్రాట్ హిస్ ఓన్ రేస్ ఇంటూ డిస్రెప్యూట్ అండ్ డిస్గ్రేస్.
0: కనుకనే సమాజంలో ఎవరు కూడాను దుర్యోధనుడు అనేటువంటి పేరు పెట్టుకోరు.
1: దట్స్ వై యు సీ ఇన్ ది సొసైటీ అట్ లార్జ్ నోబడీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ దుర్యోధన.
0: ఆ పేరును కూడాను ఉచ్చరించుటకు ఎవరు కూడాను అంగీకరించరు.
1: అండ్ నోబడీ వుడ్ బి విల్లింగ్ ఈవెన్ టు అటర్ దిస్ నేమ్ ఆఫ్ దుర్యోధన.
0: కారణమేమి, చెడ్డ తలంపులు కలిగినటువంటి వ్యక్తి కనుక అతని యొక్క కీర్తి ఈ రకంగా వ్యాప్తి అయిపోయింది.
1: ద రీజన్ బీయింగ్ హీ వాజ్ వన్ హూ వుడ్ ఆల్వేస్ థింక్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ అండ్ ఈవిల్ అండ్ దిస్ ఈస్ హిస్ నేమ్.
0: కనుక చెడ్డ తలంపులు మానవుని ఎందు ఏమాత్రం కూడాను ఉండరాదు.
1: సో దేర్ షుడ్ బి నో ప్లేస్ ఫర్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఈవిల్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: ఇంకా చెడ్డ దృష్టి,
1: వెన్ యూ కమ్ టు దిస్ ఐడియా ఆఫ్ బ్యాడ్ సైట్.
0: కీచకుడు ద్రౌపదిని చెడ్డ దృష్టితో చూచాడు మహాభారతమునందు.
1: అగైన్ ఇన్ దిస్ మహాభారత కీచక వాజ్ ఎ క్యారెక్టర్ హూ సా ద్రౌపది ఇన్ ఎన్ ఈవిల్ వే.
0: ఇలాంటి చెడ్డ దృష్టితో చూచినటువంటి కీచకుని యొక్క జీవితం ఏ గతికి పట్టింది?
1: Now this Kichika who had such an evil side, what happened to him finally?
0: Atanni aneka vidhamuluga samharinchi atanni pranamulu teesadu Bhimudu.
1: Bhima took his life after putting him to a lot of torture and
0: kanuka aa Kichikuni peru kudanu evaru pettukoru.
1: So nobody is named after Kichika either.
0: Karanamu chedda drushti galinatunte vyakti kanuka alanti yokka vyaktiki yokka peru ఇంకొకరు ఉంచుకున్నట్టు ఎవరు కూడా అంగీకరించరు.
1: ద రీజన్ అగైన్ బీయింగ్ కీచక ఈ సినోనిమస్ విత్ అన్ ఈవిల్ సైట్. నోబడీ వుడ్ లైక్ టు బి ట్యాగ్డ్ ఆన్ టు ఎ నేమ్ లైక్ దట్.
0: ఇంకా చెడ్డగిలి విషయములు వినుటలో మరొక ఆదర్శం ఉంటుంది రామాయణమునందు.
1: అండ్ దెన్ వెన్ కమింగ్ టు ద ఐడియా ఆఫ్ లిజనింగ్ టు థింగ్స్ విచ్ ఆర్ బ్యాడ్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద రామాయణ.
0: కన్న కొడుకు కంటే అతి ప్రేమగా రామును చూచుకున్నటువంటిది కైక.
1: Now Kaika was one who loved Rama more than she did her own son.
0: Ramu ante tanaku prana samanam.
1: Rama was very much her own life breath.
0: Kanuka atti mrudumaduramainatunte oka hrudayam kalinatunte ee Kaikaku.
1: So this Kaika was so tender and soft hearted.
0: Ramuni yokka pattabhishekam vishayam vinnantane,
1: as soon as she heard about the coronation ceremony to
0: antuleni anandamuto gantulu vesinatvanti ee Kaika
1: of Rama, She danced literally with joy when she heard first.
0: ఇట్టి ఆనంద వార్తను అందించినటువంటి యొక్క మందరకు తన కంఠంలోని హారాన్ని కూడాను అందించింది.
1: When she heard first of Rama's impending coronation, she gave out of joy a necklace to Mandara, who brought the news.
0: ఇట్టి పవిత్రమైనటువంటి హృదయముతో ఉండినటువంటి ఈ కైకేయి యొక్క భావము మందర యొక్క దుర్బోధనల చేత, చెడ్డ బోధనల చేత కేవలము ఒక రాయిగా మారిపోయింది కైక యొక్క హృదయం.
1: Such was the noble trait of Kaika, and such was her love for Rama. But gradually, as she started listening to all that Mandara was trying to tell her, she became a stone-hearted.
0: చెడ్డ మాటలు వినటం చేతనే కైక యొక్క హృదయము అమృత హృదయమైనప్పటికీ అది విషహృదయంగా మారిపోయింది.
1: She was a noble woman, all right, but she listened to all that was evil and bad from Mandara. So, where there was nectar in her heart, turned to poison.
0: కనుక చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు.
1: So, never utter anything which is evil, never listen to anything.
0: ఈ చెడ్డ మాటలు వినటం చేత కైకేయి యొక్క భవిష్యత్తు ఏ విధంగా మారిపోయింది?
1: Because she listened to such bad things, what happened to Kaika?
0: కన్న కొడుకు యొక్క క్రోధమునకు గురి అయింది.
1: She was the subject of the anger of her own son.
0: ప్రేమించినటువంటి రాముని అరణ్యవాసం పంపింది.
1: And the Rama whom she loved, she had to send him to the forest.
0: కట్టుకున్న భర్తను ప్రాణము తీసింది.
1: And her own husband had to give away his life.
0: ప్రజలచే తీరని అపకీర్తిని అందుకుంది.
1: And from the people at large, she received criticism and ridicule.
0: కనుకనే కైక పేరు కూడాను ఎవరూ పెట్టుకోరు.
1: That is why again, nobody takes the name of Kaika. Nobody is named after Kaika.
0: కారణము చెడ్డ మాటలు వినేటువంటి వ్యక్తి గనుక ఆమె చెడ్డది అని జగత్తుకు ఒక గుర్తింపు చేస్తూ వచ్చింది.
1: Because the world has recognized that Kaika is synonymous with an entity listening to bad and evil things.
0: చెడ్డ మాటలు చెప్పినటువంటి మందర పేరు కూడాను ఎవ్వరూ పెట్టుకోరు.
1: In the same manner, Mandara was one who talks evil. So nobody is named.
0: కారణము ఏమిటి? కేవలము ఒక విధమైనటువంటి అసూయాభావం చేత చాడీలు చెప్పటము అనగా దుర్బోధన చేయటము ఇది సరైనటువంటిది కాదు అని మందర యొక్క అంతరార్థము.
1: This mandara is given to this nature of being jealous and of carrying tales. Nobody would like to be identified with that name.
0: కనుక మనము పిల్లలకంత చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోకూడదు, చెడ్డ తలంపులు ఉండకూడదు అని లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు బోధించాలి.
1: సో ద టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ టు దీస్ టెండర్ హార్ట్స్ ఆఫ్ ద యంగ్స్టర్స్. డు నాట్ స్పీక్ ఈవిల్, డు నాట్ సీ ఈవిల్, డు నాట్ థింక్ ఈవిల్, డు నాట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఈవిల్.
0: సత్యమునే చెప్పమని,
1: స్పీక్ ట్రూత్,
0: పెద్దలను చూసి గౌరవించమని,
1: రెస్పెక్ట్ ఎల్డర్స్,
0: వినయ విధేయతను ప్రకటించమని,
1: బి హంబుల్ అండ్ ఫాస్ట్,
0: దురహంకారమునకు స్థానం ఇవ్వకూడదని,
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో అరోగెన్స్.
0: కనుక ఇలాంటి సన్మార్గమైనటువంటి యొక్క విషయములను ఈ యొక్క పవిత్రమైన నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి బాలబాలికల హృదయాలకు అందించాలి.
1: సచ్ ఇంజంక్షన్ షుడ్ బి గివెన్ డౌన్ టు దీస్ యంగ్స్టర్స్ హూ ఆర్ బేసికలీ సెల్ఫ్లెస్, హూ ఆర్ బేసికలీ టెండర్, ప్యూర్ అండ్ సెరీన్.
0: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించమని బోధించాలి.
1: We must first and foremost tell them, respect and revere your parents.
0: కేవలం పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడాను తల్లిదండ్రులను గౌరవించాలి.
1: Now this is something not particular for the children. Even elders, grown-ups should respect their parents.
0: నీవు పెద్దవాడుగా పెరిగి ఉండొచ్చు.
1: You may have grown up all right.
0: నీవు ఎంత పెద్దగా పెరిగినప్పటికీ తల్లికి నీవు కుమారుడి కాని తల్లి కంటే పెద్దవాడు కాదు నీవు.
1: However you may have grown, as far as the mother is concerned, you are still her child. You haven't grown beyond that.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించి వారిని ప్రసన్నులుగా ఆవించినటువంటి స్థితిని నీవు గ్రహించుకొని తిరిగి నీ బిడ్డలు కూడాను నిన్ను ఈ విధమైనటువంటి గౌరవించడానికి తగినటువంటి అవకాశాన్ని అందుకోవాలి.
1: Today, if you respect and regard your parents, tomorrow your turn will come to be respected and regarded by your own children.
0: కనుక విద్యార్థులారా, జేసే అన్ని ఐసే మన్, ఎలాంటి విత్తనమో అలాంటి మొక్క, ఎలాంటి తిండో అలాంటి త్రీపు.
1: సో స్టూడెంట్స్, ద ఫ్లో డిటర్మిన్స్ ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ దట్ యు బేక్. యువర్ థాట్స్ అల్టిమేట్లీ డిటర్మిన్ యువర్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీ బిడ్డలు నిన్ను గౌరవించగలరు.
1: Today, if you are paying respect to your parents, tomorrow your children will do.
0: ఈ నాడు నీ తల్లిదండ్రులను కంటినీరు నింపినప్పుడు నీ బిడ్డలు నీ కంటినీరు నింపుటకు సిద్ధంగా ఉంటారు.
1: Today, if you are feeling tears in the eyes of your parents, tomorrow your children will do that to you.
0: కనుక భవిష్యత్తు యొక్క మంచిని నీవు ఆశించినట్లయితే నీవు వర్తమానంలో నీవు సరి అయినటువంటి కర్మలు ఆచరించమని పిల్లలకు బోధించాలి.
1: సో యూ మస్ట్ గో ఆన్ టు టెల్ ది చిల్డ్రన్ దట్ టుమారో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ డూ సంథింగ్ గుడ్ టుడే.
0: కనుక పిల్లలకు ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి యొక్క మన ప్రాచీన సంస్కృతికి పురస్కరించుకుని పిల్లలను బోధించడానికి ప్రయత్నించాలి.
1: We should further teach the children in tune with what has been laid down and given down to us from our ancestors. Revere your mother, your father, your acharya or your guest has really got.
0: కేవలం పిల్లలకు బోధించడానికి ప్రయత్నించుటకు పూర్వము అధ్యాపకులు కూడాను దీనిని అభ్యాసం చేయాలి.
1: But then before you start teaching the children, first of all the teacher should put these into practice.
0: అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వారు.
1: Because the teachers are like water tank.
0: విద్యార్థులు ట్యాప్స్ వంటి వాళ్ళు.
1: The students are like the taps.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుతామో ఆ ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంది.
1: The type of water that you get through the taps is determined by the type of water you have in the tank.
0: కనుక మీరు చెప్పటం మాత్రం మంచి చెప్పి హృదయాల్లో మంచిని నింపుకోకుండా పోతే పిల్లలు కూడాను చాలా తెలివితేటలైనటువంటి వారు చక్కగా గమనిస్తూ ఉంటారు.
1: Now when it comes to teaching the children, you want to teach them something good, but within yourself you are still evil and bad. You cannot do justice.
0: Kanuka meer motta motta be good, do good, see good, next tell good.
1: So what you must do is be good, do good, see good, and then tell the children to be good.
0: Kanuka neevu motta motta ga neevu tayarai tadupari vidyarthulaku cheppadaniki prayatninchali.
1: So first prepare yourself, then get ready to impart something to the students.
0: Inte kaadu adhika kaalamu pillalu tallidandrulaku daggara undatam cheta appudu appudu tallidandrulu kudanu manam kalisi vaari endu kudanu ilanti pavitramainti bhavamulu pillala daggara bodhinchamani cheppali.
1: Not only this, we should also try and exhort the parents, because the children are likely to spend more time in their company, the parents also should take their responsibility in teaching their children.
0: ee naadu pillalu chedipovataniki moola kaaranamu adhyapakulu tallu dandrulu ani gattiga cheppavachu.
1: Today if the children have gone awry and have gone in wicked ways, certainly the responsibility can be pinned down.
0: Leta vayassunandi undinatunte pillalaku ఏదో ప్రేమ చేత అనేక విధములుగా స్వాతంత్రాన్ని అందిస్తున్నారు.
1: ఆన్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ ద చిల్డ్రన్ బేసికలీ ఆర్ టెండర్ బట్ వి గివ్ దెం ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్.
0: కనుక ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అధికంగా అందించడం చేత ఈ స్వేచ్ఛను పురస్కరించుకుని పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
1: బికాస్ వి హావ్ గివెన్ దెం దిస్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ దే ఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: కానీ పిల్లలకు స్వాతంత్రం ఉండవలసింది.
1: Certainly to a certain extent freedom is necessary for the
0: child. కానీ మితిమీరిన ఫ్రీడమ్ ఉండరాదు.
1: But beyond limits is not to be given.
0: The end of wisdom is freedom.
1: The end of wisdom is
0: the end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is love.
0: The end of education is character. అనేటువంటి సత్యాన్ని బోధించాలి.
1: The end of education is character. This is the primary truth that we have to carry.
0: కనుక చదవటం అంటే కేవలము పుస్తకాలు తీసుకుని అక్షరములు నేర్చుకుని కేవలం రాయటము చదవటం మాత్రమే విద్య కానేరదు.
1: Now studying or mastering education does not consist in your ability to read or write.
0: అంతఃకరణను పరిశుద్ధి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: True education consists in purifying your inner self.
0: నైతిక ఆధ్యాత్మికతను ఇనుమడింపచేయునదే విద్య.
1: And where you have a place for moral and spiritual values, that is true education.
0: ఈ విద్యావిధానములో ఏ విధమైనటువంటి అలజడులు కూడాను ప్రారంభించరాదు.
1: And there should not be any agitations or chaos in this field of education.
0: కనుక పిల్లల లోపల ఇలాంటి పవిత్రమైన భావాలను నింపడానికి ప్రయత్నించాలి అధ్యాపకులు.
1: So teachers should embark on this task of filling the minds of students with such good thoughts.
0: విద్యార్థి విషయార్థి కారాదు.
1: A vidyarthi should not turn out to be one after material thing.
0: విద్యను పూర్తిగా ఆవించుకున్న తర్వాత తనకిష్టమైనటువంటి మార్గంలో ప్రవేశించి దేశ సేవలలో పాల్గొనవచ్చు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఆఫ్ హిస్ చాయిస్ హీ కెన్ సర్వ్ ది కంట్రీ.
0: కానీ విద్యార్థి దశ ఎందుకున్నటువంటి బాలబాలికలు విషయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: బట్ సో లాంగ్ యాజ్ దే ఆర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ దే షుడ్ నెవర్ గో ఆఫ్టర్ థింగ్స్ విచ్ డు నాట్ కన్సర్న్ దెమ్.
0: కడకటి రెండింటికి చెడినటువంటి వాడైపోతున్నాడు.
1: బికాస్ యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్.
0: కాన విద్యార్థులకు ఇలాంటి చక్కని బోధన చేసి వాళ్ళ హృదయాన్ని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ టు బి కమ్యూనికేటెడ్ టు స్టూడెంట్స్ అండ్ దే హార్ట్స్ ఇన్ టర్న్ కెన్ బికమ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: పిల్లలయందు ప్రేమను ప్రధానమైనటువంటి ఒక రీతిగా వారికి నింపాలి.
1: ట్రై అండ్ ఫిల్ ద హార్ట్స్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ విత్ లవ్.
0: లేత హృదయులంటి బాలబాలికలకు పవిత్రమైనటువంటి హృదయాలు ఉంటాయి.
1: Now these boys and young boys and girls, their hearts are basically serene and calm.
0: అలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక చిత్తమునందు మనం ఎలాంటి దీనిని మనం నింపుతామో అలాంటి స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Now this is the state of the nascent hearts, pure and sublime.
0: ఏకించిట్ చిన్న విషయాన్ని దుర్భావముతో మనం నింపినప్పటికీ అది పెద్దదిగా పరిణమిస్తుంది.
1: And even if we fill such hearts with even a trace of wickedness or evil, that will assume alarming proportions.
0: ఇది తెల్లటి వస్త్రము.
1: This is a piece of white cloth.
0: ఒక చిన్న నల్లటి చుక్క పడినప్పటికీ ఇది పెద్దదిగా కనిపిస్తుంది.
1: Now even if there is a small black dot, that appears to be very big.
0: కనుకని ఈ పిల్లల యొక్క హృదయం లోపల ఎలాంటి దుర్భావములు కాని దురాలోచనలు కాని దుర్గుణములు కాని చేర్చకుండా చూడడానికి అనుకోవాలి.
1: సో వీ షుడ్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ది స్టూడెంట్స్ హావ్ నో రూమ్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థాట్స్.
0: ఈ బోధించడం కూడాను ప్రేమతో బోధించాలి.
1: అండ్ ఇన్ ద మానర్ ఆఫ్ అవర్ టీచింగ్ దెం ఆల్సో షుడ్ హావ్ దిస్ టచ్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్.
0: పిల్లలకు కూడా చెప్పాలి, స్టార్ట్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్ అని చెప్పాలి.
1: వీ షుడ్ ఫర్దర్ టెల్ ది స్టూడెంట్స్ start the day with love, fill the day with love, spend the day with love, end the day with love, this is the way to God.
0: Manamu pillalato manchiga maatadinattuga undali.
1: We should also appear to be speaking to the
0: aa premanu pillalalo kuda nimpi aa premanu manalo kuda nimpukovali.
1: Softly give them love and take their love in turn.
0: పిల్లలకు అసత్యం చెప్పకూడదని మనం బోధిస్తూ మనమే అసత్యం పిల్లల ఎదురుగా ఆడుతుంటే పిల్లలు ఏ రీతిగా అనుసరిస్తారు?
1: We tell the students don't utter lies, but we ourselves are uttering lies. What value can we have?
0: కనుక పిల్లలకు సత్యాన్ని నేర్పే సమయంలో మనం కూడాను సత్యాన్ని నడుచుకోవాలి.
1: So when you want to talk about truth to the students, fill yourself.
0: ఈనాడు పెద్ద పెద్ద పట్టణాల లోపల పిల్లలు అసత్యాన్ని సులభంగా నేర్చుకుంటూ ఉన్నారు.
1: Today in big towns and cities, students get to know a hang of these lies.
0: ఏ విధంగా అనగా ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటిది.
1: How you might ask, it's an instance in one's own life, practical.
0: Amma nannalu television chustunnaru drawing room lo sofa lo paina kurchoni.
1: The mother and father are sitting in the drawing room in the sofa watching television.
0: Vaatito paatu biddalu kodanu kurchoni television chustuntaru.
1: Alongside them the children also sit down and view.
0: Edo okati phone call vachindi.
1: Watch the television. And in the meanwhile, a phone call has come through.
0: వీళ్ళకి టెలివిజన్ పలు ఉండేటువంటి ఒక శ్రద్ధ వల్ల ఫోన్ లో మాట్లాడడానికి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.
1: Now because the parents are tuned to seeing the television proper, they would not like to speak and spend time talking on the phone.
0: అప్పుడు పిల్లవాడిని పంపుతారు, నాట్ అవైలబుల్ అని చెప్పరా అని.
1: So then they send away the boy, the son. Tell them on the phone that we are not available.
0: ఈ పిల్లవాడికి తెలుస్తుంది, అమ్మా నాన్నలు ఉండి కూడాను నాట్ అవైలబుల్ అని చెప్పమన్నారు అని ఆనాటి నుంచి ఇంకా అసత్యం ప్రారంభిస్తాడు.
1: సో నేచురలీ ది సన్ వుడ్ సే, వెల్ హియర్ మై మదర్ అండ్ ఫాదర్ ఆర్, దే వాంట్ మీ టు టెల్ ది అదర్ పార్టీ దే ఆర్ నాట్ అవైలబుల్.
0: ఈ పిల్లలు అసత్యాన్ని చెప్పడానికి ఎవరి వల్ల? ఈ తల్లిదండ్రుల వల్లనే.
1: సో
0: వీరే మూల కారణం.
1: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ అథరింగ్ లైఫ్. సో హీ స్టార్ట్స్ ఇన్ హిస్ ఓన్ వే. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్? ది పేరెంట్స్.
0: కఠినమైనటువంటి మాటలు ఆడటంలో కూడాను తల్లిదండ్రులే వీరికి మార్గదర్శకులుగా అవుతున్నారు.
1: అగైన్ ఇఫ్ ది స్టూడెంట్స్ అటర్ వర్డ్స్ విచ్ ఆర్ హార్ష్ అండ్ క్రూయల్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మొట్టమొదట నెలకు ఒక్క పర్యాయమైన తల్లిదండ్రులను చేర్చి ఈ అధ్యాపకులు పిల్లలను ఏ రీతిగా పెంచాలి, పిల్లల దగ్గర ఏ రీతిగా మనం మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు మనం బోధించాలి.
1: సో అట్లీస్ట్ వన్స్ ఎ మంత్ యు మస్ట్ సమన్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో హోల్డ్ డిస్కషన్స్ విత్ దెం హౌ బెస్ట్ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ వాట్ ఇట్ ఈస్ దట్ వి షుడ్ డు.
0: కనుక అధ్యాపకులు తల్లిదండ్రులు ఇద్దరు కూడాను సక్రమమైన మార్గాన్ని అవలంబించినప్పుడు పిల్లలు పెడమార్గం పడటానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: సో ఇఫ్ బోత్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ గుడ్ అండ్ అన్ ఐడియల్ దేర్ నో క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్ గోయింగ్ ఆర్ చిల్డ్రన్.
0: కనుక ఈ విధమైన మార్గాన్ని కూడాను మనం కొంతవరకు అవలంబించాలి.
1: సో వి షుడ్ ఆల్సో అడాప్ట్ దిస్ పాత్.
0: ఈనాటి విద్యా విధానం అనేటువంటిది కేవలము కృత్రిమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఆఫ్ టేకింగ్ ద పేరెంట్స్ ఇంటూ కాన్ఫిడెన్స్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అపియర్స్ టు బి బిట్ టు ఆర్టిఫిషియల్.
0: ఈనాటి బోధన కూడాను యాంత్రికంగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ద మెథడాలజీ అడాప్టెడ్ ఆల్సో ఇస్ మెకానికల్ ఇన్ నేచర్.
0: ఈనాటి విద్యలో చైతన్యం కానీ నైపుణ్యం కానీ కనిపించటం లేదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ యు కెనాట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ లైవ్లీనెస్ ఆర్ ఎనీ స్పార్క్.
0: కనుక ఇలాంటి విద్యలో సాధ్యమైనంత వరకు కూడాను మనము పవిత్రమైన భావాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వి షుడ్ టేక్ కేర్ విత్ రిగార్డ్ టు మోడిఫైయింగ్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఆల్సో అండ్ క్యారీ ద స్టూడెంట్స్.
0: విద్యను నేర్పాలనుకుంటే కేవలం పాఠశాల యందే మనం పని చేయనక్కర్లేదు.
1: Now, in order that we might be able to teach something, it's not necessary that we should work in a
0: bazaar lo nadicheetundi vidhananni telusukovatam kudanu oka vidyani.
1: Because the way you have to walk in the street, that also is a type of education.
0: Vachi poyyetundi bus lo car lo tappinchukoni nadicheetundi kudanu oka vidyani.
1: The way you have to dodge and make your way in a busy bazaar street, dodging
0: kevalam ilanti vidyalanta kudanu granthamuto manam chadiveetundivi kaadu.
1: That's a type of education. You won't get it in books.
0: గురువు బోధించవలసినటువంటివి కాదు.
1: సంథింగ్ ద టీచర్స్ కెనాట్ టీచ్ యు.
0: మనము స్వప్రయత్నముతో నిత్య జీవితములో మనం నేర్చుకోవాల్సినటువంటివి.
1: త్రూ యువర్ ఓన్ ఎఫర్ట్ ఇన్ యువర్ ఓన్ డే టు డే లైఫ్ యు హావ్ టు పిక్ అప్ దీస్ థింగ్స్.
0: కనుక మానవత్వములో టీచర్స్ నేర్పేటువంటిది కొంత ఉంటుంటే తన స్వశక్తి పైన ఆధారపడి నేర్చుకునేటువంటి మరికొంత ఉంటుంటాయి.
1: సో ఇన్ వన్స్ లైఫ్ ద టీచర్స్ సర్టెన్లీ హావ్ ఎ ఫ్యూ థింగ్స్ టు టీచ్ us, బట్ ఇన్ అదర్ వేస్ వి హావ్ టు మేక్ అవర్ ఓన్ ఎఫర్ట్.
0: ప్రేమస్వరూపులైన అధ్యాపకులారా,
1: టీచర్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ఎంతో ప్రేమతో విద్యార్థులను చూసుకుంటున్నారు.
1: యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ మోస్ట్ లవింగ్ వే.
0: నిజముగా ఇలాంటి అవకాశం మీకు లభించటము చాలా అదృష్టం.
1: ఇట్ ఇస్ సర్టెన్లీ ఎ గ్రేట్ పీస్ ఆఫ్ ఫార్చ్యూన్ దట్ యు హావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ.
0: మీకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉండవచ్చును.
1: నౌ యు మైట్ హావ్ ఏ చైల్డ్ ఆర్ టు.
0: వారు కామపుత్రులు కావచ్చును.
1: Now they are born of your desire.
0: కాని వందలాది ప్రేమపుత్రులు ఉంటున్నారు.
1: But then you have these children of love, hundreds of them.
0: కనుక ఈ ప్రేమపుత్రులపైన మీరు లక్ష్యమును ఉంచి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తిని మీ ద్వారా కూడాను నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So you must also have your attention focused on these hundreds of children of love, so that you will mold them, so that in turn the country can become a welfare state, can progress and become famous.
0: Bharat desham prachina kalam nundi enniyo vidhamulainatundi aadarshavantamainatundi jeevithanni itara deshalaku andinchinatundi desham.
1: Down the ages this land of Bharat has been a country which has been able to hold out models and ideals to the world at large.
0: Kanukane anni deshalaki idi upadhyayi kade annaru kavulu. Anni deshamulu kudanu Bharat deshamu oka upadhyaya sthanamunu alankarinchindi.
1: That's why there has also been a claim that as far as all the other countries are concerned, this country of Bharat is like a teacher.
0: దేశానికైమైనా దేహాన్నైనా కూడా అర్పితం గావించాలి.
1: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కంట్రీ వన్ షుడ్ బి ఏబుల్ టు సాక్రిఫైస్ ద బాడీ ఇఫ్ నెసెసరీ వన్స్ ఓన్ లైఫ్.
0: కనుక దేశ సౌభాగ్యమే మన సౌభాగ్యంగా విశ్వసించాలి.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఇస్ అవర్ ఓన్ వెల్ఫేర్.
0: దేశాభిమానం కూడాను అధ్యాపకులు అభివృద్ధి గావించాలి.
1: అండ్ దిస్ లవ్ ఫర్ వన్స్ కంట్రీ షుడ్ ఆల్సో బి
0: అప్రోచ్డ్. ఇలాంటి అధ్యాపకులు పిల్లల యందు కూడాను ఒక దేశాభిమానం అనేటువంటి లక్ష్యాన్ని వారిలో నాటాలి.
1: ఇఫ్ ద టీచర్స్ హావ్ దిస్ థాట్స్ అపర్మోస్ట్ ఇన్ దేర్ మైండ్స్, ద స్టూడెంట్స్ ఆల్సో విల్ ఇంబైబ్ సచ్ ఐడియాస్.
0: దేశాన్ని గౌరవించక
1: యు వుడ్ నాట్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ.
0: దేశాన్ని విశ్వసించక
1: యు వుడ్ నాట్ హావ్ మచ్ ఫెయిత్ బై యువర్ కంట్రీ.
0: దేశాన్ని అన్ని విధములు కూడాను అభివృద్ధి కావాలని కోరక,
1: అండ్ యూ నాట్ ఆస్పైర్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కంట్రీ ఇన్ వేరియస్ ఫీల్డ్,
0: ఇది నా దేశము అనేటువంటి అభిమానమే కోల్పోయినా,
1: అండ్ యూ హావ్ లాస్ట్ దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ మై కంట్రీ,
0: ఇది మానవత్వానికి కళంకం తెప్పిస్తుంది.
1: Now this is a sure case for bringing yourself into disrepute.
0: ఇలాంటి ఒక వ్యక్తి బ్రతికి కూడాను చచ్చిన వాణితో సమానం అవుతుంది.
1: Such a person, even if he were to be living, is akin to having died.
0: ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు, ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగొకడు బసుదను కలడా. ఇది నాదు మాతృదేశము, భారతదేశం నా మాతృభూమి.
1: This is my motherland, this country of Bharat.
0: ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండవచ్చు.
1: There may be any number of states in this country.
0: కాని అన్ని రాష్ట్రాలు భారతదేశం యొక్క ఉపాంగములే.
1: But all these states are part and parcel of this.
0: దేశములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: In the body there are many.
0: ఇది చేతులు, ఇది కాళ్ళు, ఇది తల, ఇది ముక్కు, ఇది చెవులు.
1: Many organs like the limbs, like the arms, like the hands.
0: అదే విధముగానే భారతదేశము అనేటువంటి దేహం లోపల అనేక రాష్ట్రములు అనేటువంటి అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ దిస్ బాడీ ఆఫ్ దిస్ భారత్ దేర్ ఆర్ దీస్ స్టేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఆర్గన్స్.
0: కనుక భారతదేశమును ఏకదేశంగా మనం భావించాలి.
1: సో దిస్ కంట్రీ హ్యాస్ టు బి వ్యూడ్ యాజ్ వన్ అండ్ ఓన్లీ వన్.
0: అంతేకాని దేశమును ముక్కలు ముక్కలు చేయరాదు.
1: యు షుడ్ నాట్ బ్రేక్ divide this country into six.
0: ఈ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు దేహములో సమత్వంగా ఉండేటువంటి ఒక ప్రాపర్టీ రక్తం అనేటువంటిది ఎంత వ్యర్థమైపోతుంది.
1: Now if you are breaking, if you are trying to knife your own body into bits and bits, there is one common entity, blood, which is being wasted.
0: కనుక దేహమును ముక్కలుగా చేసినప్పుడు దేహములో ఉండేటువంటి శక్తి చాలా వరకు నశించిపోతుంది.
1: In the same manner, if you divide this country, that innate strength, this blood, that also is being wasted.
0: అదే విధముగానే దేశాన్ని ముక్కలుగా చేసేస్తే దేశం యొక్క సమస్తి బలమును మనం చీరింపజేసిన వారం
1: అవుతాం. ఇది
0: కేవలం సంకుచితమైనటువంటి భావములే తప్ప విశాలమైనటువంటి భావములు
1: కాదు.
0: ఏ దేశం వారైనా సరే ఆ దేశాన్ని వారు ప్రేమించాలి.
1: వన్ మైట్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ బట్ హీ షుడ్ లవ్ దట్ కంట్రీ ఆఫ్ హిస్.
0: ఇలాంటి దేశ ప్రేమను పిల్లలు ఎందుకూడను అభివృద్ధి గావించాలి.
1: సో దిస్ లవ్ ఫర్ వన్స్ కంట్రీ షుడ్ బి ఇంపార్టెడ్ టు బి గివెన్ టు ది స్టూడెంట్.
0: ఈనాడు పాశ్చాత్య నాగరికతను అనేక మంది పిల్లలు అనుసరిస్తూ కేవలం భారతదేశం అంటే చాలా చిన్న దేశంగాను, చిల్లర దేశంగాను, శక్తిహీనమైన దేశంగా కూడాను పిల్లల హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అవుతుండాలి.
1: Today many children and youngsters look to the outside world, to look to the other countries, in the process try to degrade and demean their own country.
0: కనుకనే ఏ పిల్లవాడు ఏ బిఏను, ఏ బిఈను, ఏ ఎంబీబీఎస్ ఇలాంటివి చదివేటప్పటికి తక్షణమే ఏ ఇరానో, ఏ ఇరాకో, ఏ దుబాయో, ఏ అమెరికానో ఎక్కడికో పోవాలని ఆశిస్తుంటారు.
1: That's why today, once a person gets a degree like a BA, BE or an MBBS, all his thoughts are in going to a country like Iran, Iraq, Dubai or America.
0: Videshamulu yokka prantiye ee yuvakulu yendu abhivruddhi avutunnari kaani swadesham yokka vishwasamu, swadesham yokka pranti kramakramena sannagalitu untundi.
1: He's being carried away by thoughts about other countries. When it comes to his own country, his thoughts are weakening.
0: Kanuka mottamodata naa matrudesham kante goppa desham ledu. ఇదే భారతదేశం. ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేవని చాటింది భారతం.
1: సో యు మస్ట్ ట్రై టు హావ్ దిస్ ఫీలింగ్, దేర్ ఇస్ నో కంట్రీ బెటర్ దాన్ మై ఓన్ మదర్ ల్యాండ్, దిస్ కంట్రీ భారత్. దేర్ ఇస్ నథింగ్ దట్ కెనాట్ బి ఫౌండ్ విచ్ ఇస్ నాట్ టు బి.
0: ఇలాంటి బోధనలు పిల్లలు ఎందుకూడను చేయాలి.
1: Now such things also should be imparted to.
0: ఏ భాషను కానీ ఏ దేశమును కానీ దేనిని కూడా మనం ద్వేషించరాదు.
1: Either any language or any state or any notion, we should not decry and
0: anything preminchali.
1: We should love everything.
0: The language of the heart,
1: it is a case of the language of
0: caste,
1: the heart.
0: Of humanity
1: and the caste of humanity.
0: Religion of love
1: and the religion of love.
0: ఈ విధమైనటువంటి పిల్లలకు చక్కగా బోధిస్తూ రావాలి.
1: Now such things again should be imparted.
0: సర్వమత సమ్మతమే మన యొక్క అభిమతం అని వారికి కూడా బోధించాలి.
1: Tell them that the oneness of our religion is our religion.
0: ఈ అభిమతమే మన భారతీయుల యొక్క ఋషుల వ్రతము అని చెప్పాలి.
1: And further tell them that this has been the primary aim and goal of all our rishis, sages and seers.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు జన్మించినటువంటి బాలబాలికలకు ఈ దేశాభిమానము దేశం యొక్క సంస్కృతిని వారి హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అయ్యేట్టుగా చూసుకోవాలి.
1: సో దీస్ చిల్డ్రన్ హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ సేక్రెడ్ అండ్ గ్లోరియస్ ల్యాండ్ ఆఫ్ భారత్. So that the thoughts about the nation should be given to them and they should
0: భారత దేశం యొక్క సంస్కృతిని మాత్రమే బోధించమనటంలో ఇతర సంస్కృతిని మాత్రము ద్వేషించినట్టు కాదు.
1: Now when you say that you try and give them the culture and traditions of this country, it doesn't mean you are decrying the culture of other countries.
0: ఎవరెవరి దేశాన్ని వారు ప్రేమించటంలో దోషము లేదు.
1: It's a case of there's nothing wrong in each one loving his country.
0: ఏ వ్యక్తిత్వం అనేటువంటిది ఆ దేశం యొక్క అధికారంగా ఉంటుండాలి.
1: And each person naturally is determined, has his allegiance towards that country.
0: కనుక విశాలమైన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So we should in the process broaden our vision and outlook.
0: ఇలాంటి దేశమునకు అసూయకు ఏ విధమైనటువంటి అవకాశం అందించకుండా అధ్యాపకులు జీవించి విద్యార్థులు కూడా పోషించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: There should be no room for hatred or jealousy, either in the hearts and minds of the teachers or in the minds and hearts.
0: గడిచిన రెండు దినముల నుంచి కూడా జరిగినటువంటి యొక్క మన యొక్క సమావేశంలో నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు.
1: I'm hoping that now over the last two days in the course of these deliberations a few decisions have been taken.
0: మన నిర్ణయాలు కేవలము కాగితాల్లో మాత్రమే చేర్చకుండా కర్మలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: Now our decision should not be confined to the paper part of it. We should try and show them in our action.
0: కనుక అనేక సమావేశాల్లో ఇతరులు ఆ విధంగా చేయవచ్చును, కానీ సత్యసాయి సంస్థల వారు మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: Such things might happen as a matter of routine in other congregations and other meetings, but when it comes to society organization there should be a oneness of thought, word and deed.
0: Pavitramaina adhyapakulara nijamuga prapanchamulo inni vela mandi inni kotla mandi undinappatikini ee sadavakasamu ee pavitramainatunte yokka seva meeku maatrame labhyamaindi meerenta adrushtavantulu.
1: Teachers who are sacred and pure, there are any number of countless number of teachers all over the world, but this type of seva, this fortune has been given to you alone.
0: Meeru entayo sadda bhaktulu undatam chetane inta dooram prayanam chesi ilanti samaveshallo meeru ilanti vidyavantulai kudanu praveshincharante nijanga idi mee yokka purvajanma sukritam ane cheppavachchu.
1: Because you are diligent and because you have the sense of commitment, you have undergone any number of difficulties and troubles in journeying all the way down to this place and taking part in these deliberations. It's a case nothing short of all the good deeds of your past.
0: Kaluka Bharata Deshamulo ippati kudanu ilanti mahaneelu ilanti tyagaseeliru ilanti avadhajyavantulu kudanu unnaranetundi satyanni meeru nirupinchali.
1: Therefore you must further uphold this, that in this country of today's there are people who are prepared to make sacrifices, who are prepared to make themselves into ideals, who are prepared to undergo
0: prachina kalamu nunchi bharatadeshamulo maha pavitramainatunte yokka sankalpamuto koodinatunte stree purushulu kudanu lekapoledu.
1: And if you look at the ancient traditions and the history of this country, there are any number of men and women of sacrifice and
0: kaani samarasamu aikamatyamu aneetunte danini kolpovatam chetani భారతదేశం ఎంత పెద్దదైనప్పటికీ చిన్న దేశీయులైనటువంటి బ్రిటిష్ వారు దీనిని పరిపాలన చేయవలసి వచ్చింది.
1: సో దో సచ్ పీపుల్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ అండ్ లివ్డ్ ఇన్ దిస్ నోబుల్ ల్యాండ్, బికాజ్ దేర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఆఫ్ పర్పస్, దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాజ్ ఓవర్కమ్ బై ఎ టైనీ కంట్రీ లైక్ విచ్.
0: భారతదేశంలో వీరులు ధీరులు గంభీరులు పరాక్రమవంతులు జ్ఞానులు వైజ్ఞానులు లేకపోలేదు.
1: దే వర్ మెన్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, హై అచీవ్మెంట్స్, high proficiency in various fields, victorious ones, gallant ones.
0: Undinappatikini veerulu aikamatyamu kontha varakunu lopinchindi,
1: but what was lacking in all of them was a sense of unity.
0: Kanaka ee naadu meeru itti aikamatyanni abhivruddhi parchali.
1: Today you must further this cause of unity.
0: Aikamatyame mahabhagyam,
1: unity is wealth, a great wealth.
0: ఈ వస్త్రంలో అనేక దారములు చేరటం వల్ల ఈ వస్త్రము చాలా బలంగా ఉంటుండాలి.
1: Now in this piece of cloth are to be traced any number of these individual threads.
0: కానీ ఇందులో ఒక్కొక్క దారమే తీసివేస్తే రెండు వేళ్లతో దానిని తుంచివేయచ్చు.
1: That's why it's so strong. Remove all the threads and you can just about snap them by your finger.
0: కనుక అందరూ కలిసిమెలిసి పని చేయాలి.
1: That's why all should work together.
0: ఐదుగురేళ్లు చేరినప్పుడు ఎంత పని అయినా మనం చేయవచ్చు.
1: When all the fingers, five fingers come together, you can do anything.
0: మనము జనం యొక్క విశాలతను మనం చూడరాదు.
1: You should not try and look at the numbers again.
0: హృదయం యొక్క పవిత్రతను చూడాలి.
1: Try to look at the purity of the heart.
0: God does not want quantity, but quality.
1: God does not want quantity, but quality.
0: కనుక మనం క్వాలిటీని పెంచాలి.
1: So try and improve this quality.
0: ఈ విధంగా అధ్యాపకులు నేటి నుంచి ఈ విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి మనం నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను ఆచరణ రూపమైనటువంటి దీంట్లో మీరు అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
1: So from today, it is, I am hoping that our teachers should plunge into the world outside with renewed vigor and determination.
0: దీనికి ప్రభుత్వం కూడా నువ్వు తోడుగా వస్తే ఇంకా ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And if the government also were to come its way to aid and support this idea, we can
0: achieve anything. ఈ యొక్క మానవత్వంలో ఏదో కొంతవరకు స్వాతంత్రం ఉండవచ్చు.
1: Now when it comes to the individual's life, an element of freedom might be necessary.
0: కానీ ప్రభుత్వం కూడా నువ్వు దీనికి తోడైనప్పుడు ఇంకా ఎంతైనా కూడా మనం అభివృద్ధి గావించవచ్చు.
1: But if the government also comes to aid and assist such an idea, we can achieve anything.
0: ప్రభుత్వం ఒక పాజిటివ్ అంటిది.
1: Because the government is like the
0: positive. ప్రజలు ఒక నెగటివ్ అంటివారు.
1: And the people are like the negative.
0: Negative, positive, rendu cherithe entaina manam power ni anubhavinchochu.
1: When the positive and negative come together, you can derive any amount of power.
0: Kanuka ee human value anetundi manavuni yokka viluvalu anetundi anni deshamulaku avasaram anetundi.
1: So this idea of human values is something which is necessary.
0: Anni jatulaku avasaram anetundi.
1: For all countries, for all castes, all races of you, the human race.
0: Kanuka విశ్వ సమాజమునకు విశ్వ కుటుంబమునకే ఈ మానవత్వం అనేటువంటిది అత్యవసరమైనటువంటి ప్రాణము.
1: So it is necessary to the world at large, to peoples of all the world, wherever they might be.
0: అలలు సముద్రానికి అందం.
1: The waves are a source of beauty to the ocean.
0: చంద్రుడు ఆకాశానికి అందం.
1: The moon likewise adds beauty to the skies.
0: ఇండ్లు ఊరికి అందము.
1: The houses and the buildings add.
0: కమలమే కొలనుకు అందము.
1: Beauty to the charm and the lotus adds beauty to the pond.
0: Jagatku manavatvame andam.
1: And as for the world is concerned, this idea of a human personality adds luster and charm.
0: Kanuka manam ee jagattaneetunte aakashamulo manavatvamu aneetunte yokka divyamainaatunte nakshatraaluga manam nirupinchali.
1: So in this world, the vast firmament of the sky of this world, these various individual personalities will be like the shining stars.
0: Prema swaroopulara, ఈ రెండు దినములు కూడాను ఎంతో ఆనందంగా మన కార్యక్రమాల్లో
1: పాల్గొన్నాం.
0: మీరందరూ కూడాను ఎంతో శ్రద్ధ భక్తులతో కూడినటువంటి హృదయాలు.
1: And you people are those who have a lot of interest.
0: సాధ్యమైనంత వరకు కూడాను కాలమును వ్యర్థము చేయక,
1: as far as possible by not wasting your time,
0: avakasalu labhinchinappudanta kudanu pillalaku sayyenikunti vidyanu bodhinchadaniki prayatninchandi.
1: Whenever you get such opportunities, try and make the best of them in teaching this theory.
0: Inte kaakunda seizing on desires, deeni lopala kudanu meeru jagratana vahinchali.
1: Not only this, the idea of seizing on desires, try to exercise utmost caution in this.
0: Kanuka mana deshamulo kevalam annamunaku tappu emi ledu.
1: Now in this country of ours, there is no shortage of food.
0: పవిత్రమైన భారతదేశం అన్నపూర్ణ స్వరూపము.
1: Now this sacred land is an embodiment of annapurna.
0: అయితే అన్నం ఉన్నది కదా అని మనం వృధా చేయరాదు.
1: But just because we have this rice or food, we shouldn't waste it.
0: కనుకని don't waste food.
1: That's why don't waste food itself.
0: మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి.
1: Take whatever you need.
0: ఎవరికి అవసరమో వారికి మాత్రమే పెట్టండి.
1: Give to one who really needs it.
0: మన పేరు ప్రతిష్టల కోసమని, గౌరవ మర్యాదల కోసమని తిని అర్థం వదిలిపెట్టేటువంటి వారికి మనం పెట్టకూడదు.
1: Just for your own name and fame, don't give food to one who eats half, throws away half.
0: కనుక ఈ ఫుడ్ను కాపాడుకోవటం కూడాను హెడ్ను కాపాడుకున్నట్టు.
1: So it's something like taking care of food is like taking care of your head.
0: ఈ హెడ్ను కాపాడుకున్నప్పుడే గాడ్ను నీవు భద్రం చేసుకున్నట్టు
1: అవుతుంది. If you're taking care of your head, you are taking care of God.
0: కనుక ఫుడ్, హెడ్ అండ్ గాడ్, ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి.
1: సో దేర్ ఇస్ లింక్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: కనుక డోంట్ వేస్ట్ ఫుడ్.
1: సో డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: అండ్ దెన్ డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ ఈస్ గాడ్.
1: బికాస్ టైమ్ ఈస్ గాడ్.
0: టైమ్ వేస్ట్ ఈస్ లైఫ్ వేస్ట్.
2: Time waste is life waste.
0: కనుక మన జీవితమే వృధా చేసుకున్నటువంటి వారమవుతాం. ఏ కాలం కొంచెం చిక్కినప్పటికీ మీరు మంచి విషయాలను బోధించడానికో, లేక మంచి పనులు చేయడానికో, సమాజం లోపల ప్రవేశించి సేవలు చేయడానికో, లేక ఆసుపత్రులకు పోయి రోగులకు సేవ చేయడానికో, ఇలాంటి యొక్క సత్కర్మలు ఆచరించేటువంటి దాంట్లో మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
2: Wasting time is verily wasting life. So whatever time you can possibly get, try and put it to some good use, like visiting hospitals, taking care of the sick, the aged ones, or trying to bring assistance and succor to the needy.
0: Moreover, don't waste money.
2: Then you come to the third point, don't waste money.
0: Misuse of money is evil.
2: Because misuse of money is evil.
0: మనము దురుపయోగం చేస్తున్నాము.
2: We are misusing money.
0: కనుకనే భారతదేశం అనేటువంటిది కేవలము ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటిదిగా మనము వింటున్నాము.
2: That's why we get to hear reports about
0: భారతదేశంలో డబ్బు లేకుండా పోలేదు.
2: India being an economic
0: కావలసినంత డబ్బు ఉంటుండాలి.
2: As far as money is concerned, there's any amount of it in this country.
0: అయితే దానిని సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టలేదు.
2: But then we are not able to channelize it properly.
0: మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె మనం భద్రం చేసుకుంటున్నాం డబ్బును.
2: We are making secure this wealth of ours like you would secure fresh
0: దేశంలోని బ్రెడ్ చేతిలోని దుడ్డు రెండు కూడా రూల్ కావాలి, అప్పుడే దీనికి ఆరోగ్యం.
2: Like a precious stone deep within the earth, it is always said that blood in the body should circulate. So also this money,
0: ఈ బ్లడ్ అంతకుడును ఎప్పుడు కూడా సరఫరా అవుతుంటేనే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్లడ్ ఒక దగ్గర నిలిచిపోయినట్టే బాయిల్ ఏర్పడిపోతుంది.
2: Now if the blood doesn't circulate, if it stagnates at a point, there is a boil that develops at that point in the body.
0: కదిలిపోయే నీరు లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి.
2: That's in the same manner, water that continuously flows,
0: నిలిచిన నీళ్ళలో పురుగులు పడతాయి.
2: But stagnant water becomes a house.
0: కనుక మన డబ్బును కూడాను సద్వినియోగంలో, దేశ సేవలో మనం దీనిని సద్వినియోగం
2: చేయాలి.
0: అంతేకాని డబ్బును దుర్వినియోగం చేయరాదు.
2: Otherwise you shouldn't waste and misuse.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: small example.
0: మీరు పుట్టపర్తిలో ఉన్నారు.
2: You are in Puttaparthi.
0: ఏదైనా అర్జెంట్ అయినటువంటి పనిగానే ఉంటుంటే, ప్రమాదకరమైనటువంటి పనిగానే ఉంటుంటే, ఇక్కడ నుంచి మీరు తక్షణమే ప్లేన్ లో పోవటంలో ఇది వేస్ట్ కాదు.
2: If there is some urgent work where you have got to be going over, certainly if necessary go by plane also.
0: కానీ అవసరం లేనప్పుడు మనం ప్రశాంతంగా రైల్ టికెట్ తీసుకుని మనం రైల్లో ప్రయాణం అయిపోదాం.
2: బట్ ఇఫ్ ఇట్స్ నాట్ సో నెసెసరీ, వై నాట్ వీ గో బై ట్రైన్ కంఫర్టబ్లీ.
0: రైల్లో పోతే ఏ 80 రూపాయలు ఖర్చు అవుతుంది.
2: ఇఫ్ యూ గో బై ట్రైన్ మేబీ అబౌట్ 80 రూపీస్ వుడ్ బి.
0: ట్రైన్లో పోతే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది.
2: వెరస్ ఇఫ్ యూ గో బై ప్లేన్ 2000 రూపీస్.
0: తాత్కాలికమైనటువంటి ఈ సుఖం కోసమని మనము ఇంత డబ్బును వ్యర్థం చేయరాదు.
2: సో ఫర్ దిస్ మొమెంటరీ కంఫర్ట్ దేర్ నో పాయింట్ ఇన్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ.
0: కనుక ఈ విధంగా మనకు ఒక 4 చీరలున్నాయి.
2: ఇన్ ద సేమ్ మేనర్ అగైన్ వి హావ్ లెట్ us say 4 sarees.
0: వీటిని చక్కగా ధరించుకొని మనం ఉపయోగం చేసుకుందాం.
2: లెట్స్ మేక్ ద బెస్ట్ ఆఫ్ దీస్ 4 sarees.
0: అంతేకాని ఒక్కొక్క స్త్రీకి 4 బీరువులంతా చీరలు ఉంటున్నా ఇంకా బజారుకు పోయి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా వేస్ట్ చేయకూడదు.
2: Now as against this, you want to waste away your money in filling 4 almaras full with sarees. Still you're not satisfied, you want to buy more and more.
0: మగవారు కూడా అట్లే ఉన్న యొక్క దుస్తులను సద్వినియోగం చేసుకున్నాం, చక్కగా దానిని పరిశుద్ధం చేసుకుని ధరిస్తాము. అధికంగా దుస్తులు కూడా మనం వ్యర్థం చేయరాదు డబ్బు.
2: లెట్స్ నాట్ వేస్ట్ మనీ ఫర్ ఎన్ ఎక్సెసివ్ పొజిషన్ ఆఫ్.
0: మనకు 2 పెన్నులు ఉంటున్నాయి స్టూడెంట్ కు.
2: నౌ ఎ స్టూడెంట్ లెట్స్ సే హస్
0: ఎగ్జామినేషన్ టైమ్ లో 2 పెన్నులు అత్యవసరమే.
2: ఫర్ ద ఎగ్జామ్ హి నీడ్స్ దీస్ 2 పెన్స్.
0: ఒకటేమైనా చెడిపోతే ఇంకో దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు.
2: ఇఫ్ వన్ గోస్ డజంట్ ఫంక్షన్ ద అదర్ వన్.
0: అంతేకాని 8-10 పెన్నులంతా కొనుక్కునే డబ్బులు వేస్ట్ చేయరాదు.
2: బట్ యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ మనీ బైయింగ్ 8 and 10 pence.
0: ఈ విధంగా మనము డబ్బును దుర్వినియోగం చేయకుండా డోంట్ వేస్ట్ మనీ. ఇది కూడా సీలింగ్ ఆన్ డిజైర్.
2: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డోంట్ వేస్ట్ మనీ ఇన్ దీస్ వేస్. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్.
0: ఇంకా ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
2: దెన్ ద ఫోర్త్ వన్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ ఎట్లా వేస్ట్ అవుతుండాలి?
2: How does one waste this?
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: small example.
0: ఒక రేడియో ఉంటుండాలి.
2: There is a radio set.
0: రేడియోను మనం స్టార్ట్ చేశాం.
2: You are putting it on.
0: మనం వింటున్నాం.
2: You are listening to it.
0: అది పెద్ద సౌండ్ గా పెట్టుకొని విను, చిన్న సౌండ్ గా పెట్టుకొను, అది ఆన్ లోనే ఉంటుండాలి.
2: Now either the volume might be large or less or low. It is in the on position.
0: ఒక గంట సేపు మనం ఆ రేడియోను విన్నామంటే ఎన్ని యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది?
2: Now you have listened to this radio for 1 hour. How many units of electricity have been used?
3: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటి
2: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ లైక్ ఎ రేడియో సెట్
3: ఇది నిరంతరం కూడా ఏదో ఒక యోచనలు ఎవరికి వినిపించకుండా యోచన చేసినా అదేమో ఆన్ లో ఉంది.
2: So continuously it keeps thinking. So many thoughts keep coming to it. You may not put it on. Others may not listen to it. But it is
3: anavasaramainatuvanti yochanalu cheyatam cheta mana energy chala waste
2: ayipothu. So by thinking thus in a meaningless way in this manner, you are wasting your energy.
3: అధికంగా మాట్లాడటం చేతనుకోవడం మన ఎనర్జీ వేస్ట్
2: అవుతుంది.
3: కనుక మనము క్రియల్లో దాన్ని ఉపయోగపెడదాం మన దేహాన్ని.
2: సో దిస్ లేటెంట్ ఎనర్జీ
3: సేవల్లో ప్రవేశపెడదాం.
2: ఇన్ సేవా యాక్టివిటీస్
3: ఈ సేవ అనేటువంటి దీంట్లో ఈ దేహం చక్కగా పనిచేసి ఎనర్జీని డెవలప్ చేస్తుంది.
2: వెన్ యూ ఇండల్జ్ ఇన్ సేవా యాక్టివిటీస్ యువర్ ఎనర్జీ గెట్స్ స్ట్రెంగ్తెన్డ్ ఇంక్రీజ్డ్.
3: ఇప్పుడు పని చేయనటువంటి ఇంజిన్ లోపల తుప్పు పడుతుంది.
2: Now an engine which doesn't function gets rusted.
3: పని చేసే ఇంజిన్ మంచి కండిషన్ లో ఉంటుంది.
2: An engine which functions continuously is
3: కనుక మన దేహం అనేటువంటి ఒక యంత్రాన్ని ఎప్పుడు పనిలో పెట్టాలి.
2: సో దిస్ బాడీ ఇస్ లైక్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్
3: దీనికి ఒక ఎక్సర్సైజ్ గా ఉంటుంది. హెల్త్ చిక్కుతుంది, వెల్త్ మిగులుతుంది.
2: Put it into action, it gains wealth, it gains health.
3: కనుక ఈ విధంగా మనము కొన్ని రకమైనటువంటి యొక్క దురాలోచనలు, దుశ్చింతలు, దుర్భావాలు మనసు లోపల అనేకంగా కలతలు పెట్టుకుంటుంటే మన ఎనర్జీ చాలా వృధా
2: అయిపోతుంది.
3: కనుక మీరు పిల్లలు కూడాను ఇలాంటి విషయాలను చక్కగా ఇప్పటి నుంచినే బోధిస్తూ
2: రావాలి.
3: ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
2: Today's youngsters are tomorrow's leaders.
3: Kanuka mana leaders mana pleaders ee naati balabalikale.
2: Tomorrow's leaders and pleaders are today's youngsters.
3: Kanuka varini ee naati nunchi manam recruiting daalanu tarbiyadu chestu raavali.
2: So let's take care of these people, let's train them from today.
3: Eppudikappudu varini tarbiyadu chestuntunte bhavishyattulo bharat deshamlo ఎప్పటికూడా సుభిక్షంగానే ఉంటుంటారు.
2: దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఇఫ్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ యాజ్ ఫర్ యాజ్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ కన్సర్న్ నథింగ్ ఇస్ టు బి వరీడ్.
3: బాలగంగాధర్ తిలక్ చెప్పేటువంటి వాడు
2: అతను
3: పూనా లోపల ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వాడు.
2: Now at the time he was a teacher.
3: Swatantra poratamlo chaala seva salpinatundi
2: vaadu. He was a teacher in a college in Pune.
3: Tana mitrulandaru kudanu aa yokka tilakku chepparu. Ayya swatantra vachin tarvata nee prime minister nee panishte chestava annaru.
2: He was a great freedom fighter and once his friends came to him and said, once freedom is given to us, if the prime minister's job is given to you, will you accept it?
3: నేను ఒక్క ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ప్రయోజనం ఏమిటి? అలాంటి అనేక మంది ప్రైమ్ మినిస్టర్లుగా తయారు చేసేటువంటి పిల్లలకు బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడిగానే ఉంటానన్నాడు.
2: Then he answered, what's the use of my becoming a prime minister? I would rather be continuing to be a teacher who can mold any number of such prime ministers.
3: కింగ్ ఒక కింగ్ గానే ఉంటాడు.
2: A king by himself might be just one entity.
3: Kingmaker enta mandi kingunaina cheyochu.
2: But a kingmaker as such can make any number of kings.
3: Kanuka nenu bharat deshanni rakshinchadaniki tagineatvanti yuvakulnu tariyani tarbiyalo chesetvanti ee upadhyaya sthaname naaku goppa padavi annadu.
2: This is the greatest position that I can get, that of a teacher who can mold the lives of people who in turn will safeguard the future of the country.
3: Upadhyayulu ante edo chinna sthayilo undinatvanti varani kaani leka chinnati udyogam ani kaani ye pani lekapothe upadhyayulu panilo praveshincham anukoti kaani meeru ye matramo bhavincharadu.
2: So you should never look down upon this profession of a teacher. Do not think it's insignificant. Do not think that you have come to this because you have not been able to go anywhere else.
3: మీరు ఆచార్య స్థానంలో ఉండేటువంటి వారు.
2: యూ ఆక్యుపై దిస్ హై పెడెస్టల్.
3: ఈ ఆచార్య స్థానము అందరికీ లభించేటువంటిది కాదు.
2: దిస్ పెడెస్టల్ ఆఫ్ టీచర్స్ ఇస్ నాట్ గివెన్.
3: మీ అదృష్టవశాత్తు ఈ యొక్క స్థానము లభించింది.
2: బికాజ్ ఆఫ్ యువర్ ఫార్చ్యూన్ యు హావ్ గాట్ దిస్.
3: కనుక మీరు ఆచార్య స్థానం అంటే చాలా గొప్ప స్థానం.
2: సో దిస్ పొజిషన్ ఆఫ్ టీచర్స్ ఇస్ ఎ గ్రేట్ వన్.
3: ఈ గొప్ప స్థానమును పవిత్రమైనటువంటి మార్గములో గొప్పగా వినియోగించుకోండి.
2: సో మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే.
3: ఈ విధమైనటువంటి యొక్క భావములతో పిల్లల యొక్క అభివృద్ధిని కోరి అతి త్వరలోపల్ని మన భారతదేశంలో ఈ హ్యూమన్ వాల్యూ, ఈ విలువైనటువంటి మానవత్వం అనేటువంటి దానిని చాటి దేశమంతటి కూడాను దీన్ని వ్యాపింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: సో క్యారీయింగ్ సచ్ ఐడియాస్ అండ్ ఐడియాస్ బిఫోర్ యూ, you will soon go enough into this country of ours and try and take care of the children and inculcate in them this sense of human values. And I am hoping and blessing you all that you will be successful in your venture in bringing glory to this country of ours.
3: వాహి గురు వాహి గురు వాహి గురుజీ బోలో వాహి గురు వాహి గురు వాహి గురుజీ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో
4: సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో
3: నిత్య నిత్యం చెప్పియే కేరే నామ జీ బోలో నిత్య నిత్యం చెప్పియే.

वाहे गुरु वाहे गुरु।

सत्यनाम सत्यनाम सत्यनाम।

0: Om Sri Sai Ram, invoking Bhagwan's divine blessings. The 7-day long Ved Purusha Saptah Gyana Yagnam will commence tomorrow morning in the Purnachandra Auditorium as a part of the Dashara celebrations at Prashanti Nilayam. The Purnachandra Hall will be opened for entry at 7:30 a.m. The proceedings of the Yagnam will commence with the ceremonial procession of the sacred Kalasham from Bhajan Mandiram to the Purnachandra Hall at around 9 a.m. During the morning session in the Purnachandra Hall, for all the 7 days, we will be witnessing Rudra Homam, Kumkumarchanam, Sahasra Lingarchanam, Riguveda chanting, Surya Namaskaram, Parayanam of Ramayana, Srimad Bhagavatam, Devi Bhagavatam, and Devi Mahatmyam on the sacred stage of Purnachandra. The morning session in the Purnachandra Hall will conclude with Mangal Aarti, following which devotees can proceed to Sai Kulwant Hall to receive Bhagwan's Divya Darshan, which will conclude with Maha Mangal Aarti. Those devotees who wish to witness the further proceedings of the Yagnam in the Purnachandra Hall can remain seated. During the evening session in Sai Kulwant Hall, as a part of the Dashara celebrations at Prashanti Nilayam, the 7-day long Prashanti Vidvan Mahasabha will be held here in Sai Kulwant Hall with Bhagwan's blessings. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:55, the proceedings of the Prashanti Vidvan Mahasabha will commence, comprising invocatory Vedam, talk by Dr. Maitali Khanna, Head, Department of Languages and Literature, Sri Satya Sai Institute of Higher Learning. The talk will be followed by a devotional music program titled Swarambhika by the students of Sri Satya Sai Institute of Higher Learning, Nandigiri Campus. We will then be blessed with Bhagwan's divine discourse. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divya Anugraha Asasalato Prashanti Nilayamlo Dashara Mahotsavallo Bhaganga Purnachandra Sabha Mandapamlo Repati Udayamu 7 Rojula Patu Jarige Veda Purusha Saptaha Gnana Yagnam Prarambham Kanunnadi. Bhaktulu Purnachandra Sabha Mandapamloniki Udayamu 7 Gantala 30 Nimshala Nundi Praveshinchavachu. Sumaru 9 Gantalaku Bhajana Mandiram Nundi Purnachandra Sabha Mandapamloniki పవిత్రమైన యజ్ఞ కలశమును తీసుకుని వచ్చే సాంప్రదాయక ఊరేగింపుతో యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పూర్ణచంద్ర సభా మండపంలో రానున్న 7 రోజులు ఉదయము పూట యజ్ఞం జరుగు సమయాన వేదికపై ఋత్వికులు రుద్రహోమం, కుంకుమార్చన, సహస్ర లింగార్చన, ఋగ్వేద పఠనం, సూర్య నమస్కారాలు, రామాయణం, శ్రీమద్ భాగవతం, దేవీ భాగవతం, దుర్గా సప్తశతి గ్రంథములు పారాయణం గావిస్తారు. పూర్ణచంద్ర సభా మండపంలో ఉదయం కార్యక్రమం మంగళహారతితో ముగియును. తదుపరి భక్తులు సాయి కులవంత్ సభా మండపంలో స్వామివారి దివ్య దర్శనం గావించుకోవచ్చు. మహామంగళహారతితో స్వామివారి దివ్య దర్శనం ముగియును. పూర్ణచంద్ర సభా మండపంలో మంగళహారతి అనంతరం యజ్ఞాన్ని వీక్షించదలిచిన భక్తులు సభా మండపంలో ఆశీనులే కొనసాగవచ్చు. ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 7 రోజుల పాటు జరిగే ప్రశాంతి విద్వన్ మహాసభ కార్యక్రమాలు సాయంకాలం సమయమందు సాయి కులవంత్ సభా మండపంలో జరుగుతాయి. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:55 ప్రశాంతి విద్వన్ మహాసభ వేదముతో ప్రారంభమవుతుంది. తదుపరి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ విభాగాధిపతి అయిన డాక్టర్ మైథాలి కన్నగారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థకు చెందిన నందిగిరి క్యాంపస్ విద్యార్థులు స్వరాంబిక పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి స్వామివారి దివ్య సందేశం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

నేటికి చిరి పరదేశ నీతుల నసీ నేటికి చిరి పరదేశ నీతుల నసి వేస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల

0: नेडू।
1: गुरु शिष्यों का संबंध भारत में ह्रास हुआ, हुए सत्य संपत्ति और अनुशासन क्षीण, भक्ति और विश्वास में अनुरक्ति दूर हुई, हुई उपेक्षा युक्त स्वतंत्रता में बढ़ोतरी। परम पावन इस भारत की धरती में सहनशीलता ही रही हमारी सुंदरता, सभी व्रतों में ठहरा जो अति उज्ज्वल सदा, वह कठिन तपस्या सम सत्य चरित्र था, मधुर भावना क्या रही थी हमारे देश में, मात्र भावना से उत्कृष्ट अन्य क्या हो सकती, शील महान है प्राण से का तथ्य दाह कर, देख विदेशी नैतिकता दिया किसी ने हमें, धार धार छुरी एक विचित्र स्वेच्छा के नाम, अरे वाह क्या कहूं इस भारत शासन को, जैसे हाथी नहीं परिचित अपनी शक्ति से, हुए भारतीय सब बिल्कुल आज वैसे।
2: पवित्र आत्म स्वरूप लेने विद्यार्थुलारा, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పవిత్రమైనటువంటి మన భారతదేశం నందు విశిష్టమైనటువంటి విద్యా సంస్కృతిని మనం అభివృద్దిగా చెందుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి యొక్క మార్గములు అవలంబిస్తూ ఇందులో సత్య నిత్యం ఏమిటో అనేటువంటి విషయాలన్నీ మనం చక్కగా విచారణ చేసుకోలేనటువంటి పరిస్థితి అందుంటున్నాం.
1: పవిత్రాత్మ స్వరూప్ విద్యార్థియో, అధ్యాపకో, शिक्षा प्रेमियों, हमारे पवित्र भारत देश में एक विशिष्ट शिक्षा संस्कृति को विकसित करने के लिए अनेक मार्गों का अनुसरण करते हुए आज भी हम इसमें सत्य और नित्य क्या है के तथ्य से अवगत न होने की स्थिति में हैं।
2: नागलिन पट्टिन रैतु, यंत्रशाले यंदुन्नटुवंटि कार्मिकुडु, बजारुनंदुन्नटुवंटि वर्तकुडु, కవి, రవి ఒకరేమిటి, ఈ జగత్తునందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ విశ్వ పాఠశాల యందు విద్యార్థులే. అయితే తరగతులు వేరువేరుగా ఉంటున్నాయి.
1: హల్ కో ధర్నే వాలా కిసాన్, కార్ఖానే మే కామ్ కర్నే వాలా శ్రమిక్, బజార్ మే వ్యాపార్ కర్నే వాలా వ్యాపారీ, కవి, రవి సభీ, ఇస్ సంసార్ మే జన్మా ప్రత్యేక మానవ इस विश्व पाठशाला में विद्यार्थी ही है, परंतु कक्षाएं अलग अलग हैं।
2: ये जगत यह वृथा अगर का अट्ठस्थित मानव जीवित वृथा गड़पू इधी केवल मन ओक कर्तव्या विरुद्ध मतम कालव कल अच्छे पल्ल रेलू मन विभजिस्म ఒక్కొక్క పట్టణాన్ని రెండు రెండు పట్టణాలుగా మనం విభజిస్తున్నాము. పల్లెలందు ధనవంతుల పల్లె, ధనహీనుల పల్లె, పట్టణములు కేవలం ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అనేటువంటి రీతిగా మనం వ్యవహరిస్తూ ఉంటున్నాము.
1: ఇస్ సంసార్ మే కుచ్ భీ వ్యర్థ నహీ హై, ఐసీ స్థితి మే అపనే జీవన్ కో వ్యర్థ కర్నా హమారా కర్తవ్య నహీ హై. ధర్మ ఔర్ జాతి ये मानव परिकल्पित हैं, परंतु आज हम एक एक गांव को दो दो भागों में बांटते जा रहे हैं, एक एक शहर को दो दो भागों में विभाजित करते जा रहे हैं, गांवों में अमीरों का गांव और गरीबों का गांव, शहरों में ओल्ड टाउन और न्यू टाउन के नाम से व्यवहार कर रहे हैं.
2: అయితే అందరికి కూడాను ఆనందమే లక్ష్యం అన్నటువంటిది మాత్రం మర్చిపోతున్నారు. ఈ ఆనందం అనేటువంటిది లక్ష్యమైనటువంటి సమయం నందు ఈ ఆనందము, సత్యము, త్యాగము ఈ మూడు కూడాను కేవలము దైవము యొక్క ధనాగారములు. అయితే ఈ యొక్క ఆనందమును మనం అనుభవించుకునేటువంటి నిమిత్తమై మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నటువంటి సమయం నుండి ఇట్టి ఆనందము కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది.
1: ఆనంద్ హీ సబ్కా లక్ష్య హై జిసే సబ్ భూల్తే జా రహే హై. జబ్ ఆనంద్ హీ లక్ష్య హై तो ये आनंद, सत्य और त्याग ये ईश्वर के कोष की संपत्ति हैं। इस आनंद का अनुभव प्राप्त करने के लिए हमें एक मानव और दूसरे मानव में विद्यमान मित्रतापूर्ण संबंधों को सही ढंग से समझने पर ही ऐसे आनंद की प्राप्ति संभव है।
2: అయితే ఆనందం అంటే ఏమిటి? అనగా దుఃఖం లేకుండా ఉండటమే ఆనందం. అయితే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి మానవునికి ప్రధానమైనటువంటి ఒక యుక్తి. ఇలాంటి యుక్తి మనకు ఏ రీతిగా లభిస్తుంది అనేటువంటి దాన్ని మనం విచారణ చేయాలి. నక్షత్రమునకు నక్షత్రమునకు మధ్యలో, గ్రహమునకు గ్రహమునకు మధ్యలో వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుంటుంది. అదేవిధంగానే మానవునికి సుఖ దుఃఖములకు మధ్య లోపల ఆనందం అనేటువంటిది ప్రసరించక తప్పదు.
1: फिर आनंद का अर्थ क्या है? दुख का न होना ही आनंद है। मानव की प्रधान युक्ति दुख की निवृत्ति और आनंद की प्राप्ति है। हमें सबसे पहले यह विचार करना चाहिए कि ऐसी युक्ति हमें कैसे प्राप्त होगी। एक तारे और दूसरे तारे के बीच में तथा एक ग्रह और दूसरे ग्रह के बीच में प्रकाशमान प्रकाश रहता है। इसी प्रकार मानव के सुख और दुख के बीच में आनंद का प्रसरण अनिवार्य है।
2: మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం లోపల కొన్ని రకములైనటువంటి అంతరార్థాన్ని కూడా మనం విచారణ సల్పాలి. మానవుడు తనను తాను ప్రేమించుకునేటువంటి నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నములు యందు ఇతరులను ప్రేమించక తప్పదు. ఇతరులను మనం ప్రేమించక మనపైన మనకు ప్రేమ ఏనాటికి కూడాను అభివృద్ధి కాంచదు. దుఃఖమునకు ఫలితము దుఃఖమే, హింసకు ఫలితము హింసనే. అదే విధముగానే యుద్ధ విజయమునకు ఫలితము మరొక యుద్ధమే దీనికి కారణం.
1: మానవ జీవన్ కి విశిష్టత సే అవగత హోనే కే ప్రయత్న మే హమే కుచ్ ఆంతరిక్ అర్థం పర్ భీ విచార్ కర్నా చాహియే। మానవ కా स्वयं से प्रेम किए जाने के निमित्त किए जाने वाले प्रयत्नों के अंतर्गत दूसरों के प्रति प्रेम जताना अनिवार्य है। दूसरों से प्रेम किए बिना हमें स्वयं पर कदापि प्रेम उत्पन्न नहीं होगा। दुख का परिणाम दुख ही है, हिंसा का परिणाम हिंसा ही है। इसी प्रकार एक युद्ध का कारण एक अन्य युद्ध की विजय ही है।
2: కనుకనే మానవుని యొక్క ఆనందమునకు మరొకరి ఆనందమే ఈ యొక్క మానవునికి ఆనందాన్ని అందించడానికి వీలవుతుంది. కనుకనే పరులను ప్రేమించినప్పుడే మన యొక్క ప్రేమ స్పష్టంగా గోచరమవుతుంది. పరులను మానవులుగా మనం విశ్వసించినప్పుడే మన యొక్క మానవత్వం కూడాను మనకు చక్కగా స్పష్టంగా గోచరమవుతుంది. కనుకనే పరుల యొక్క సుఖము, పరుల యొక్క ఆనందము, పరుల యొక్క సౌభాగ్యము సంతోషమే మన యొక్క సుఖ సంతోష సౌభాగ్యములుగా మనం విశ్వసించడానికి ప్రప్రథమంలో మనం పూనుకోవాలి.
1: మానవకే ఆనంద కా కారణ దూసరో కా ఆనంద హీ హై. అతః दूसरों से प्रेम करने पर ही हमारा प्रेम स्पष्टतः दिखाई पड़ेगा। दूसरों के प्रति मानवता का व्यवहार करने पर ही हमारी मानवता स्पष्टतः प्रकट होगी। इसीलिए सबसे पहले हमें यह मानने का प्रयत्न करना चाहिए कि दूसरों का सुख, दूसरों का आनंद और दूसरों के सौभाग्य तथा संतोष ही हमारे सुख, సౌభాగ్య ఆర్ సంతోష్ హై.
2: జీవితములో మరణమున్నది, ప్రేమలో దుఃఖమున్నది, పగటిలో రాత్రి ఉన్నది. అయితే ఇట్టి రెండింటికి భేదములు, విరుద్ధమైనటువంటి భావములు మనం కల్పన లేక సృష్టి యొక్క నైజమా అని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఏ ఏ యొక్క ప్రేమలు, ఏ విరుద్ధములు, ఏ యొక్క జనన మరణములు ఉన్నవో వాటికి అవియే విరుద్ధమైనటువంటి పరిణామాలు పొందుతూ ఉంటాయి. అది సృష్టి యొక్క
1: జీవన్ మే మృత్యు హై, ప్రేమ మే దుఃఖ హై, దిన్ మే రాత్ హై. పరంతు ఇన్మే జో భేద్ ఏవం విరుద్ధ భావనాయే హై, క్యా యే హమారీ కల్పనా హై అథవా సృష్టి కా సహజ స్వభావ? इस पर अच्छी तरह से विचार करने पर ज्ञात होता है कि इन प्रेम और जन्म मरण में जो जो विरुद्ध भावनाएं हैं वे उसी प्रकार की विरुद्ध भावनाओं को प्राप्त करती हैं जो सृष्टि का स्वभाव है।
2: ఇనుము చూచుటకు నల్లగను గట్టిగను ఉంటుంటది, కానీ అగ్నితో మనం ప్రవేశపెట్టినప్పుడు అది ఎర్రగను మెత్తను మారిపోతుండాలి. కనుకనే ఈ నల్లధనము ఈ యొక్క గట్టికి ఉన్నటువంటి విరుద్ధము ఎర్రధనము మెత్తదనము రావటంలో ఇది కేవలం పరిణామం ఎక్కడ ఉన్నదనగా మన యొక్క సంస్కారంలోనే ఈ పరిణామాలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: లోహా దేఖనే మే కాలా ఆర్ సఖ్త్ హోతా హై, परंतु उसे आग में डालने पर वह लाल और नरम हो जाता है। लोहे की सख्ती और कालेपन के विरुद्ध तत्व नरमी और लाल के परिणाम का कारण क्या है, इस पर विचार करने से ज्ञात होता है कि संस्कार ही कारण है।
2: इट्टी सत्यान्नि मनं गुर्तिंचुकुनेटि निमित्तमै चक्कनि अभ्यासमुलु चक्कनि संबंधमुलु पेद्दल योक्क अनुभूतुलु కొంతవరకు మనం అనుసరించవలసినటువంటి యొక్క ప్రయత్నంలో మనం పాల్గొనాలి. అనాది కాలము నుండి మన భారతదేశము పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక రంగమునందు గురు శిష్యుల యొక్క సాంప్రదాయము పరంపరంగా కూడా కొనసాగుతూ వస్తుంటుండాలి.
1: ఐసే సత్య సే అవగత హోనే కే లియే హమే అచ్చే అభ్యాస్ అచ్చే సంబంధ్ ఔర్ బడో కే అనుభవో కా అనుసరణ కర్నా చాహియే. హమారే భారత దేశ్ మే अनादिकाल से गुरु शिष्य परंपरा सदाचार के रूप में चली आ रही है।
2: वशिष्ठ वंटी गुरु श्री रामचंद्र वंटी शिष्युडु सांदीपुनि वंटी गुरु कृष्ण बलरामुल वंटी शिष्युलु गुरुदत्त गोविंद गुरु शंकर भगवत्पादुल वंटी शिष्युडु ఇలాంటి పరీక్షత్ మహారాజు వంటి యొక్క శిష్యుడు సుఖమహర్షి వంటి గురువు ఇలాంటి గురు శిష్యుల సాంప్రదాయము అనాది కాలం నుంచి రావటం చేతనే పవిత్రమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఆనాటికి నేటికి ఏనాటికైనా కూడాను దేదీప్యమానంగా వెలుస్తూ వచ్చింది. కానీ ఈనాడు అట్టి గురువులు అట్టి శిష్యులు ఏరి చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని మనము అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: వశిష్ఠ జైసే గురు और राम जैसा शिष्य, सांदीपनी जैसे गुरु और बलराम कृष्ण जैसे शिष्य, गुरुदत्त गोविंद जैसे गुरु और शंकर भगवत्पाद जैसे शिष्य, परीक्षित महाराज जैसा शिष्य और महर्षि शुक जैसे गुरु, जैसे लोगों की परंपरा अनादिकाल से चली आती रहने के कारण हमारी पवित्र संस्कृति तब से दैदीप्यमान ढंग से चली आ रही है। परंतु आज ऐसे गुरु और ऐसे शिष्य कहां हैं?
2: इट्टी गुरु शिष्य సాంప్రదాయమును చక్కరైనటువంటి హృదయంతో మనం అందుకున్నప్పుడే పరిశుద్ధమైనటువంటి భావంతో మనం దానిని స్వాగతం చేసినప్పుడే నిర్మలమైనటువంటి చిత్తముతో దాన్ని విశ్వసించినప్పుడే మన జీవితమునకు సత్యమైన నిత్యమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి మొట్టమొదట మన యొక్క తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోక తప్పదు.
1: ऐसे लोगों के न होने की परिस्थिति को ही हम बढ़ाते जा रहे हैं। ऐसी पवित्र गुरु शिष्य परंपरा को हृदय से ग्रहण करने पर, विशुद्ध भावनाओं के साथ उसका स्वागत करने पर, निर्मल चित्त में उसके प्रति आस्था रखने पर ही हमें सत्य एवं नित्य आनंद की प्राप्ति होगी। ऐसे सत्य से अवगत होने के लिए सबसे पहले हमें स्वयं के स्वभाव को जानना अनिवार्य है।
2: मानवनिकी मध्य भावमु निद्रकु निद्र उन्नटुवंटि यొక్క శక్తిని మధ్యలో మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి సమయం నందే నరనారాయణులకు కాని మానవ మాధవునికి కాని జన జనార్దునికి కాని మధ్యనున్నటువంటి యొక్క పవిత్రత కూడాను మనం కొంతవరకును గుర్తించుకోగలటానికి వీలవుతుంది. కనుకని ఈనాడు విద్యా విధేయమునందు ఏ విధమైనటువంటి మార్పులు లేకపోయినప్పటికీ విద్య పేరుతో వికారమైనటువంటి భావములతో విజృంభించేటువంటి యొక్క వికార బుద్ధుల యొక్క లక్షణాలను తల్లిదండ్రులను కూడాను తల ఎత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితికి తెప్పిస్తుండాలి.
1: एक मानव और दूसरे मानव के मध्य विद्यमान भावनाओं से अवगत होने का प्रयत्न करने पर ही हम कुछ हद तक नर और नारायण तथा मानव और माधव तथा जन और जनार्दन में विद्यमान पवित्र भावनाओं को समझ सकते हैं। आज की शिक्षा प्रणाली में किसी परिवर्तन के न होने पर भी विद्या के कारण उत्पन्न विकृत भावनाओं के प्रभाव से बुद्धि विकृत होती जा रही है, जिससे छात्रों के माता पिता अपने सर नहीं उठा पा रहे हैं।
2: इंदुलो त्यागमु सहनमु सत्यमु ఈ యొక్క శీలము తత్వంతో కూడినటువంటి యొక్క భావములతో చేరినప్పుడే ఈ యొక్క విద్యకు కూడాను చక్కని విలువ కూడాను అందుకోవటానికి వీలవుతుంది. కానీ ఈ త్యాగ ప్రేమ సత్య సత్శీలముల యొక్క భావములను గుర్తించుకోలేనటువంటి విద్యార్థులకు విద్య విలువనే మాత్రమే ఏమాత్రం కూడాను తెలుసుకోవటానికి వీలు కాదనే చెప్పవచ్చు. విద్య అనగా కేవలము బహుళ గ్రంథ పరిచయము కానేరదు. ఈ గ్రంథ పరిచయము కేవలము కొన్ని విధములైనటువంటి ఊహలను మాత్రమే అభివృద్ధి పరుస్తుంది, కానీ మన యొక్క గుణములను అభివృద్ధి పరచడానికి ఏమాత్రం కూడా పూనుకోదు.
1: సత్య సంయమ త్యాగ ఔర్ స్వచ్ఛ చరిత్ర సే సంబద్ధ భావనాఓ కే హోనే పర్ హీ యహ శిక్షా మూల్యో సే యుక్త హో సక్తి హై. వర్నా యహ కహ సక్తే హైన్ కే ఇన్ త్యాగ ప్రేమ సత్య ఔర్ స్వచ్ఛ చరిత్ర కే మహత్వ సే అవగత న హోనే వాలే ఛాత్రో కే లియే शिक्षा का मूल्य समझना भी असंभव है। शिक्षा का तात्पर्य अनेक ग्रंथों का परिचय मात्र नहीं है। ग्रंथों का यह परिचय मात्र हमारी कल्पनाओं को बढ़ाता है, हमारे गुणों को नहीं बढ़ाता है।
2: कनुकनी मानसिक एक स्वभाव स्वरूपमल कानी देहमी एक स्वभाव स्वरूपमल कानी చక్కగా గుర్తించి వర్తించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకునేటువంటి ప్రకాశవంతమైనటువంటి బుద్ధి యొక్క లక్షణమే విద్యకు సరి అయినటువంటి అర్థం. విద్యార్థులు ఎందు బాధ్యతాయుతమైనటువంటి యొక్క శక్తి అభివృద్ధి పరచుకోవాలి. విద్యార్థులు కేవలము తన యొక్క విద్య ఎందు మాత్రమే కాకుండా తన యొక్క భవిష్యత్తు యొక్క జీవితం కానీ సమాజం యొక్క ఉన్నత స్థితిని కానీ కొంతవరకు లక్ష్యమని ఉంచుకోవాలి.
1: శిక్షక వాస్తవిక అర్థ प्रकाशमान बुद्धि का वह लक्षण है जिसके सहारे मन के स्वरूप और स्वभाव तथा शरीर के स्वरूप स्वभाव से अच्छी तरह अवगत होकर व्यवहार करें। विद्यार्थियों में उत्तरदायित्व पूर्ण शक्ति का निर्माण होना चाहिए। विद्यार्थियों को मात्र अपनी शिक्षा को ही दृष्टि में नहीं रखना चाहिए, बल्कि अपने भविष्य और सामाजिक उन्नति को भी दृष्टि में रखना चाहिए।
2: కనుకనే విద్యార్థుల యందు ప్రధానమైనటువంటి యొక్క శక్తులు మూడు ప్రధానంగా వారి యందు ఉండాలి. డిసిప్లిన్, డివోషన్ అండ్ డ్యూటీ. ఈ మూడింటి యొక్క తత్వముతోనే విద్యార్థి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సేవ చేయడానికి కొంత కంకణం కట్టుకోవడానికి అర్హుడవుతాడు. ఈనాడు ఈ పవిత్రమైనటువంటి మూడు స్వరూపములను త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ యొక్క స్వరూపాన్ని దూరము నెట్టి కేవలం ఎంఎస్సీ ఎంఏ అనేటువంటి యొక్క హైయర్ డిగ్రీ కోసమని ప్రాకలాడుతున్నాడు. కానీ హైయర్ నాలెడ్జికి పోవటం చేత జనరల్ నాలెడ్జ్ పూర్తి నశించిపోతుంటుండాలి.
1: విద్యార్థియో మే విశేషత తీన్ ప్రకారకి శక్తియా హోనీ చాహియె. యే హై డిసిప్లిన్, డివోషన్, ड्यूटी। इन तीनों के सहारे ही विद्यार्थी पवित्र समाज सेवा करने के योग्य होता है। लेकिन आज वह इन तीन पवित्र गुणों को दूर कर मात्र एमएससी एमए जैसी उच्च उपाधियों के लिए तरस रहा है, परंतु उच्च ज्ञान को पाने के प्रयत्न में वह सामान्य ज्ञान को పూరి తరహ ఖోతా జా రహా హై.
2: జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎంత విద్యావంతుడైనా కూడాను వాడు కేవలం బలహీనుడితోనే సమానము, ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు కేవలం అల్పుడితోనే సమానము. ఆంగ్ల విద్యాభిమానులు మాత్రమే అభివృద్ధి అవుతున్నారే కాని ఆత్మవిద్యాభివృద్ధులు మాత్రం ఏమాత్రం కూడాను కావటానికి పూనుకోవటం లేదు. ఆత్మవిద్యాభిమానం లేకున్నా ఆంగ్ల విద్య మనకు కేవలము ఒక బానిసత్వాన్ని అందిస్తుంది, కానీ భగవత్తత్వాన్ని ఏమాత్రం కూడాను అనుగ్రహించదు.
1: चाहे वह कितना ही विद्यमान क्यों न हो, परंतु सामान्य ज्ञान के न होने पर वह अत्यंत दुर्बल ही है। कितना ही विद्यमान क्यों न हो, परंतु वह अत्यंत अल्प ही है। अंग्रेजी शिक्षा में रुचि रखने वालों की संख्या बढ़ रही है, लेकिन आत्मविद्या में आगे बढ़ने में वे जरा भी प्रयत्नशील नहीं हैं। आत्मविद्या में रुचि के न होने पर अंग्रेजी शिक्षा हमें गुलामी ही प्रदान करेगी, कदापि भगवत तत्व प्रदान नहीं करेगी।
2: కానీ పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులను కూడా గౌరవించుకునేటువంటి జనరల్ నాలెడ్జ్ ఈనాడు పూర్తి కోల్పోతుంటున్నారు. ఎవరైనా ఇంటికి పెద్దలు వస్తే వారిని ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలనేటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ఈనాడు విద్యార్థులతో పూర్తి శూన్యమైపోయి ఉంటుండాలి. ఎక్కడికైనా వెళితే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ రీతిగా మనం ఉంటుండాలి అనేటువంటి యొక్క నిత్య జీవితం లోపల క్షణ క్షణమునకును అనుభవించవలసినటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ని కూడా పూర్తి కోల్పోతున్నారు. పెద్దల దగ్గర ఏ రీతిగా సంభాషించాలనేటువంటి యొక్క పలుకుల యొక్క పవిత్రతను కూడా ఈనాడు కోల్పోతున్నారు.
1: జన్మకే కారక్ एवं पालन पोषण के कर्ता धर्ता, माता पिता के प्रति आदर जताने के सामान्य ज्ञान से भी हम आज दूर होते जा रहे हैं। घर पर किन्हीं बड़े बुजुर्गों के आने पर उनका स्वागत कैसे करना चाहिए का सामान्य ज्ञान आज के छात्रों में शून्य होता जा रहा है। दैनंदिन जीवन में कहीं जाने पर किस प्रकार के कपड़े पहनने चाहिए, कैसा व्यवहार करना चाहिए के सामान्य ज्ञान से भी दूर होते जा रहे हैं। किन पवित्र शब्दों में बड़ों के साथ वार्तालाप करना चाहिए इसको भी भूलते जा रहे हैं।
2: ఇలాంటి జనరల్ నాలెడ్జ్ లేనటువంటి వారు విద్యార్థులు అవుతారా, విద్యాహీనులు అవుతారో మీరు చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గులుగా ఉంటుంటారు. ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడే, ఈనాడు పెద్దల దగ్గర వినయ భయ విశ్వాసంతో పలకరించినప్పుడే, ఈనాడు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీకు అట్టి గౌరవములు, అట్టి మర్యాదలు, అట్టి ఘనస్థానములు కూడాను నీకు ప్రాప్తిస్తాయి. ఈనాడే నీవు అట్టి పవిత్రమైనటువంటి మార్గంలో నీవు ప్రవేశించుకున్న భవిష్యత్తు నీకు అట్టి ఘనతను ఏమాత్రం కూడాను అందుకోవటానికి అర్హుడు లేనటువంటి పరిస్థితిలో ఆనాడు అవస్థలు పడవలసి వస్తుంది.
1: ఐసే సామాన్య జ్ఞాన సే శూన్య లోగోకు విద్యార్థి కహే अथवा विद्याहीन, इस पर स्वयं तुम्हें ही विचार करना चाहिए। आज बड़ों का आदर करने पर उनके साथ सभय एवं सविनम्र होकर वार्तालाप करने पर और माता पिता का आदर करने पर ही भविष्य में तुम्हें ऐसे आदर, सम्मान और उत्कृष्ट स्थान प्राप्त होंगे। आज ही तुम ऐसे पवित्र मार्ग में कदम नहीं रखोगे तो भविष्य में महानता पाने के लिए अयोग्य हो जाओगे और तुम्हें अनेक परेशानियों का सामना करना पड़ेगा।
2: మానవుడు నేను అను ప్రదేశం నుంచి మనము అనేటువంటి ప్రదేశమునకు సల్పనటువంటి ప్రయాణమే ఈ యొక్క జీవితము. కనుకనే మనము ఎవరికి వారు ఏదో వన్ వే ట్రాఫిక్ మాదిరి మనకు మాత్రమే పోవటము, మనను మాత్రమే గౌరవించాలని కోరుకోవటం లోపల ఈ మానవత్వంలో ఏమాత్రం కూడా ఆనందం లభించదు. మనము గౌరవించాలి, గౌరవాన్ని అందుకోవాలి, ఆనందం అందించాలి, ఆనందాన్ని అందుకోవాలి. ఇది కేవలం గివ్ అండ్ టేక్ గా ఉంటుంటారు, కానీ ఒక వన్ వే ట్రాఫిక్ గా ఉండకూడదు.
1: మానవ ద్వారా మే కే స్థాన్ సే హమ్ కే స్థాన్ తక్ కీ జానే వాలి యాత్రా హీ యహ జీవన్ హై। इस मानव जीवन में वन वे ट्रैफिक की भांति स्वयं के ही सम्मानित होने की इच्छा रखने में कोई आनंद नहीं है। हमें आदर करना चाहिए और आदर प्राप्त करना चाहिए। हमें आनंदित करना चाहिए और आनंदित होना चाहिए। यह गिव एंड टेक के रूप में होना चाहिए, न कि वन वे ट्रैफिक के रूप में।
2: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుడు కేవలం నీటిపైన వేసినటువంటి యొక్క తైలపు బొట్టు వలె ఏకాకిగా జీవించడానికి వీలు కాదు. కనుకనే వ్యక్తి యొక్క ఆనందం అంతా కూడాను సమాజం యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. సమాజం యొక్క ఆనందము విశ్వము యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక వ్యక్తి, సమాజము, విశ్వానందం అంతా కూడాను మనం ఒక హృదయానందంతో అనుభవించుకోవటానికి పూనుకున్నప్పుడు మనకు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కూడాను మనకు కొంతవరకు అర్థమవుతాయి.
1: దివ్యాత్మ స్వరూప్ విద్యార్థియో, పానీకి సతహ పర్ డాలీ గయి తేల్ కీ బూంద్ కీ భాంతి మానవ కా అకేలా జీవన్ బితానా సంభవ నహీ హై। इसीलिए व्यक्ति का आनंद समाज के आनंद पर आधारित है, समाज का आनंद वैश्विक आनंद पर आधारित है। अतः जब हम व्यक्ति समाज और वैश्विक आनंद को अपने हृदय में अनुभूत करते हैं तब दिव्यतापूर्ण आत्म तत्व से संबद्ध उपदेश हमें कुछ हद तक समझ में आते हैं।
2: యువకులైనటువంటి విద్యార్థి విద్యార్థినియులు కొన్ని పెడమార్గములు పట్టడానికి ఈ విద్యా విధానమే చాలా మూల కారణంగా ఉంటుండాలి. విద్యా విధానంలో కొంత మార్పు కలిగినప్పుడే ఈ విద్యార్థుల యొక్క దోషాన్ని కూడాను సర్దిద్దుకోవటానికి కూడాను వారు ప్రయత్నం సల్పవచ్చును. కనుక కేవలం లౌకికము భౌతికమైనటువంటి యొక్క విద్యా ప్రబోధలు మానవుల్ని కేవలం అధోగతికి కొనిపోతుంటుండాలి. నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యా ప్రబోధములు కొంత అభివృద్ది అయినప్పుడే ఈ విద్యా విధానం లోపల కొంత ప్రశాంతి ఏర్పడుతుందని కూడాను నా విశ్వాసం. దయా ప్రేమ అనేటువంటిది పూర్తి కోల్పోవటానికి ఈ యొక్క ధార్మికము ఆధ్యాత్మికము అనేటువంటి యొక్క భావములు వారికి మాత్రము తెలియకుండా పోవటమే కారణము.
1: యువ ఛాత్ర ఔర్ ఛాత్రాఓ కా బురే మార్గ్ పర్ చల్నే కా మూల్ కారణ యహ్ శిక్షా ప్రణాళీ హీ హై. శిక్షా ప్రణాళీ మే కుచ్ పరివర్తన్ కియే జానే పర్ హీ ये छात्र स्वयं के दोषों को सुधारने का प्रयत्न कर सकते हैं. मात्र लौकिक और भौतिक संबंधी शिक्षा के उपदेश मानव को अधः पतन की ओर ले जा रहे हैं. अतः स्वामी का विश्वास है कि शिक्षा प्रणाली में नैतिक धार्मिक और आध्यात्मिकता को बढ़ावा मिलने पर ही कुछ हद तक इस शिक्षा प्रणाली में प्रशांति स्थापित हो सकती है. उन्हें धार्मिक और आध्यात्मिक तत्वों का ज्ञान न होने के कारण ही वे दया और प्रेम से पूरी तरह दूर हो गए हैं.
2: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధిపరచుకొని తదుపరి ఆనందం అనేటువంటి దాన్ని అనుభవించి త్యాగం అనేటువంటి దానికి పూనుకొని సాక్షాత్కారం అనేటువంటి సన్నిధిని చేరేటువంటి ప్రయత్నానికి ప్రతి యువకుడు కూడాను ప్రయత్నం సల్పాలి. అన్ని మతముల యొక్క సారము ఆత్మశుద్ధిని మాత్రమే బోధిస్తుంటుండాలి. కనుకనే ఎట్టి మతాన్ని కూడాను మనం ద్వేషించక, ఎట్టి కులమును కూడాను మనం వేరుభావములతో భావించక, సర్వమతముల యొక్క సారము కాని, సర్వ కులముల యొక్క గమ్యము కాని, సర్వశాస్త్రముల యొక్క సంబంధము కాని ఏకత్వమైనటువంటి సత్యస్వరూపకంగానే మనం విశ్వసించడానికి పూనుకున్నప్పుడే మన విద్యా విధానాన్ని కూడాను మనం కొంత అర్థం చేసుకున్న వారమవుతాం.
1: ప్రత్యేక యువకు స్వయం మే ఆత్మవిశ్వాస్ కో బఢాకర్ आनंद का अनुभव करते हुए त्याग के लिए तैयार होकर साक्षात्कार के सान्निध्य में पहुंचने के प्रयत्न करने चाहिए. सभी धर्मों के उपदेशों का निचोड़ आत्मा की विशुद्धता ही है. किसी भी धर्म से द्वेष न करते हुए, किसी भी जाति से भेदभाव न बरतते हुए, सभी धर्मों के निचोड़ को, सभी जातियों के गंतव्य को, सभी शास्त्रों के संबंध को एकात्म सत्य स्वरूप की भावना से देखने का प्रयत्न करने पर ही हम कुछ हद तक हमारी शिक्षा प्रणाली को समझ सकते हैं.
2: ఈ ఒక్క నెల కూడాను అనేక మంది అనుభవజ్ఞులు పెద్దలైనటువంటి వారు అనేక రకములైనటువంటి యొక్క మతముల యొక్క సంబంధాన్ని కొన్ని అనుభూతులను అందుకున్నటువంటి యొక్క పవిత్ర జీవుల యొక్క చరిత్రను కాని భారతదేశమునందు మన సంస్కృతికి పవిత్రమైనటువంటి బలమును అందించినటువంటి మహాపురుషుల యొక్క పవిత్ర భములు కాని అందించేటువంటి వారు అనేక మంది వస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించుకుని దీనిని సద్వినియోగం చేసుకుని వారు చెప్పేటువంటి రత్నములైనటువంటి వాక్యములను మీ హృదయస్థానమునందు భద్రపరచుకుని తిరిగి మన భావి భారతోద్ధారకులుగా మీరు తయారైపోయి భారతదేశం యొక్క పవిత్ర సంస్కృతిని కూడాను తిరిగి మీరు పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనే విశ్వాసంతోనే ఈ సమ్మర్ క్లాస్ మేము ప్రారంభిస్తున్నాము.
1: ఇస్ పూరే ఏక్ మహీనే కే దౌరాన్ అనేక విద్వాన్ ఏవం అనుభవీ లోగ్ అనేక ధర్మో సే సంబంధ విషయో అనేక అనుభూతియా ప్రాప్త కర్ చుకే మహాన్ చరిత్రో కే బారే మే తథా హమారీ భారతీయ సంస్కృతి కో अपने पवित्र चरित्रों से सशक्त करने वाले महान व्यक्तियों के बारे में बताने के लिए आ रहे हैं. इस अवसर से लाभान्वित होते हुए, अवसर का सदुपयोग करते हुए उन महानुभावों के हीरे समान कथनों को अपने हृदयों में निक्षिप्त कर भारत के भावी निर्माता होते हुए पवित्र भारतीय संस्कृति का तुम सब पुनरुत्थान कर पाओगे। इसी विश्वास के साथ ये ग्रीष्मकालीन कक्षाएं चलाई जा रही हैं।
2: ఇందులో పాల్గొనేటువంటి యొక్క వారు మహా అదృష్టవంతులనే చెప్పవచ్చును. ఈ అదృష్టవంతమైనటువంటి యొక్క కాలమును అపవిత్రం పరచుకొనకుండా కొంత సద్వినియోగపరిచి విన్నటువంటివి అనుభవించినటువంటి యొక్క అనుభూతులను మీ భవిష్యత్తులో జీవితం నందు నిత్య ఆచరణగా మీరు ఉంచి ఇతరులకు దీనిని అందేటువంటి ప్రయత్నంలో పూనుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇనుమే భాగ్ లేనే వాలే अत्यंत भाग्यशाली हैं। इस मूल्यवान समय का सदुपयोग करते हुए तुम सब यहां सुने हुए विषयों को हृदयस्थ करते हुए प्राप्त अनुभवों को अपने भावी जीवन में आचरण में लाते हुए दूसरों के लिए आदर्श प्रस्तुत कर सकोगे। इसी आशा के साथ स्वामी सबको आशीर्वाद देते हुए अपने प्रवचन का समापन करते हैं। उपसंहार। ग्रीष्मकालीन कक्षाओं के अंतर्गत प्रदत्त अपने इस मधुर प्रवचन में भगवान बाबा ने भारतीय संस्कृति, गुरु शिष्य परंपरा, आध्यात्मिक शिक्षा की आवश्यकता जैसे विषयों पर संक्षेप में प्रकाश डाला है। स्वामी का स्पष्ट कथन है कि उपाधियों के लिए शिक्षा प्राप्त करना व्यर्थ है। स्वच्छ चरित्र के निर्माण हेतु शिक्षा समर्पित होनी चाहिए। व्यक्ति में सामान्य ज्ञान के न होने पर जीवन व्यर्थ ही है। अतः जीवन को समापन करते हैं। उपसंहार। ग्रीष्मकालीन कक्षाओं के अंतर्गत प्रदत्त अपने इस मधुर प्रवचन में भगवान बाबा ने

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, as far as business is concerned, every country has their own way of doing it, with all imitation, competition and so on. But in India, how should business be practiced? Bhagwan Sri Satya Sai Baba lovingly guides us today. Let us now listen to the second part of the Divine Discourse delivered to the MBA students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 14th of September 1986.
2: ముందు నేను చెప్పాను, మన యొక్క థాట్స్ కానీ మన యొక్క పలుకులు కానీ శబ్దములు కానీ ఇవన్నీ కూడాను ఎలాంటివిగా ఉంటుంటాయో అలావన్నీ కూడాను క్రమక్రమేణ మన జీవిత పర్యంతం కూడాను కాకుండా జీవితాంతం తర్వాత కూడాను దీని యొక్క ప్రభావం ఉంటూనే ఉంటుంటుంది.
3: సో వి హస్ ఆల్రెడీ టోల్డ్ ఎర్లియర్ దట్ వాట్ ఎవర్ థాట్స్ యు హావ్, వాట్ ఎవర్ వర్డ్స్ యూస్, వాట్ ఎవర్ సౌండ్స్ యూస్ will have their impact not merely during this particular life, their impact will be left even for the next lives to come.
2: ee shabda tarangam anetundi sarvatra untunnatundi yokka chaitanyam deene consciousness, ee consciousness lo ee yokka tarangamulanta kudanu leenam aipothunnayi.
3: All these sound waves get merged in consciousness.
2: ee consciousness anetundi sarvatra untundali.
3: Consciousness is all pervasive.
2: Inte kaakunda prathi shabdanni kudanu paiki gunipoyetvanti okka shakti ee srushtiki ichindeetundi bhagavantudu.
3: God has given that power to the creation which will enable these sounds to travel upwards.
2: Ippudu oka chinna udaharanam chudandi, ekku factories anta kattesesinam.
3: One small example, we have constructed a number of
2: factories nunchi ento poga bayal derutundali,
3: a lot of smoke is generated from these factories.
2: Inka bazar lo poyetunte carlu buslu lorrylu rickshaw veetu nunchi kuda ekku gaani oka poga ekku avutundali.
3: On account of the movement of innumerable vehicles in the streets also the smoke is generated.
2: Dani paina mana vantalu undeetunte poga kudanu leenamaipothundali.
3: And also the smoke coming out of cooking.
2: No, manam pil cheyukunte cigarettes bidilu ivi ee pogalanta kuda dantlo yeripothundadi.
3: The smoke coming out of the smoking of cigarettes and bidis also is joining all this.
2: Ivanni kudanu ee yokka pavitramainatundi yokka consciousness aa vidyut chakti tarangamulu yokka deen lopala cheripothunnayi.
3: All this smoke gets merged in the electric waves and consciousness. Then
2: daniki taginattuga ee botany teachers chettlanta kotte chestunnaru vaarinchinchalivi.
3: Another thing which is taking place is that we are felling the trees.
2: Kanuka carbon ekkuvaipothundi, oxygen taggipoyipothundadi.
3: Consequently there is increased quantum of carbon dioxide and less of oxygen.
2: కనుక ఈ యొక్క గాలి అంతా కూడాను మానవుల్లో ప్రవేశించి క్రమక్రమేణ ఈ ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, గుండె జబ్బులు వస్తుంటున్నాయి, బ్లడ్ ప్రెషర్స్ వస్తున్నాయి, ఇస్నోఫిలియాస్ వస్తున్నాయి, ఇంకా ఇంకా ఇంకా ఎన్నో కొత్త కొత్త పేర్లతో కూడాను ఆరోగ్యాలంతా చెడగొడుతున్నాం.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఏ నంబర్ ఆఫ్ న్యూ డిసీజెస్ అండ్ ఆల్సో ది హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇస్నోఫిలియా అండ్ సో మెనీ అదర్ డిసీజెస్.
2: ఇంకా అదృష్టం ఏమనుకోవాలంటే భగవత్ యొక్క సృష్టి లోపల చాలా విచిత్రమైనటువంటి సృష్టి ఉంటుండాలి, అది ఎవరు గుర్తించుకోలేరు.
3: ఫార్చునేట్లీ ఇన్ గాడ్స్ క్రియేషన్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ స్ట్రేంజ్ బట్ వెరీ హెల్ప్ఫుల్ థింగ్స్.
2: ఏమిటి ఆ విచిత్రం అంటే, భూమి పైన పుట్టినటువంటి ప్రతి గాలి కూడాను పైకి పోతుండాలి, ఆ శక్తి భగవంతుడు ఇవ్వటం చేతనే ఇంకా మానవులు కొంతవరకు బ్రతకడానికి వీలైంది. లేకపోతే అక్కడి గాలి అక్కడే నిలిచిపోయి ఉంటుంటే అందరూ మరణించేటువంటి వాళ్ళని ఒక్క క్షణములో.
3: Fortunately, such a strange thing is that there is a tendency for the wind to blow upwards, and therefore all this polluted air it is going upwards, and therefore people are not suffering.
2: Bhagavat yokka srushti chakka vichitramainatundi.
3: This is the strangely good thing about God's creation.
2: Idi andari shabdam kudanu ఉన్నతమైనటువంటి ఒక ఈథర్ అందులో పోయి రికార్డ్ అయిపోతుంటున్నది.
3: అండ్ ఎవ్రీ సౌండ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ హియర్ ఈస్ గెటింగ్ రికార్డెడ్ ఇన్ ఈథర్.
2: మనిషి ఉండినప్పుడు లేనప్పుడు కూడా ఆ శబ్దం శబ్దంగానే ఉంటుంది.
3: వెదర్ మ్యాన్ హూ హాస్ ప్రొడ్యూస్డ్ దట్ సౌండ్ ఎగ్జిస్ట్ ఆర్ డైస్,
2: దీనిలో యొక్క శబ్ద మార్పులు కానీ శృతి మార్పులు కానీ ఉండవు.
3: దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది సౌండ్ వెదర్ ఇట్ ఇన్ ది ట్యూన్ ఆర్ ఇన్ ద టోన్.
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
3: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్,
2: ఘంటసాల వెంకటేశ్వర రావు.
3: దేర్ ఇస్ ఎ సింగర్ కాల్డ్ ఘంటసాల వెంకటేశ్వర.
2: ఈయన జీవితంలో చాలా గానం చేసి అందరి హృదయాలు కూడా రమింపచేసినటువంటి వాడు.
3: డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ హీ సాంగ్ సో మెలోడియస్లీ అండ్ డిలైటెడ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్.
2: కానీ ఇప్పుడు ఘంటసాల చచ్చిపోయి 15 సంవత్సరాల వరకు కావస్తుండాలి.
3: ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ దట్స్ సిన్స్ ఘంటసాల డైడ్.
2: కానీ ఆ గ్రాండ్ ఫోన్ యొక్క దీన్ని లేక క్యాసెట్ ను ఇక్కడ రేడియోలో వేస్తే అన్ని ఇండ్లలోనూ అన్ని బజార్లో కూడా ఘంటసాల పాడుతున్నట్టుగానే వినిపిస్తుండాలి.
3: బట్ వాట్ ఎవర్ ఇస్ రికార్డెడ్ ఆల్రెడీ ఇన్ ది గ్రామోఫోన్ ప్లేట్ ఆర్ ఇన్ ది టేప్ రికార్డర్ యు ప్లే ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది రేడియో స్టేషన్.
2: కానీ ఘంటసాల చచ్చిపోయినాడు కదా, ఘంటసాల వాయిస్ ఎట్లా వచ్చింది ఇక్కడ?
3: Then you ask the question, well, Ghantasala is dead. How is it that his voice is heard?
2: ఎక్కడో మెడ్రాస్ లో రేడియోలో వేసినటువంటిది మన ఇంట్లో వచ్చి ఎట్లా వినిపిస్తుండాలి?
3: The program which is put in Madras radio station, how is it that we have been
2: radio in our own house? మన ఇంటికి ఏమైనా ఒక వైర్ కనెక్షన్ ఉందా? లేదు.
3: Is there a wire connecting the radio station and our house?
2: ప్రాకృతికంగా చూస్తే ఇలాంటి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కనిపించడం లేదు.
3: In a worldly way, you just see, you
2: don't find it. ఎక్కడ నుంచి వస్తుండాలి?
3: How are you getting this sound?
2: ఇదంతా కూడాను ఒక విధమైనటువంటి యొక్క శబ్ద తరంగమంతా విద్యుత్ తరంగంతో లీనమైపోయి వచ్చే ప్రయాణంలో అవుతున్నాయి.
3: All this sound is coming because of the sound waves merging with electric waves and then
2: విద్యుత్ తరంగములు ఈ యొక్క శబ్ద తరంగములు రెండు లీనమైనప్పుడు జ్యోతిర్తరంగము అనేటువంటిది బయలుదేరుతుంది.
3: When the sound wave merges into electric wave, then there will be a jyotir waves.
2: జ్యోతి తరంగం అనేటువంటి బయలుదేరేటప్పటికీ ఎన్ని శక్తులైనా ఎన్ని విధములైనటువంటి యొక్క అద్భుతములైన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
3: వన్స్ దిస్ రేడియన్స్ వేవ్స్ జ్యోతిర్తరంగాస్ టు ఎమర్జ్ దెన్ మెనీ మెనీ థింగ్స్ కెన్ బి అకాంప్లిష్డ్.
2: అదియే దైవ శక్తి అనేటువంటిది.
3: దిస్ ఈస్ డివైన్ పవర్.
2: ఈ తరంగముల చేత మానవాతీతమైనటువంటి కార్యములు కూడా చేయడంలో ఏ విధమైనటువంటి యొక్క ఆశ్చర్యము లేదు.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వేవ్స్ ది ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అండ్ సంథింగ్ ఇన్ ది
2: ఒక్కసారి సంకల్పించుకుంటే ఆ సంకల్పం ఒక రూపాన్ని ధరిస్తుంది.
3: ఇఫ్ వన్ గెట్స్ ఎ పర్టికులర్ థాట్ దట్ థాట్ టేక్స్ ఎ ఫార్మ్ ఆల్సో.
2: ఇప్పుడు నేను ఒక సంకల్పం తలుచుకున్నాను అనుకో, ఆ సంకల్పం క్రియారూపంలో రూపిస్తుంది.
3: ఇఫ్ స్వామి థింగ్స్ ఎ పర్టికులర్ థింగ్ ఇమీడియట్లీ ఇట్ బికమ్స్ ఎ యాక్ట్.
2: కానీ అందరికీ ఆ సంకల్పం ప్రసిద్ధి కానేరదు.
3: But all people will not have that capacity.
2: ఎక్కడ ప్యూర్ హార్ట్ సెల్ఫ్లెస్ హార్ట్ ఉంటుంటుందో ఆ ప్యూర్ హార్ట్ సెల్ఫ్లెస్ హార్ట్ ఉండేటువంటి వారికి అది గుర్తించడానికి వీలవుతుంది.
3: ఓన్లీ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ విత్ ఎ సెల్ఫ్లెస్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్ దిస్.
2: ఇక్కడ ఆ మెడ్రాస్ లో జరిగేటువంటి ఒక శబ్దములంతా కూడాను మన పుట్టపత్తిలో వినాలనుకుంటే ఆ శబ్దములకు సంబంధించినటువంటి ఒక రేడియో ఒకటి ఉండాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు హియర్ all the sounds which are the program from the Madras radio station in Puttaparthi, you should have a radio.
2: ఒక సంకల్పం నేను తలుచుకున్నాను అనుకోండి.
3: లెట్ us just say స్వామి హ్యాస్
2: 108 ఒక విలువైనటువంటి వజ్రముతో నా చిత్రం కావాలి అనుకున్నాను. ఇగో ఇది 108 చిత్రముతో ఉన్నటువంటి వచ్చేసింది. 108 డైమండ్స్ అంతా ఉంటాయి. ఇది అందరికి చూపించండి. ఈ సంకల్పం అనేటువంటిది ఒక్కతూరు వస్తే ఆ సంకల్పములు పూర్తి మారిపోతుంటాయి. ఆ సంకల్పము క్రియ ఒక్కతూరు జరుగుతుంటాయి. ఒకటి దాన్ని చక్కగా గుర్తించండి ఎట్లెట్లా ఉంది అని, దాన్ని మీరు చాలా జాగ్రత్త.
3: స్వామి హాస్ ఏ థాట్ నౌ దట్ దేర్ షుడ్ బి ఏ జ్యూయెల్ విత్ 108 జెమ్స్ స్టడెడ్ అరౌండ్ ఇట్ అండ్ ఇమీడియట్లీ హియర్ ది ఆర్నమెంట్ ఈస్ వెల్ వైల్ యూ జస్ట్ సీ ఇట్ యూ షుడ్ కీన్లీ అబ్జర్వ్ దట్ పర్టికులర్ థింగ్ ఆల్సో.
2: ఇప్పుడు ఒక తుపాకీ ఉంది.
3: Let us say that there is a gun.
2: ఈ తుపాకీ విడిచినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే తూరి జరుగుతాయి.
3: When the gun is operated, the sound and the bullet, they move at the same time.
2: ఒక్క తూరి ఏటు రెండవ తూరి శబ్దము రాదది. శబ్దము ఏటు ఒకే తూరి వస్తుంది.
3: There will not be a lapse of time between sound and the bullet.
2: ఇది దైవ సంకల్పం. సంకల్పం అనేటువంటి ఒక తూరి బుల్లెట్ వేస్తే అది క్రియ దాని యొక్క ఆనందము రెండు ఒక తూరి జరుగుతాయి.
3: God's thoughts are like that.
2: మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో కొన్ని సాధనలు చేసి కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత ఏదో ఫలసిద్ధి కలిగేటువంటివి ఉంటాయి. ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా ఉండేటువంటిది.
3: సమ్ పీపుల్ థింక్ దట్ బై అండర్టేకింగ్ సమ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వన్ గెట్ దీస్ పవర్స్. సచ్ ఎక్సర్సైజెస్ అండ్ సచ్ పవర్స్ విల్ బి ఆర్టిఫిషియల్ పవర్స్.
2: కనుక దైవత్వం అనేటువంటి దాంట్లో చక్కగా మీరు విచారణ చేస్తే దీనికి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరమే లేదు. దైవము ఏమైనా చేయగలడు. కారణం ఏమిటంటే అతను శారీరకంగా కాని ఒక మాటలతో కాని ఒక దీంతో ఉండేటువంటిది కాదు, అది కాన్షియస్నెస్ ఫామ్.
3: ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ యాక్టివిటీస్ అండ్ గాడ్స్ థాట్స్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దట్ వే. దోస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ ద బాడీ, ఇట్ ఎమనేట్
2: ఇక్కడ ఫ్రమ్ కాన్షియస్. లోకములో మూడు రకములైనటువంటి ఉంటున్నాయి వృత్తులు.
3: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్.
2: కాన్షియస్ తో సృష్టి చేసేటువంటి కొన్ని,
3: క్రియేషన్ కమింగ్ అవుట్ ఆఫ్ కాన్షియస్
2: అంటే మన సెన్సెస్ తో,
3: విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ సెన్సెస్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్.
2: సెన్సెస్ తో సృష్టి చేసేటువంటివి ఇది సామాన్యమైనటువంటిగా ఉంటుండాలి. మీరంతా కూడా సెన్సెస్ యొక్క ప్రసాదాలే.
3: థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ విత్ ద సెన్సెస్ దే ఆర్ వెరీ ఆర్డినరీ. ఆల్ ఆఫ్ యూ ఆర్ ది క్రియేషన్ ఆఫ్ ది సెన్సెస్.
2: ఇది సహజ సృష్టి.
3: దిస్ ఈజ్ ఎ న్యాచురల్ క్రియేషన్.
2: కాన్షియన్స్ తో సృష్టి చేసేటువంటి కొన్ని ఉన్నాయి.
3: దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ త్రూ కాన్షియన్స్
2: అనగా ఇది కొన్ని సాధనా సంకల్పముల చేతను, కొన్ని విధమైనటువంటి భగవద్ అనుగ్రహ ప్రసాదముల చేతను ఈ విధమైనటువంటి కాన్షియన్స్ అనేటువంటి దాంతో సృష్టి జరుగుతుంటాయి.
3: థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ విత్ కాన్షియన్స్ ఆర్ డన్ బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
2: కానీ కాన్షియస్నెస్ అనేటువంటి దాంతో వచ్చేటువంటిది సాక్షాత్ డివినిటీతో వచ్చేటువంటివి.
3: బట్ థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై కాన్షియస్నెస్ దే ఆర్ క్రియేటెడ్ ఓన్లీ బై ది విల్ ఆఫ్ డివినిటీ.
2: కనుక ఇలాంటి కాన్షియస్నెస్ అనగా దివ్యత్వంతో బయలుదేరేటువంటి దానికి ఏ యొక్క ఇది కూడా ఉంటుండదు. ఏ సీజన్ ఏ రీజన్ అవసరం లేదు. దీనికి సాక్ష్యం అనేటువంటిదే ఉండదు.
3: ఫర్ థింగ్స్ క్రియేటెడ్ విత్ హెల్ప్ ఆఫ్ కాన్షియస్నెస్ బై డివినిటీ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ రీజన్.
2: దాన్ని ఏ రకంగానైనా మనం మార్చవచ్చు.
3: ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇన్ టు ఎనీథింగ్ ఎల్స్.
2: అబ్బాయిని అమ్మాయిగా మార్చవచ్చు, అమ్మాయిని అబ్బాయిగా మార్చవచ్చు.
3: ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఏ బాయ్ ఇన్ టు ఏ గర్ల్ అండ్ ఏ గర్ల్ ఇన్ టు.
2: ఒకటి మార్చేటువంటి యొక్క శక్తి ఉండినప్పుడు ఇంకోటి మార్చేటువంటి శక్తి ఎందుకు ఉండకూడదు?
3: ఇఫ్ వన్ హ్యాస్ ది పవర్ టు బ్రింగ్ అబౌట్ వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఇస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ ది అదర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో.
2: కనుక ఒకటిని మార్చగలిసినటువంటి మార్చగలదగినటువంటి శక్తి ఎన్నింటినైనా మార్చగలదు.
3: ద పవర్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మెనీ థింగ్స్.
2: కనుకనే మనము ఈ కాన్షియస్నెస్ అనేటువంటి యొక్క తత్వాన్ని హృదయంలో ఉంచుకొని మనం ప్రాకృతమైనటువంటి యొక్క ఈ యొక్క కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి.
3: దేర్ఫోర్ వీ హ్యావ్ టు కీప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ అవర్ హార్ట్ అండ్ అండర్టేక్ ఎనీ పర్టికులర్ వర్క్.
2: ఇక్కడ మానవునికి రెండు విధములైనటువంటి శక్తి ఉంటుండాలి.
3: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పవర్ ఎండోర్డ్ ఆన్ మ్యాన్.
2: ఒకటి ఏమిటంటే ఇండివిజువల్ ఫ్రీడమ్ ఒకటి ఉంటుండాలి, ఫండమెంటల్ లా ఒకటి ఉండాలి.
3: దీస్ టూ ఆర్, వన్ ఈజ్ ఇండివిజువల్ ఫ్రీడమ్, ది సెకండ్ ఈజ్ ఫండమెంటల్ లా.
2: ఈ ఇండివిజువల్ ఫ్రీడమ్ లోపల నీ ఇష్టం కొద్దీ నీవు చేయవచ్చును, నా ఇష్టం కొద్దీ నేను చేయవచ్చు.
3: విత్ రెఫరెన్స్ టు ఇండివిజువల్ ఫ్రీడమ్ ఈచ్ వన్ ఈజ్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్.
2: కానీ ఫండమెంటల్ లా అనేటువంటిది నాకు మీకు అతనికి ఇతనికి అందరికి ఒక్కటే.
3: ఆన్ ది కాంట్రరీ, ఫండమెంటల్ లా ఈజ్ కామన్ ఫర్ ఆల్ ది పీపుల్ కన్సర్న్.
2: ఇక్కడ ఈ ఫండమెంటల్ లానే ధర్మము అని చెప్తూ వచ్చారు.
3: ఫండమెంటల్ లా మే బి డిస్క్రైబ్ ట్రూలీ
2: నీవు ఏ విధమైనటువంటిదైనా నువ్వు చేసుకోవచ్చు.
3: ఇన్ యువర్ ఓన్ హోమ్ వాట్ ఎవర్ యూ వాంట్ డూ యూ కెన్ డూ.
2: కానీ సమాజంలో బజారులో మనం వచ్చినప్పుడు పది మందితో పాటే మనం నడచాలి.
3: బట్ వెన్ యూ కమ్ టు ద స్ట్రీట్ ఆర్ వెన్ యూ కమ్ టు ద సొసైటీ,
2: చిన్న ఉదాహరణ,
3: యూ హ్యావ్ టు కన్ఫార్మ్ టు సర్టన్ రూల్స్.
2: నీవు ఎక్సర్సైజ్ చేసి నీ బాడీని బిల్డప్ చేసుకోవాలనుకుంటావు.
3: లెట్ అస్ సే దట్ యు వాంట్ టు బిల్డ్ అప్ యువర్ ఫిజికల్ బాడీ.
2: కరెంట్ తీసుకుంటావు, కసరత్ చేస్తుంటూ ఈ కంపౌండ్ లోపల నువ్వు ఏమైనా చేసుకోవచ్చును, నీ టెరెస్ పైన ఏమైనా నువ్వు చేసుకోవచ్చును.
3: యూ టేక్ ద నెససరీ ఇన్స్ట్రుమెంట్ అండ్ డూ ఎక్సర్సైజెస్ ది వే దట్ యు వాంట్ టు ఇన్ యువర్ ఓన్ కాంపౌండ్ ఆన్ ది రూఫ్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్.
2: కానీ నాకు మిద్దె పైన స్థలం లేదు, నాకు కంపౌండ్ లో ప్లేస్ లేదు అని మంచి మెయిన్ రోడ్ లోపల వచ్చేసి నువ్వు కసరత్ చేసుకుంటూ కూర్చుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాడు.
3: But if you say that there is no sufficient space inside the compound or on the roof of your house, you go to the street and you go on behaving in any way that you want, police will come and arrest you.
2: Bazaarlo pravartinche samayam lopala manamu andariki sambandhinchinatundi reetiga manam pravartinchali.
3: When you are conducting yourself in the streets, you have to conduct in such a way that is acceptable to all the people.
2: బయట వ్యక్తికి రెండవ వ్యక్తికి ఏ విధమైన స్వతంత్రం ఉంటుండదో ఆ విధమైన స్వతంత్రమే నీకు ఉంటుండాలి.
3: యు హవ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ యువర్ ఫ్రీడమ్ ఈజ్ ది సేమ్ యాజ్ ది ఫ్రీడమ్ ఆఫ్ అదర్ పీపుల్. అదర్ పీపుల్ ఆల్సో హావ్ ది సేమ్
2: ఇతరుల యొక్క స్వాతంత్రమునకు అడ్డు తగలనటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవించినప్పుడే ఇది ఫండమెంటల్ లా అంటాం.
3: ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ డజంట్ క్లాష్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్ ఈజ్ ఫండమెంటల్ లా.
2: అనగా ఏమిటి? నా ఫ్రీడమ్ నాది అని చెప్పని కేవలం స్వార్థంగా మనం వెళ్ళరాదు.
3: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ దట్ వెల్ యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ సాటిస్ఫాక్టరీ వే.
2: ఈ విధంగా ఫండమెంటల్ లా అనేటువంటిది నాకు మీకు అందరికి ఒకటిగానే ఉంటుంటుంది.
3: దిస్ వే ఫండమెంటల్ లా ఈజ్ కామన్ ఫర్ వన్ అండ్ ఆల్.
2: ఈ యొక్క ఫండమెంటల్ లాను మనం ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
3: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ have to recognize this fundamental law.
2: ఇది గుర్తించినప్పుడే మన యొక్క తత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
3: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ఫండమెంటల్
2: లా, ఫండమెంటల్ లాను గుర్తించేటువంటిది సరి అయినటువంటి ఎన్వైర్న్మెంట్.
3: ట్రూ ఎన్వైర్న్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్.
2: అందరూ చూచారా? దేన్ని గమనించారు? మీరు చెప్పండి చూద్దాం. అందరూ చూచారు కదా? ఇప్పుడు అదే ఇదిని మరొకసారి మారుస్తాను. ఇదిగో ఇప్పుడే మారిపోయింది. ఇది ఇంకొక రకంగా వచ్చింది. చూడండి, చూసారా? ఇంకొక 108 రెస్టోన్స్ చూసారా? ఏమి ఇంతకుముందు ఎట్టి ఉంటుంది అది? ఇది ఇంకొక స్టేజ్. అది ఇంకొక రకంగా మారుస్తాను. ఈ విధంగానే అది సంకల్పం. ఒక్కతూరి సంకల్పం అంతే అయిపోతుంది. అందుకోసమనే మొట్టమొదటి దానిని చక్కగా గుర్తించమని చెప్పాను. ఆ స్టోన్స్ వేరు, ఈ స్టోన్స్ వేరు, అంత ఉంది. ఇప్పుడు మరి వేరైపోయింది. ఎస్ ఎస్ వచ్చేసేసింది అన్నిటికన్నా. ఆ అన్ని చుట్టుకొని పోయింది. అదే వేవ్స్, అదే విద్యుత్ తరంగాలు.
3: స్వామి ఆస్క్డ్ యూ టు అబ్జర్వ్ ది అర్లియర్ ద జ్యూయల్ వెరీ కేర్ఫుల్లీ. నౌ దేర్ ఇస్ ఎ చేంజ్ దూ కెన్ అబ్జర్వ్ దిస్ చేంజ్ బై మియర్లీ స్వామి సంకల్ప. దిస్ ఇస్ చేంజ్. స్వామి కెన్ చేంజ్ లైక్ దిస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్.
2: మొట్టమొదట ఇది కొంచెం పదార్థాలతో ప్రారంభమవుతుంది. స్వామి యొక్క తరంగాలు క్రమక్రమేణ దేహంతోనే తయారవుతుంది.
3: స్వామీస్ లీలాస్ విల్ కమెన్స్ విత్ ది ఆబ్జెక్ట్స్ టు
2: కనుక మన మేనేజ్మెంట్ కోర్స్ చదివేటువంటి పిల్లలంతా కూడాను ముఖ్యంగా మనము ఒక నిజాయితీ నీతితో మనం దీనిని పోషించడానికి ప్రయత్నించాలి.
3: ద స్టూడెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్స్ విల్ హావ్ టు డెవలప్ ది
2: మొట్టమొదట ఈ వాల్యూని మీరు చక్కగా గుర్తించుకోండి.
3: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ హావ్ టు రికగ్నైజ్ యువర్ ఓన్ వాల్యూ.
2: నేను మనిషిని అనుకుంటా, నేను మనిషిని కాదు. ఈ వాల్యూని గుర్తుంచుకోండి.
3: యూ హావ్ టు రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ దట్ యూ థింక్ దట్ యువర్ మ్యాన్, యూఆర్ నాట్ రియలీ మ్యాన్.
2: నాకు మనసు ఉంది అనుకుంటా, నువ్వు మనసు కాదు. దాన్ని గుర్తుంచుకోండి.
3: యూ థింక్ దట్ యూ హ్యావ్ ఎ మైండ్ బట్ యు ఆర్ నాట్ ద మైండ్.
2: దీనిని వేదాంతం నందు ఏ విధంగా చెప్పారు? నేతి నేతి నేతి నేతి అన్నారు. నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్. ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ మైండ్, ఐఎమ్ నాట్ బుద్ధి, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అంతఃకరణ, ఐఆమ్ ఐ. దీన్ని గుర్తుంచుకోవాలి.
3: In the Vedantic parlance, this has been described in terms of negation. Neti, neti, neti. I am not the body, I am not the mind, I am not the intelligence, I am not chitta, I am not...
2: కనుక ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే ప్రాపంచిక దృష్టి లోపల మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, బాడీ, ఈ అన్నింటి యొక్క ఏకత్వంతోనే మనం మానవత్వాన్ని అనుభవిస్తున్నాం.
3: But actually what we are experiencing in the day-to-day life is, we are living a life with the combined support of...
2: దేహం యొక్క స్వరూపం కాదు.
3: Combined support of all these things. We are not body.
2: అందుకోసమని నేను బేస్తువారం చెప్పాను.
3: That is why Swami declared last
2: time. దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము, మహాకారణము. ఈ మహాకారణ సంబంధమైనటువంటిది ఆత్మతత్వం. అదే నీవు. ఈ ఆత్మభావంతో నీవు ఏ కార్యములు ఆచరించినప్పటికీ అవన్నీ కూడా నువ్వు పరిశుద్ధమైనట్టుగానే, సత్యమైనటువంటివి గానే అనుభవిస్తావు.
3: Last Thursday Swami declared that there is gross body, there is subtle body, there is causal body. And there is a Mahakarana form. And ikkada, that particular Mahakarana is Atma Tattva. With that particular feeling, whatever work you do, you will be doing correct things.
2: Veetine Brahma, Vishnu, Maheshwara anetundi perlato anubhavistu vachar.
3: These very three things are experienced in the form of Brahma, Vishnu, Maheshwara.
2: Ivanni kudanu ee yokka ముద్రలు ఉంటున్నాయి, షణ్ముద్రలు అని.
3: దేర్ ఆర్ షణ్ముద్రాస్.
2: పూర్వం చెప్పాను ఈ షణ్ముద్ర లోపల ఏ విధమైనటువంటి ముద్ర చేత ఏ విధమైనటువంటి యొక్క ఏకాగ్రతను మనం సంపాదించవచ్చును.
3: ప్రీవియస్లీ స్వామి హెస్ ఎక్స్ప్లెయిన్ దట్ విత్ వాట్ టైప్ ఆఫ్ ముద్ర వాట్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కుడ్ బి ఎక్స్పీరియన్స్డ్.
2: దీనికి సంబంధించినటువంటివి కొన్ని షడ్వికారమైనటువంటి జ్యోతులు కూడా ఉంటున్నాయి.
3: విత్ రెస్పెక్ట్ టు దీస్ షణ్ముద్రాస్ దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ జ్యోతి.
2: వీటిని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం అనేటువంటి రూపంలో ఇక్కడ మీకు తెలుపుతూ వస్తుంటాయి.
3: ద సేమ్ థింగ్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూలాధార, స్వాధిష్టాన అండ్ మణిపూరక.
2: ఈ తత్వములు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటున్నాయి, ఏ ఏ యొక్క ముద్ర ఏ విధమైనటువంటి దాన్ని సృష్టిస్తున్నాయి అనేటువంటిది మనము వచ్చే బేస్వార నాడు చెప్పుకుందాం.
3: నెక్స్ట్ థర్స్డే విల్ స్పెండ్ ఎ లిటిల్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ టైప్స్ ఆఫ్ ముద్ర విల్ హెల్ప్, వాట్ టైప్ ఆఫ్ జ్యోతి అండ్ క్రియేషన్. నెక్స్ట్ థర్స్డే విల్ బి స్పెండింగ్ ఎ లిటిల్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్.
2: కనుక మనము ఈ ఎన్వైర్న్మెంట్, ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది మనకు హృదయం నుంచి హృదయానికి కమ్యూనికేషన్ కావాలి.
3: ఇన్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇన్ కమ్యూనికేషన్ దేర్ షుడ్ బి
2: మన వాతావరణం అంటే ఏది వాతావరణం అంటే మన ప్రేమతత్వమే, మన సత్య స్వభావమే మన యొక్క వాతావరణంగా మనం మారిపోవాలి.
3: When we think of environment, it is the environment of love. It is the environment of this love environment and environment of truth will have to be understood.
2: కనుక MBA పిల్లలు లేకపోతే ఇంకా మిగిలినటువంటి విద్యార్థులు కూడాను తగినటువంటి దీంట్లో కొంత మన విలువను మొట్టమొదటి గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
3: Therefore, MBA students will have to first recognize ది వాల్యూ.
2: ప్రపంచంలో ఎన్నో MBA కాలేజెస్ అంతా ఉంటున్నాయి, ఇన్స్టిట్యూట్ అంతా ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్
2: స్థాపించడంలో ఉన్నటువంటి విశేషం ఏముండదు.
3: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ స్టార్టింగ్ MBA ప్రోగ్రామ్ ఈవెన్ హియర్?
2: ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మానవత్వం యొక్క విలువలను కూడా మనం గుర్తించాలి.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ వీ హావ్ టు రికగ్నైజ్
2: మానవతా విలువలే లేకుండా పోతే మనము ఈ ప్రాకృతమైనటువంటి విలువలతో ఏమీ ఉపయోగం ఉండదు.
3: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ ది వాల్యూస్ అసోసియేటెడ్ విత్ ద నేచర్ ఆర్ యూజ్లెస్.
2: కనుక మొట్టమొదట హ్యూమన్ వాల్యూస్,
3: సత్యము,
2: ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదింటి యొక్క తత్వము మన ఐదు ప్రాణములుగా మనం భావించాలి.
3: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దీస్ 5 వాల్యూస్. Truth, righteous conduct, peace, love and non-violence.
2: ఎలాంటి సందర్భమునందైనా కూడాను మనము అసత్యానికి సాధ్యమైనంత వరకును పాల్పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ద్వేషమయం కానీ అసూయమయం అక్కడ రావడానికి కూడా వీల్లేదు, కొన్ని వేల మైళ్ళు కూడా దగ్గర రావడానికి వీల్లేదు.
3: వాట్ ఎవర్ వైబ్రేషన్స్ కమ్ ఫ్రమ్ స్వామి ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. దేర్ కెనాట్ బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఫ్రమ్ స్వామి.
2: ఈ సెల్ఫిష్నెస్ అనేటువంటిది అస్సలు చింతనే రావడానికి వీల్లేదు.
3: Selfishness can never come anywhere near
2: నాలు పూర్తి ఏ సమయం నందు కానీ ఈ సెల్ఫిష్ అనేటువంటిది రానే రాదు.
3: అట్ నో టైమ్ కెన్ సెల్ఫిష్నెస్
2: ఈ వైబ్రేషన్ ను ప్రసరింపజేసినందుకు అందరు కూడా ఆ విధమైనటువంటి ప్రేమతోనే లీనమైపోతుంటారు.
3: దట్ ఈస్ వై ఆల్ ది వైబ్రేషన్స్ ఆఫ్ లవ్ ఎమినేట్ ఫ్రమ్ స్వామి అండ్ క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ ఫర్ లవ్. వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
2: సుప్రీం కోర్ట్ జస్టిస్ ఎరాడి ఇక్కడే ఉంటున్నాడు. ఒకతూరు నేను కేరళకు పోయాను 15 సంవత్సరాల పూర్వం.
3: హియర్ ఈస్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ ఎరాడి. 15 ఇయర్స్ బ్యాక్ వన్ స్వామి వెంట కేరళ.
2: అప్పుడు ఈ ఎరాడి మన సత్యసాయి ఆర్గనైజేషన్ లో స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వాడు.
3: అట్ దట్ టైమ్ జస్టిస్ ఎరాడి వాస్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ కేరళ,
2: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్.
3: హీ వాజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది సెంట్రల్ ట్రస్ట్.
2: అప్పుడు పబ్లిక్ అంతా కూడా ఎర్నాకుళంలో కొన్ని లక్షల మంది అంతా చేరిపోయినారు ప్రజలు.
3: ఇన్ దట్ అకేషన్ దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ పీపుల్ హూ హాడ్ గ్యాదర్డ్ ఇన్ ఎర్నాకులం ఫర్ ఎ మీటింగ్.
2: ఇంకా కేరళ సమయస్థానం మీకు తెలిసినటువంటిది చాలా మంది 3/4 కమ్యూనిస్ట్.
3: ఆల్ ఆఫ్ యు నో దట్ 3/4 ఆఫ్ ది పీపుల్ ఇన్ కేరళ ఆర్ కమ్యూనిస్ట్.
2: దాంట్లో IGP ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజన్ అని ఆయన కూడా సత్యసాయి ఆర్గనైజేషన్ లో పనివాడు.
3: దేర్ వాజ్ వన్ రాజన్ IGP, he was also a member of Satya Sai organization at that time.
2: నా యొక్క స్వభావం ఏమిటంటే ఏ సమావేశంలో పోయినప్పటికీ పోయి ఏదో బెల్లం కొట్టుకుంటారా మాదిరి స్టేజ్ పైన కూర్చోవటం నా స్వభావం కాదు.
3: స్వామీస్ నేచర్ ఈజ్ నాట్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్, హీ టెన్స్ టు గో రౌండ్ అండ్ మీట్ ఆల్ ద పీపుల్.
2: నేను ఒక్కతూరు అంతా రౌండ్ కొట్టుకుని వచ్చి తర్వాత స్టేజ్ కి వచ్చేది నా స్వభావం.
3: ఓన్లీ ఆఫ్టర్ స్వామి గోస్ వన్ రౌండ్ టు విత్ డివోటీస్ దెన్ ఓన్లీ హీ విల్ కమ్ బ్యాక్ టు ద స్టేజ్ అండ్ హీ
2: సెంటర్ లో బయలుదేరినాను పోతున్నాను.
3: స్వామి ఇన్ హిస్ యూజువల్ రౌండ్ హీ వాస్ గోయింగ్ ఇన్ ద సెంటర్.
2: ఒకవైపున ఎరాడి ఉన్నాడు, ఒకవైపున రాజన్ ఉన్నాడు, ఇద్దరు కూడా వెంట వస్తున్నారు బాడీ గార్డ్స్ మాదిరి.
3: ఆన్ వన్ సైడ్ ఎరాడి అండ్ ఆన్ ది అదర్ సైడ్ మిస్టర్ రాజన్ దేవర్ కమింగ్ దేవర్ గోయింగ్ విత్ స్వామి లైక్ బాడీ గార్డ్.
2: కొంచెం దూరం పోయేటప్పటికి స్వామి చాలు చాలు ఇంక వెనక్కి పోదాం వెనక్కి పోదాం అంటున్నారు.
3: ఆఫ్టర్ స్వామి వెంట్ ఎ లిటిల్ డిస్టెన్స్ దే ప్రే టు స్వామి, స్వామి విల్ గెట్ బ్యాక్.
2: లేదు నేను పూర్తి రౌండ్ అంతా చుట్టుకొని రావాలని నేను చెప్తున్నాను.
3: స్వామి సెడ్ వెల్ నో నో లెట్ అస్ గో వన్ ఫుల్ రౌండ్.
2: వాళ్ళు అలౌ చేయటం లేదు. ఐజీపీ అడ్డం వచ్చి తిరిగాడు, స్వామి ఇంక వద్దు వెనుక పోదాం వెనుక పోదాం అంటున్నాడు.
3: దేవర్ నాట్ అలవింగ్ స్వామి. ఐజీపీ వెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి అండ్ ప్రే టు స్వామి, స్వామి విల్ గెట్ బ్యాక్.
2: వెనుక వైపు అంతా కూడా కమ్యూనిస్ట్ ఉంటుండేది, చాలా దుర్మార్గంగా ఉంటున్నారు, ఏమేమో చేయాలని సంకల్పించుకుంటున్నారు, కనుక అక్కడ పోవటమే వద్దు వద్దు వద్దు అని చాలా ప్రార్థిస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు.
3: దేవర్ ఇంప్లోరింగ్ స్వామి, praying to Swami, holding his feet, Swami, let us not go that side. There are very dangerous people, communists.
2: Sai Baba yokka tattva vettadante kulle vaalle diruga kulikevaadu.
3: Swami's principle and Swami's nature is to go on giving all the more, I mean, joy, when there are people who are suffering from jealousy.
2: Yavaru chestunnaru vaalla daggariki povalani naa ishtam.
3: Swami's plan is to go to that particular person who has a lot of hatred against Swami.
2: Inka Swami cheppite vineetvanti swabhamlo ledu anukuntaru vaallu chaala viraminchukunnaru paapo.
3: They came to the conclusion that Swami is not prepared to listen to their
2: nenu prayer puramu itta untunnaru vallandaru. Aa communist leaders anta itta untunnaru, ee chusteke bhayankaranga untunnaru.
3: They were giving a very ferocious and very, aggressive pose against Swami.
2: Oka yuddhaniki siddhanga undirete pose lo unnaru.
3: As if they are ready to fight.
2: Nenu vellanu.
3: Swami went there.
2: Nenu vallandarni chusi okka thuri navvinanu.
3: Swami went to them and
2: andaru vallu navvinaru, rendu chetulu chechinaru, namaskaralu chesaru.
3: All of them responded with a smile, folded their hands and offered namaskar.
2: Yad bhavam tad bhavatihi. Manalo vaari pai dvesham unte kada vaaru manam deshinchadaniki.
3: Reaction depends upon your own feeling. If you are having love for them,
2: undinappudu vaallalo desham raavadaniki avakasame ledu.
3: If Swami has love for them, how can they hate Swami at all?
2: Oka chinna udaharana chudandi meeru.
3: One small example.
2: Oka talli oka chanti biddani ettukoni pothuntadi ekkado polam paina.
3: Mother was carrying her child in a field.
2: ఆ తల్లి వెనకల నీవు నడుస్తున్నావు అనుకో.
3: Let us just assume that you are walking along with that mother.
2: నీవు చాలా అయోమయ స్థితిలో ఉంటున్నావు ఆ సందర్భంలో.
3: Let us also think that you are in a state of confusion.
2: ఆ చంటి బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
3: And that child looks at you and smiles sweetly.
2: తక్షణమే నీలో నుంచి నవ్వు వస్తుంది.
3: Immediately you also respond with a smile.
2: ఇది ప్యూర్ యొక్క హృదయం యొక్క వైబ్రేషన్.
3: This is the result of the vibrations of a pure heart.
2: Etti swarthamu ledu, etti dveshamu ledu, etti asuya ledu, pavitramaina hrudayamu. Aa chanti bidda manam chusi navvinappudu ee rakshasudu aa biddanu chusi navvada? Rakshasudaina sari navvutadu, kanukane aa vibration alantidiga untuntadi. Swami yokka tattvamulo elanti bhedamulu, elanti dveshamulu, elanti asuyalu lenappudu parulo enduku asuyalu vastuntayi? Kanuk ee vidhanga asuyalu vastunnayatante idi vaari vaari karma.
3: When the innocent child laughs sweetly, it is bound to get a response of a sweet smile. Even if
2: you meerandaru kudanu oka pavitramainatvanti oka hrudayallo kaligi undinappudu ee prapanchamanta kudanu okka ruthi meer chuttukoni vachi prapanchamanta marpu vachesestundi.
3: Therefore, if only you have a very sacred heart, you'll be able to conquer the entire world.
2: Kanuka motta motta mimmalu meer manage cheskovadaniki nerchukondi.
3: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రై టు మేనేజ్ యువర్ సెల్ఫ్.
2: ఏదో ఒక ఫ్యాక్టరీస్లో ఒక కంపెనీలు మేనేజ్మెంట్ చేసుకోవడం నేర్చుకుంటే నీకు పొట్ట నిండుతుందే కానీ జీవితం సార్థకం కాదు.
3: If only you know how to manage the factories, you may eke out your living.
2: లోకంలో ఈనాడు ఏ విధమైనటువంటి చావు వస్తే సార్థకమని చావు మంచిది కోరుతుంటారు.
3: These days people are praying for a noble death.
2: ఏ విధమైనటువంటి ముహూర్తంలో పుడితే మంచిదిగా ఉంటుందనో బర్త్ను సరైన రీతిలో పుట్టాలని యోచన చేస్తుంటారు.
3: People will be thinking that they should be born on an auspicious moment so that they can have a good life.
2: కాని నేను కోరేది మంచి బర్త్ మంచి డెత్ కాదు మంచి జీవితం కోరుతున్నాను.
3: But Swami wishes that we should always have a good life, not a good birth and not a good death. Good life we should have.
2: కనుక మీరు మంచి జీవితాన్ని సాధించండి.
3: Therefore, try to
2: మీ ద్వారా డెవలప్ యొక్క వాతావరణాన్ని మార్చండి.
3: Through you, you bring about a change in the environment.
2: మీ ఇంద్రియముల యొక్క కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందో నీ జీవితం యొక్క కమ్యూనికేషన్ ఆ విధంగా మార్చుకోవాలి.
3: Depending upon the communication that you get from your senses, the communication in your life will be
2: changed. ఎంత పవిత్రంగా ఉందో ఒక్కసారి మీరు యోచన చేసుకోండి.
3: You think about this particular thing.
2: నీ ఒక రోడ్లో నడుస్తున్నావు అనుకోండి.
3: Suppose you are walking on a road.
2: కన్ను ఒక తారను చూచింది రోడ్డు పైన.
3: I has noticed a thorn on the road.
2: తక్షణమే మీ కాలు దాటుకుంటుంది దాన్ని.
3: Immediately the leg crosses over the
2: కాలు ఎక్కడ ఉంది కన్ను ఎక్కడ ఉంది.
3: Where is eye and where is leg?
2: ఈ కన్ను పోయి కాలుకి ఏమైనా చెప్పిందా?
3: Has I communicated to the leg?
2: లేక కాలేమైన కన్నును అడిగిందా?
3: Has leg asked any question with the eye?
2: అంతర్ సంబంధం, internal thoughts, internal connection.
3: This is internal thought and internal connection.
2: ఈ కనెక్షన్ ఈ దేహానికి ఏ విధంగా ఉంటుందో ఈ దేశం యొక్క కనెక్షన్ ఆ విధంగా మనం పెంచుకోవాలి.
3: Just as there is such a strong internal connection inside the body, we have to develop the same kind of connection in the country.
2: ఒకవేళ కన్నేమైనా చూడకుండా ఉండినప్పుడు కాలు పొరపాటుతో ఆ ముళ్ళు పైన కాలు పెట్టవచ్చు.
3: లెట్ అస్ సే దట్ ఐ డిడ్ నాట్ నోటీస్ ది థార్న్ అండ్ ది ఫుట్ ఫెల్ ఆన్ దట్ పర్టికులర్ థార్న్.
2: అప్పుడు కాలికి బాధ కలుగుతుంది.
3: కాన్సిక్వెంట్లీ ది ఫుట్ ఈస్ హర్ట్.
2: కాలికి బాధ కలిగినప్పుడు కన్ను ఎంత బాధపడుతుంది?
3: వెన్ ది ఫుట్ ఈస్ హర్ట్ హౌ మచ్
2: ఇది ఐదు దోషం కాదు.
3: How much the eye feels for it, it is not the mistake of the
2: leg foot.
3: Leg.
2: కారణం ఏమిటి? కాలికి కన్నులు లేవు.
3: Leg does not have an eye.
2: కన్నులు ఉన్నది నేను. నేను చూడకపోవటం చేతనే కాలికి దెబ్బ తగిలింది అని ఆ పశ్చాత్తాపంతో కన్నంతా ఏడుస్తుంది పాపం.
3: Eye feels that it is capable of seeing. It has not seen. Therefore the foot is hurt.
2: కనుక తన దోషాన్ని తాను గుర్తించుకుని పశ్చాత్తాపటమే ప్రాయశ్చిత్తము అని.
3: Recognizing one's own defect and repenting for that is real.
2: అంటికి కాలికి ఇంత ఏ విధమైనటువంటి సంబంధం ఉందో మనకు దేశానికి మన దేహానికి ఆ విధమైన సంబంధాన్ని చేకూర్చుకోవాలి.
3: వాట్ ఎవర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది ఫుట్ అండ్ ది ఐ, ది సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద కంట్రీ.
2: అది పెంచుకునే నిమిత్తమై మేము ఈనాడు MBA క్లాసెస్ మన ఇన్స్టిట్యూట్ లో ప్రారంభించాము.
3: We have started MBA program in the institute in order that we develop this kind of communication and relationship.
2: Ikamuna sukimpa hemataraka vidya paramana sukimpa brahma vidya ee eha vidyalu para vidyalu rendintu dwarane janma sarthakam cheyinchukovalani ee vidhamainatvanti classes anta pedutunnam.
3: This kind of programs are started in the institute so that it will enable you to eke out a livelihood essential for this world and also take care of the world outside, the other world also.
2: కనుక విద్య యొక్క ఫలితం అనేటువంటిది కేవలము ధనార్జన మాత్రమే అని కాకుండా గుణార్జన అనేటువంటి దాన్ని కూడా లక్ష్యంలో పెట్టుకోవాలి.
3: ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మేర్లీ ఎర్నింగ్ మనీ బట్ ఎర్నింగ్ క్యారెక్టర్.
2: మీకు దిన్నము ప్రతి ఆదివారం ఎక్కువ శ్రమిస్తున్నానేమో పాపం, కానీ బంగారం నేను శ్రమ ఇవ్వాలనేది ఎప్పుడూ నేను ఆశించను. మీ శ్రమను తీర్చాలని, మీ శ్రమల ద్వారా దేశానికి ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నా ఉద్దేశం.
3: Swami's intention is not to give trouble. On the other hand, to save you from all the trouble and also to make you useful for the society and for the country.
2: Okati meer emi anukokoddu.
3: One important thing, please do not think otherwise.
2: Parashurama yokka charitra meeku telusna?
3: Do you know the history of Parashurama?
2: Indulo okanoka samayam lopala Parashuramudu tandri Jamadagni తాను ఎప్పుడు కూడా అస్త్ర విద్యను ప్రాక్టీస్ చేస్తుండేటువంటి వాడు. అస్త్ర శస్త్ర విద్య
3: పరశురామాస్ ఫాదర్ జమదగ్ని వాజ్ ప్రాక్టీసింగ్ ఆర్చరీ అండ్
2: ఆయన విడిచినటువంటి అమ్ముళ్ళంతా భార్య రేణుకాదేవి పోవటము, తిరిగి వాపసు తీసుకొచ్చి అతనికి ఇవ్వటము, ఈ విధంగా జరుగుతుండేటువంటిది.
3: రేణుకాదేవి వైఫ్ ఆఫ్ జమదగ్ని వాజ్ గోయింగ్ అండ్ గెటింగ్ ది ఆరో బ్యాక్ టు జమదగ్ని.
2: ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒక అంబును చాలా దూరంగా వదిలిపెట్టాడు ఈ జమదగ్ని.
3: జమదగ్ని లెఫ్ట్ ది ఆరో ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ వెంట్ ఎ లాంగ్ డిస్టెన్స్.
2: ఇది పోయి ఒక కొలం దగ్గర పడింది.
3: ఇట్ వెంట్ అండ్ ఫెల్ నియర్ ఎ లేక్.
2: ఆ కొలం లోపల దేవతాస్థిరతో చేరి ఇంద్రుడు అందులో జల క్రీడలాడుతున్నాడు.
3: ఇంద్ర వాస్ ప్లేయింగ్ ఇన్ ద లేక్ విత్ సెలెస్టియల్ విమెన్.
2: అప్పుడు ఈమె చూచి ఏదో తమాషగా ఆమె ఋషిపత్ని, ఆమెకి వంట చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి, ఆమె ఏ విధమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భోగభాగ్యంలో తాను ఆరితేరినటువంటిది కాదు,
3: బీయింగ్
2: వైచలమైన నిర్మలమైన నిస్వార్థమైన తన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి స్త్రీ ఆమె.
3: బీయింగ్ వైఫ్ ఆఫ్ ఎ రిషి షీ ఇస్ నాట్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ సైట్స్ అట్ ఆల్. షీ ఓన్లీ హ్యాస్ ఎ ప్యూర్ హార్ట్. షీ వాస్ ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఎ రిషి ప్రాపర్లీ.
2: చూస్తూ ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయింది, ఆలస్యమైంది.
3: వైల్ వాచింగ్ దిస్ పర్టికులర్ థింగ్ దేర్ వాజ్ ఎ డిలే ఆఫ్ 5 మినిట్స్.
2: తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించలేదని జమదగ్ని తక్షణమే రామా రామన్నాడు, పరశురాముని పిలిచాడు.
3: జమదగ్ని ఫెల్డ్ దాట్ షీ డిడ్ నాట్ డిశ్చార్జ్ హర్ డ్యూటీ మెటిక్యులస్లీ. హీ కాల్డ్
2: కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి యొక్క మనిషి శరీరం ఉండి కూడా ప్రయోజనం లేదు, ఆమెను శిరఛేదనం చేయన్నాడు.
3: No use having the body of a person who does not discharge the duties properly. Rama, you cut her head.
2: Tandri yokka shakti samarthyamunu gurtinchinatuvanti vaadu ganaka kumarudu tandri aagnya sirasavahinchi aame sirachedanam chesadu. Talli,
3: son who knew what the powers of his father were, immediately obeyed the father and cut her head.
2: Tandri yokka aagnya sirasavahinchadani kumarunu daggara pilchadu. నాయన, నా ఆజ్ఞను నీవు శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు.
3: ఫాదర్ వాజ్ సుప్రీమ్లీ ప్లీజ్డ్ విత్ ద సన్ బికాస్ హీ ఇంప్లిసిట్లీ ఒబేడ్ హిస్ కమాండ్స్ అండ్ కాల్డ్ హిమ్ అండ్ జస్ట్ టోల్డ్ హిమ్ వెల్ సన్ వాట్ బూన్ డూ యూ వాంట్ ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ యూ.
2: నా తల్లిని బ్రతికించమని చెప్పి అన్నాడు.
3: పరశురామ ప్రే దట్ ప్లీజ్ గెట్ మై మదర్ బ్యాక్ టు లైఫ్.
2: తక్షణమే ఆ శిరస్సును అతికించి ఆమెను బ్రతికించాడు.
3: ఇమ్మీడియట్లీ జమదగ్ని బ్రాట్
2: ఈ పాపం చేసేటువంటి శక్తి ఉండినప్పుడు ఈ పాపాన్ని కూడా పరిహరింపజేసి తిరిగి ప్రాణాన్ని కూడా అందించేటువంటి శక్తి కూడా ఎందుకు ఉండకూడదు?
3: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ది కెపాసిటీ టు కర్స్ ది పర్సన్ విల్ ఆల్సో హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద కర్స్.
2: ఇంకోటి పిల్లలు, ఎంబీఏ పిల్లలు, ఇంకెవరైనా ఎంకామ్ ఇంకామ్ ఏదైనా కొన్ని కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే ఈ ఎంబీఏ లోపల కానీ ఇంకే విధమైనటువంటి ఎన్వైర్న్మెంట్ లో ఇంకే విధమైనటువంటి ఒక కరెస్పాండెన్స్ లో ఈ మేనేజ్మెంట్ లో కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగితే తప్పక దాన్ని సరైనటువంటి జవాబు పుస్తకాలు లేనటువంటివి నేను చెప్పి మీకు ఆనందాన్ని అందిస్తాను.
3: ఇఫ్ ఎంబీఏ స్టూడెంట్స్ హ్యావ్ సమ్ డౌట్స్ సర్టన్ పాయింట్స్ టు బి క్లారిఫైడ్ బీట్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ యూ కెన్ ఆస్క్ దోస్ థింగ్స్.
2: ముఖ్యంగా మీరు గుర్తించవలసింది ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్, అవి రెండు చక్కగా గుర్తించాలి.
3: And Swami will be giving you a suitable reply. Most importantly, you have to recognize correct meaning of Indian
2: general life values. Lopala manu chinna chinna vishayalu gurtinchinappude pedda management yokka correspondence lo ee management lo konni questions kuda adigithe tappaga danni sarayinaatundi jawab pustakalu lenatundi nenu cheppi meeku aanandanni andistanu.

0: ఇబ్బందులకు గురి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ స్మాల్ థింగ్స్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ కండక్ట్ యువర్ లైఫ్ ప్రాపర్లీ. బిగ్ థింగ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్, స్మాల్ థింగ్స్ విల్ హావ్ టు బి పేడ్.
0: మీరు లైబ్రరీలోకి చేరుతారు, అక్కడ ఏదో ఒక విధమైనటువంటి ఒక పరిశోధన లోపల ఈ యొక్క హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపితే వాటర్ అవుతుంది అని దానిని మీరు నేర్చుకుంటారు.
1: లెట్ అస్ సే దట్ యు గో టు ల్యాబ్ అండ్ యు లెర్న్ ఇన్ ద ల్యాబ్ దట్ బై మిక్సింగ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ యు గెట్.
0: కానీ మీరు పోయిన దగ్గరంతా కూడా ల్యాబొరేటరీస్ మీకు చిక్కవు.
1: బట్ యు కాంట్ గెట్ ల్యాబొరేటరీస్ ఫర్ గెటింగ్ వాటర్ వేర్ ఎవర్ యు గో.
0: బజార్ లో మార్కెట్ లో నువ్వు పోతున్నావు, చాలా తిరుగుతుంటున్నావు, అక్కడ నీకు దాహం వేసింది, అక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తా తాగడానికి వీలవుతుందా? కాదు. ఇక్కడ జనరల్ లైఫ్ లోపల మనకు కొన్ని విధమైనటువంటి సహజమైనటువంటి విషయాలు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: సపోజ్ యూఆర్ గోయింగ్ ఇన్ ఎ స్ట్రీట్, యూ గెట్ థర్స్టీ, కెన్ యూ అప్లై ది ఫార్ములా ఆఫ్ మిక్సింగ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ గెటింగ్ వాటర్ దేర్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దేర్. యూ షుడ్ హ్యావ్
0: మన తాత్కాలిక బాధలు తీర్చేటువంటి అక్కడ నువ్వు చిన్న చిన్న చిట్కాలే.
1: It is not those big formula which can solve all your problems. It is only small things in life which can solve many problems.
0: చక్కగా గుర్తించు. ఇప్పుడు చూడండి, మీకే తెలుసును సైన్స్ లో వాళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద విషయాలంతా కూడా గుర్తించుకుంటే దాంట్లో అన్నింటిలో కూడా చూడు చిన్నది పరమాణువు యొక్క స్వరూపమే అందులో ఉంటుంటాయి.
1: As students of science, you know that whatever object you take, it consists of very small things. It is atoms.
0: ఈ పరమాణువే మహాఘనమైనటువంటి ఆకారాన్ని ధరిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ ఆటమ్ విచ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద మైటీయెస్ట్.
0: కేవలం ఘనమైనటువంటి దానిని మనం లక్ష్యంలో పెట్టుకుంటే ప్రయోజనం లేదు, ఈ ఆటమ్ తీసుకోవాలి మనం.
1: నో యూస్ కీపింగ్ ఇన్ వ్యూ ఓన్లీ వెరీ బిగ్ థింగ్స్. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆటమ్, ది బిగ్
0: థింగ్స్. అణువులు అణువుగా ఘనములో ఘనముగా ఉంటుండాలి, అణువు నుంచి ఘనం వరకు కూడా వ్యాపించి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ లైఫ్ మస్ట్ బి బేస్డ్ అపాన్ దిస్ ట్రూత్ దాట్ the autumn is the smallest and they may be the biggest things, but between them there is a close relationship.
0: కనుక సామాన్యమైన విషయాల్లో నేను సామాన్యమైన పదాలతో చెప్తున్నప్పుడు దాంట్లో మీకు ఎంతో గొప్ప గొప్ప అర్థాలయ్యేటువంటి యొక్క విషయాలు కూడా మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: స్వామి మే బి యూజింగ్ కామన్ పారలన్స్, ఈజీలీ అండర్స్టాండబుల్ వర్డ్స్, బట్ గ్రేట్ థింగ్స్ కెన్ బి అండర్స్టూడ్ బై దీస్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఇల్లస్ట్రేషన్స్.
0: కొన్ని రష్యాలో కూడా అనేక విధంగా జరిగినాయి.
1: దేర్ ఆర్ quite a few things which have happened in Russia.
0: ee Stalin anetunte vaadu meeku telusunu,
1: you know Stalin,
0: aa nararakshasudu,
1: he was a demon.
0: ee nararakshasudu ee oka Russian people landarni kudanu rush chesadu, crush chesadu.
1: This particular Stalin, who was a demon, he really crushed Russians.
0: ilanti samayam lopala kattakadapatiki atanu pattu paddadu.
1: In the last, he was being caught.
0: ఈ సమయంలో అతని దగ్గర ఒక మంత్రి ఉండేటువంటి వాడు, హెల్ హామ్ అని. అతను చాలా అతనికంటే ఇంకా దుర్మార్గుడు. అతను చచ్చిన తక్షణమే అన్ని ద్వారాలు కూడా పూర్తి మూసేశాడు తన రహస్యాలన్నింటినీ కాల్చివేయడానికి.
1: He had a minister. And that minister, the moment he died, he closed all the doors of the fort, not allowing anyone to enter into the.
0: ఆ తక్షణమే క్రుష్వా వచ్చాడు, ఆయన ఇతన్ని కాల్చివేసేసాడు. ఈ మంత్రిని కాల్చివేసి ఈ యొక్క రహస్యాలంతా కూడా పత్రికల్లో వేయించేసేసినాడు. వేయించేసి ప్రజలకు ఒక స్వాతంత్రాన్ని అందించాడు.
1: క్రుష్చెవ్ మేనేజ్ టు గెట్ ఇన్ షార్ట్ డెడ్ దిస్ మినిస్టర్, కాట్ హోల్డ్ ఆఫ్ ఆల్ ద సీక్రెట్స్, గేవ్ వైడ్ పబ్లిసిటీ టు ఆల్ ద సీక్రెట్స్. అండ్
0: ఇతను పోయిన తర్వాత లెనిన్ అనేటువంటి వాడు వచ్చి చేరిపోయాడు.
1: Lenin also came later on.
0: అతను వచ్చి ఒక్క మాట చెప్పాడు ప్రజలకు, మీరు కోరినటువంటి స్వాతంత్రాన్ని మీరు అనుభవించుకోండి.
1: He declared that whatever freedom you want to have, you can have.
0: స్వాతంత్రానికి నేను అడ్డు రాను.
1: I don't come in the way of your freedom.
0: అయితే బుద్ధిని చెడుచుకోనటువంటి స్వాతంత్రాన్ని మీరు అనుభవించండి.
1: But whatever freedom you have, freedom should be such that you should not pollute your intelligence.
0: బుద్ధిని మీరు పాడు చేసుకుంటే మానవత్వమే పాడైపోతుంది అన్నాడు.
1: ఇఫ్ యూ స్పాయిల్ యువర్ ఇంటెలిజెన్స్, యువర్ హ్యూమానిటీ ఇట్సెల్ఫ్ విల్ బి డిస్ట్రాయ్డ్.
0: కనుక మానవత్వాన్ని పెంచుకునేటువంటి స్వాతంత్రాన్ని మీరు అనుభవించండి అన్నాడు.
1: హి సెడ్ దట్ యూ షుడ్ ఎంజాయ్ సచ్ ఫ్రీడమ్ విచ్ విల్ ఎనేబుల్ యూ టు డెవలప్ యువర్ హ్యూమానిటీ.
0: ఆ తరువాతనే క్రుష్చెవ్ వచ్చాడు.
1: ఆఫ్టర్ దాట్ క్రుష్చెవ్ కేమ్.
0: క్రుష్చెవ్ వచ్చి సాధ్యమైనంత వరకు కూడాను ఈ స్టాలిన్ చేసినటువంటి దాన్ని అంతా మార్పులు చేసేసాడు.
1: He introduced many changes in the programs introduced by Stalin.

0: కనుక ఈ కృష్ణవి వచ్చి ఏ విధమైనటువంటిది ఈ వ్యాపార రంగంలోను ఫ్యాక్టరీస్ లోపలను ఈ కంపెనీస్ లోపలను నూతనమైనటువంటి విషయాలు ఏ విధంగా స్థాపన చేసి అయితే ఒక్కటి మాత్రం అక్కడ లిమిట్ చేశాడు. ఈ విధమైనటువంటి అన్ని కూడాను ఈ రహస్యాలు బయట దేశాలకు మాత్రం చేరకూడదు అన్నాడు.
1: క్రిస్టియన్ ఇంట్రడ్యూస్డ్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బిజినెస్ ఫ్యాక్టరీస్ అండ్ వేరియస్ ప్లేసెస్ బట్ హి సెడ్ that these secrets should not leak out to the outside world.
0: Russia desham chaala kathinamaina desham ani meer bhavistunnaru chaala porapatu.
1: You are thinking that Russia is a very cruel country. No,
0: vaallu daivam peru cheppatam ledu kaani vaarilo neethi nijayati ekkuvaga unnai.
1: They may not be uttering God's name as such, but you
0: find Russia chuchukunnanta pavitram ee deshamu chuchukoledu.
1: Regarding the women, the Russians give a lot of respect.
0: వాళ్ళకు చాలా తల్లి మాదిరి గౌరవించేటువంటి స్వభావం రష్యన్స్.
1: They have the particular tradition of respecting every woman as their
0: own mother. అందుకోసమే రష్యా లోపల మదర్స్ డే అనేటువంటి ప్రత్యేకంగా డిసెంబర్ లో పెట్టారు.
1: That is why during December in Russia they observe a day called Mother's Day.
0: నీతి విజయాలు వారి యందు ఉన్నది కాబట్టి అదే నిజమైన భక్తి.
1: They have morality and truth.
0: మనం దైవం పేరు చెప్పుకొని అన్ని కూడా దయ్యాల మాదిరి ప్రవర్తిస్తున్నాం మనం.
1: They may not utter God's name, but their life is really sacred.
0: But on their hand, దైవం పేరు చెప్పడం లేదు కానీ అంత దైవత్వంగానే ప్రవర్తిస్తున్నారు.
1: But their behavior is in tune with the accepted principles of divinity there. But whereas here it is not so.
0: ఆ కంపెనీస్ లోపల ఆ ఫ్యాక్టరీస్ లోపల ఆ ఇండస్ట్రీస్ లోపల ఏ పద్ధతులను ప్రధానంగా పెట్టారని ఏ దేశాలకు తెలియదు. అది నేను మీకు చెప్తాను.
1: నో వన్ నోస్ వాట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇంట్రడ్యూస్ దేర్, వాట్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలోడ్, వాట్ వాల్యూస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఇన్ దోస్ ఫ్యాక్టరీస్ అండ్ కంపెనీస్ ఇన్ రష్యా. స్వామి నోస్, స్వామి విల్ టెల్ యూ ఆల్ దోస్.
0: ఇప్పుడు అమెరికా ఉండేటువంటి యొక్క బిజినెస్ అంతా కూడాను అది చాలా ఒక ఇమిటేషన్ గా ఉంటుండాలి, అది కాంపిటీషన్ గా ఉంటుండాలి.
1: ఇన్ అమెరికా ఇన్ బిజినెస్ యు ఫైండ్ ఎ లాట్ ఆఫ్ ఇమిటేషన్ అండ్ ఆల్సో ఎ లాట్ ఆఫ్ కాంపిటీషన్.
0: కానీ రష్యాలో ఆ ఇమిటేషన్ లేదు, ఈ యొక్క విధమైనటువంటి యొక్క ప్రచారము లేదు.
1: ఇన్ రష్యా యు డోంట్ హ్యావ్ ఎయిదర్ ఇమిటేషన్ ఆర్ యు డోంట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రొపగాండా.
0: లేదు, అంత ఒకే మాట ఒకే రోడ్డు.
1: దేర్ ఇస్ నో కాంపిటీషన్ దేర్. There is only one path.
0: ఆ నీతి నిజాయితీల వల్లనే ఈ రష్యన్ పీపుల్ అందరు కూడా ఏకోన్ముఖులై ప్రవర్తిస్తున్నారు.
1: బికాస్ దేర్ ఇస్ మొరాలిటీ అండ్ దేర్ ఇస్ ట్రూత్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ, దే ఆర్ వర్కింగ్ యునైటెడ్లీ ఫర్ ఎ కామన్ గోల్.
0: భారతదేశంలో చూడండి, మీరు కంపెనీ ఇంకా మీకు తెలియదు పిల్లలకు, ఒక కోటి రూపాయల ఆదాయం వచ్చిందంటే ఒక కోటి గవర్నమెంట్ సుంకంగా కట్టాలి.
1: ఇన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గెట్ 1 crore rupees ప్రాఫిట్ you would have given 1 crore rupees
0: లేక ఆ పోటీ ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క పార్ట్నర్స్ అంతా ఉంటారు చూడండి, వీళ్ళంతా పంచుకోవాలి.
1: పార్ట్నర్స్ విల్ హావ్ డిస్ట్రిబ్యూట్ ది రిమైనింగ్ ప్రాఫిట్స్ అమంగ్ దెమ్.
0: రష్యాలో అట్లా కాదు, ఏది వచ్చినా వాళ్ళకి గవర్నమెంట్ కి.
1: ఇన్ రష్యా ఆన్ ది అదర్ హ్యాండ్ వాట్ ఎవర్ ఇస్ ద ప్రొడక్షన్ ద ఎంటైర్ థింగ్.
0: కానీ వర్కర్స్ కు ఎంత కావాలో అంత ఇస్తుంటున్నారు, వాళ్ళకి తృప్తిగా ఉంటుంటారు.
1: బట్ దే ఆర్ కీపింగ్ ది వర్కర్స్ కంటెంటెడ్, దే ఆర్ గివింగ్ sufficient to meet all the needs.
0: అమెరికా యొక్క పద్ధతి అంతా కూడా కేవలము ఒక మిషనరీస్ దీంతోనే వాళ్ళంతా కూడా తల చెడుచుకుంటూ ఉన్నారు.
1: ది అమెరికన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద మెషిన్.
0: ఒక్కొక్క దేశం ఒక్కొక్క పాయింట్ పైనే వాళ్ళు నేరోగా ప్రయాణం అవుతున్నారు.
1: ఈచ్ కంట్రీ ఈస్ టేకింగ్ ఎ నారో పాత్ సూటబుల్ టు
0: జపాన్ అండ్ జర్మనీ అనేటువంటి వాళ్ళంతా కూడా, జపాన్ వాళ్ళంతా కూడా ఎట్ట పోతున్నా అంటే అంత ఎలక్ట్రాన్ దీనిపైన వాళ్ళు పోతున్నారు.
1: ఇన్ జపాన్ దే ఆర్ ప్రోగ్రెసింగ్ బేస్డ్ అపాన్ ది రీసెర్చ్ ఇన్ ఎలక్ట్రాన్స్.
0: ఈ ఎలక్ట్రాన్స్ లోపల ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు ఈ జపనీస్?
1: వేర్ హ్యావ్ దే లెర్న్డ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
0: అంతా అమెరికాలోనే.
1: ఆల్ దిస్ దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ అమెరికా.
0: అమెరికాలోనే నేర్చుకుని అమెరికా కంటే అధికమైపోయినారు వాళ్ళు.
1: దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ అమెరికా బట్ దే హ్యావ్ ఎక్సెల్డ్ అమెరికన్స్.
0: ఇప్పుడు అమెరికన్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఆ జపనీస్ చేసినటువంటి వస్తువులంతా తెచ్చుకుని అమెరికన్స్ గా అమ్ముతూ ఉన్నారు.
1: వాట్ అమెరికన్స్ ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ జపాన్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు.
0: ఎందుకంటే ఇక్కడ అమెరికా లోపల ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది వాళ్ళు సరిగా చేయలేరు, వాళ్ళకి ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ లేవు.
1: దే హావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేట్ విచ్ జపాన్ హెస్ రీచ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్.
0: కనుక ఈ విధంగా ఒక్కంటిని ఒక్కంటిని ఉంచే, కానీ మనం ఆ విధంగా ఉంటుండకూడదు. మన కాళ్లపైన మనం నిడ్చాలి, మన కన్నులతో మనం చూడాలి, మన సంస్కృతిని మనం ప్రచారం చేయాలి, మన యొక్క వాతావరణం తగినటువంటి విలువలను మనం పెంచుకోవాలి.
1: బట్ వాట్ షుడ్ వీ డూ? వీ షుడ్ నాట్ ఇమిటేట్ ఎనీ అదర్ కంట్రీ. వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ అవర్ సెల్స్. వీ హ్యావ్ టు కీప్ అవర్ ఓన్ ఐస్ ఓపెన్, సీ వాట్ అవర్ కల్చర్ ఈస్ అండ్ అడాప్ట్ అవర్
0: మేనేజ్మెంట్ యొక్క దీంట్ లోపల ఇమిటేషన్ అని కానీ కాంపిటీషన్ అని కానీ ఉండనే కూడదు.
1: ఇన్ అవర్ ఓన్ మేనేజ్మెంట్ వీ షుడ్ నాట్ గివ్ మచ్ రూమ్ ఫర్ ఇమిటేషన్ ఆర్ కాంపిటీషన్.
0: ఇది కేవలం ఒక ప్రేమ యొక్క వైబ్రేషన్ గా మనం అందరూ సమానంగా అనుభవించాలి.
1: అవర్ మేనేజ్మెంట్ మస్ట్ బి బేస్డ్ అపాన్ ది వైబ్రేషన్స్ కమింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ లవ్.
0: నేను మేనేజరు అని ఉండకూడదు, మేనేజరు ఒక వర్కర్గానే ఉండాలి.
1: The manager should not feel that he is the manager different from workers. He should be like one among the workers and then manage.
0: అది నిజమైనటువంటి మేనేజ్మెంట్.
1: దాట్ ఈస్ రియల్ మేనేజ్మెంట్.
0: నేను మేనేజర్ అంటే నీవు పెద్దవాడు, వాడు చిన్నవాడుగా ఉన్నట్టుంటుంది. కాదు కాదు, వర్కర్స్ లో నేను ఒక మేనేజ్మెంట్.
1: యూ షుడ్ నాట్ ఫీల్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వర్కర్స్.
0: ఇది
1: యాజ్ అ మేనేజర్ సమత్వం. యూ ఆర్ ది ఫస్ట్ వర్క్ అమంగ్ ద వర్కర్స్.
0: ఎడ్యుకేషన్ లో మీరు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
0: ఒక బీఎస్సీ బాయ్స్ నలుగురు ఇందులో ప్రవేశించుంటారు ఎగ్జామినేషన్స్.
1: ఫోర్ స్టూడెంట్స్ ఆఫ్ బీఎస్సీ హావ్ టేకెన్ ఎన్ ఎగ్జామ్.
0: ఒక పిల్లవాడికి ఓ గ్రేడ్ వచ్చింది.
1: One student has got O grade.
0: ఇంకోటికి A grade వచ్చింది.
1: The second student has got A grade.
0: ఇంకోటికి B grade వచ్చింది.
1: The third one has got B grade.
0: ఇంకోటి C grade వచ్చింది.
1: Fourth one has got C grade.
0: కానీ గ్రేడ్ డిఫరెన్స్ గానీ నలుగురు కూడా సర్టిఫికెట్ ఇచ్చేసేస్తారు పాస్.
1: There may be a grade difference, but all these four people get a pass certificate.
0: కానీ వాడు ఏం నేను BSc పాస్ చేసినానని చెప్పొచ్చును, అధికారం ఉంది.
1: With this certificate, anyone can say that, well, I have passed. All the four can say that I have passed my
0: BSc. Difference kani andaru pass ayinaru.
1: There is a great difference among them, but all of them have passed the degree or the same time.
0: Adhe vidhanga mana management worker buyer seller andaru kuda oka vyaktule.
1: In the same way, whether it is a manager, a worker, a salesman, all these must be considered as human beings.
0: ఇది ప్రత్యేకమైనటువంటి యొక్క స్థాయిలో ఉన్నారే కాని అందరూ మానవత్వమే.
1: They may be occupying different grades and different stages, but all of them are human
0: beings. కనుక కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ దీన్ని పెంచుకోవాలి మనం.
1: We have to develop therefore the caste of humanity.
0: మన రిలీజియన్ ఆఫ్ లవ్ దీన్ని పెంచుకోవాలి.
1: We have to also develop the religion of love.
0: Language of the heart. ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
1: We have to develop along with these two the language of the heart.
0: తద్వారానే మన మన విద్యను మనం పోషించుకుంటూ రావాలి.
1: Only through all these development of all these three we have to develop our own knowledge and education.
0: చాలా సంతోషం.
2: You just heard the second part of the divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba to the MBA students of the Sri Satya Sai Institute of Higher Learning in Prishanthinilayam on the 14th of September 1986. Bhagwan Baba said that every country has their own way of doing business with all imitation, competition and so on. But that style should not be followed in India. We should not imitate any other country. We have to be self-reliant. Keep our own eyes open and adopt our culture into our business. Our business management should be based upon the vibration emerging out of love only. Thank you and Sai Ram.

وَلِلَّهِ